0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: శాలివాహన శక సంవత్సరం 1948, జ్యేష్టమాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 24వ తేదీ, ఆదివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5 గంటల 57 నిమిషాల 8 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం ఎగురవే వినువీధి బృందగానం. రచన శ్రీ ఎస్ సత్యనారాయణ. సంగీతం శ్రీ నల్లాం చక్రవర్తుల జగన్నాథాచార్యులు.

0: సన్నుతి గీతాలు విన్నారు. భక్తిరంజన్ గారి క్రమంలో తుది అంశంగా మీరు ఇంతవరకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన వ్యాఖ్యాత్రి డాక్టర్ పి మధుబాల గారు.
1: ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన ధ్యానాంశము అలవాటుగా చేసే పాపాన్ని ఎలా జయించగలము, హౌ టు ఓవర్కమ్ ద హ్యాబిచువల్ సిన్. మన సృష్టికర్త పరిశుద్ధుడు, పవిత్రుడు, ఆయన యందు ఏ పాపము కూడా లేదు. మనము తెలిసి తెలియక రిపీటెడ్గా పాపం చేస్తూనే ఉంటాం. సామాన్యంగా మానవ పాపములు ఏవంటే మితిమీరిన కోపం, పగ, ద్వేషము, అసూయ, త్రాగుడు, జూదము, మత్తు పదార్థాలు, అశ్లీల దృశ్యాలు చూడడం మొదలగునవి. ఇటువంటి దురలవాట్లకు అలవాటు పడి అది ఒక దురలవాటుగా గ్రహింపు లేకుండా, దానిని గురించి ఎటువంటి భయము భీతి లేకుండా, ఆ దురలవాటును జయించాలనే తలంపు కూడా లేకుండా దానిలోనే కొనసాగే వారిని పాపులుగా పరిగణించవచ్చు. దేవుడు అనుగ్రహించిన ధనాన్ని, సమయాన్ని, శక్తి సామర్థ్యాలను, తలాంతులను దేవుని మహిమార్థమై వినియోగించకుండా, పాపమునకు ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా మరలా మరలా అదే దుష్క్రియను చేస్తూ దానిలో కొనసాగి వారినే పాపులుగా చూడవచ్చు. ప్రతివారును పాపంలో కొనసాగుతూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మానవులు ఇట్టి రీతిగా పాపం చేయుటకు ఎందుకు అలవాటు పడుతున్నారు? వై పీపుల్ సిన్ హ్యాబిచువల్లీ? యాకోబు పత్రిక 1:14 చూసినట్లయితే, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. పాపమునకు శోధనకు మూలము దురాశ అని అపోస్తలుడైన యాకోబు తెలియజేస్తున్నాడు. దురాశ మానవులను పాపం చేయడానికి ప్రోత్సహిస్తుంది, ధనాశ కలిగిస్తుంది, సకల విధములైన వాంఛలను రేకెత్తిస్తుంది. యోహాను రాసిన 1:3 చూసినట్లయితే, దేవుని యందు నిలిచి ఉన్నవాడెవడునూ పాపము చేయడు. మనము మన పూర్ణ హృదయముతోనూ, మన పూర్ణాత్మతోనూ, వివేకముతోనూ, బలముతోనూ మన దేవుడైన ప్రభువును సేవింపవలెను. ఇది దేవుడు మనకిచ్చిన అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ. దేవుని ప్రేమించేవారు పాపాన్ని ద్వేషిస్తారు, అనుదినము వాక్య ధ్యానము కొరకు ఆశ కలిగి ఉంటారు, దేవుని ఆరాధించి ఘనపరుస్తారు. యేసు ప్రభువారు ఈ లోకము

0: కాలంలో జీవించినప్పుడు తన శిష్యులతో స్వయంగా ఈ మాట చెప్పారు. ఈ మాట లూకా సువార్త 22:40 ఒకసారి, 46 రెండవసారి అదే మాట రిపీట్ అయింది. అదేమిటంటే, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయుడి. నిరంతర ప్రార్థన వాక్య ధ్యానము మన పాపాలను మనం గ్రహించేటట్లు చేస్తుంది, పాపాన్ని ఒప్పింపజేస్తుంది, పాపాన్ని జయించే శక్తి మనకిస్తుంది, మనలను పరిశుద్ధులనుగా పాపరహితులనుగా మారుస్తుంది. విలాపవాక్యములు 2:19 చూసినట్లయితే, నీవు లేచి నీళ్లు కృంభరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కృంభరింపుము, నీ పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టి ఎత్తుము. ఇట్టి రీతిగా మన మనస్సును అన్ని వేళలా ప్రభువుపై కేంద్రీకరించినచో పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు అలవాట్లు అన్నీ కూడా మనము జయించగలుగుతాము. మనము దేవుని పిల్లలుగా ముద్రింపబడ్డాం కనుక మనలో పాపం అనేది ఉండకూడదు. కనుక మన పాపములను యేసుక్రీస్తు ప్రశస్త రక్తంలో కడుక్కొని పరిశుద్ధులముగా పాపరహితులముగా ఈ లోకములో జీవించలాగున యేసుక్రీస్తు ప్రభువు మనందరి పట్ల కృప చూపించి నడిపించునుగాక. ఆమెన్.
1: డాక్టర్ పి మధుబాల గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు.

మనకి తీర ప్రాంతంలో ఉన్నటువంటి భూములు గనక మనం పరిశీలిస్తే చాలా వరకు ఇసుక నేలలు ఉంటాయి. మరి అక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు ఆ భూముల్లోనే పంటలు పండించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ నేలల గురించి కాస్త అవగాహన ఉన్నట్లయితే దాంట్లో సాగు చేసేటువంటి పంటలకు సంబంధించి కానీ లేదా దానిలో చేసేటువంటి యాజమాన్య మెలకువల గురించి కానీ మనకి మంచి పట్టు వస్తుంది. అందుకే మనము ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక నేలల గురించి మనం మాట్లాడుకుంటే సరే సహజంగానే ఎక్కువ ఇసుక ఉంటుంది, తక్కువ బంకమన్ను ఉంటుంది. ఇక సేంద్రియ పదార్థంతో కూడినటువంటి ఇవి తేలిక నేలలుగా మనం చెప్పుకోవచ్చు. సేంద్రియ పదార్థం కూడా తక్కువ ఉంటుంది, ఇవి త్వరగా ఎండిపోవటం కానీ వీటిలో పోషకాలు కూడా కాస్త తక్కువ ఉండటం కానీ ఇక నీళ్లు నిలుపుకునేటువంటి శక్తి మనందరికీ తెలిసింది చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో మన ఈ భూముల్లో పంటలు సాగు చేసేటప్పుడు ఏం చేయాలి? దానికి ముఖ్యంగా మనము ఈ ఇసుక నేలల్లో ఎక్కువ ఇసుక ఉంటుంది కాబట్టి అలాగే ఈ ఇసుక రేణువులు కూడా ఎక్కువగా అతుక్కొని ఉండేటువంటి స్వభావం తక్కువ ఉంటుంది కాబట్టి మనము బంకమన్ని శాతం తక్కువ ఉంటుంది కాబట్టి వీలైతే సాధ్యమైనంత వరకు బంకమన్నిని చేర్చడానికి మనం ప్రయత్నించాలి. ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ప్రధానంగా ఎండాకాలంలో చెరువు మట్టిని వీలైనంత వరకు తోడుకొచ్చి మనం నేలల్లో వేస్తే కాస్త కోస్తో మనకు అవకాశం కొంత పెరుగుతుంది. ఇకపోతే పోషకాలు మరి దీంట్లో సేంద్రియ పదార్థం తక్కువ ఉంటుంది, పోషకాలు కూడా తక్కువ ఉంటాయి. దాంతో పాటుగా పోషకాలు మనకు ఉన్నా కూడా ఎప్పుడైతే వాన పడుతుందో లేకపోతే ఎప్పుడైతే నీరు పెడతామో ఆ నీళ్లలో కరిగి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇది ఒక సమస్య మనకి. గాలి ప్రసరణ అనేది బాగా జరుగుతుంది, మొక్కల వేర్లకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, గాలి మటుకు బాగా సోకుతుంది, వేర్లు బాగా పెరుగుతాయి. కాకపోతే ఇవి తేలిక నేలలు, వాతావరణం వేడెక్కినప్పుడు త్వరగా వేడెక్కుతాయి, అలాగే త్వరగా చల్లబడతాయి కూడా. ఇక్కడ సాధారణంగా ఇసుక నేలలకి ఆమ్లత

0: ఖచ్చితత్వం కలిగి ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. ఇక నీటిపారుదల విషయానికి వస్తే మనం ఎంత నీరు పోసినా తీసుకుంటూ ఉంటుంది. పోసిన నీరు ఆడు ఉంటుందా అంటే ఉండదు, మరి కింద పొరలకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి నీటి నిల్వంచుకునేటువంటి శక్తి చాలా తక్కువ, త్వరగా ఎండిపోతాయి. సరే, ఇవి వీటి ముఖ్యమైనటువంటి లక్షణాలు. మరి ఈ ఇసుక నేలల్లో, తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఇసుక నేలల్లో మనం ఏ పంటలు సాగు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అనే శాస్త్రవేత్తలు అడిగినప్పుడు, ముఖ్యంగా మనకి కొన్ని రకాల కూరగాయలు, ముల్లంగి కానీ, క్యారెట్ కానీ, చిలకడదుంప కానీ, టమాటా కానీ, ఇలాంటివి బాగా పండుతాయి. అన్నింటికన్నా మించి ఈ తీగజాతివి, ముఖ్యంగా పుచ్చకాయలు, దోసకాయలు, కర్బూజాలు, ఇవి మనకి బాగా వస్తాయి. మనం గమనిస్తూనే ఉంటాం, నదులు పక్కన ఉన్నటువంటి ఇసుకల్లో ఎండాకాలంలో, ముఖ్యంగా డిసెంబర్ తర్వాత ఇంకా ముందు నుంచి మొదలెడతారు కొంతమంది, కర్బూజ కానీ పుచ్చకాయ కానీ ఇన్ని సాగు చేస్తూ ఉంటారు. అలాగే ఈ నేలల్లో, తీర ప్రాంత ఇసుక నేలల్లో మనం నూనె గింజలు, అంటే ఈ ఏరుశనగ కానీ, ఆముదం కానీ కొంత సాగు చేసుకోవచ్చు. అలాగే సజ్జ లాంటి పంటలు కూడా సాగు చేసుకోవచ్చు అని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. వెల్లుల్లి, ఉల్లి లాంటి పంటలు కూడా మనం సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఏదేమైనా, ఈ ఇసుక నేలల్లో మనం పంటలు పండించేటప్పుడు పోషక యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇందాక మనం అనుకున్నాం, పోషకాలు వేసినప్పటికీ కూడా నీళ్ళలో కరిగేటువంటి పోషకాలు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి. అదిగాక ఆ నేలల్లో సేంద్రియ పదార్థం తక్కువ కాబట్టి నీటిని పట్టుకునే శక్తి కూడా తగ్గుతుంది. అంతేకాకుండా పోషకాలు కూడా మరి నేలల్లో ఎక్కువ ఉండవు. అందుకని మనం ఎప్పుడైనా సరే ఎరువులు వేసేటప్పుడు ఒకటేసారి వేయకూడదు. ఎందుకంటే వేసినటువంటి ఎరువు ఒకటేసారి మొక్క పీల్చుకోలేదు, మిగిలినటువంటి ఎరువు ఎక్కువ కాలం ఈ నేలల్లో ఉండదు. కాబట్టి మనం విడతలు విడతలుగా మనం ఈ పోషకాలని అందించేటువంటి పని చేయాలి. నత్రజని ఎరువు ముఖ్యంగా ఎప్పుడు కూడా ఒకటేసారి వేయకూడదు, ఎక్కువ మోతాదులు వేయకూడదు. మామూలు భూములకు వేసేదానికన్నా తక్కువ మోతాదుల్లో విడతలు విడతలుగా వేసుకుంటే ఈ నేల లోపల పొరలకి వెళ్ళిపోకుండా ఆపచ్చు. ఇంకొకటి, వీలైతే ఏదైనా ఎరువు మందులు వేసేటప్పుడు కాస్త కాస్త కాస్త కాస్త బయటకు వచ్చేటువంటి ఎరువు మందులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి గులికలు వేసామనుకోండి, గులికల నుంచి మనం నీరు పెట్టినప్పుడు కాస్త కాస్త బయటకు వస్తూ ఉంటుంది. అలాంటి వీలైతే మనం వేసుకోవచ్చు. ఒకటేసారి పొడి రూపంలో వేసిందంటే వృధాయిపోవచ్చు. ఇక జీవన ఎరువుల్ని ఉపయోగించుకోవటం అలవాటు కావాలి. ముఖ్యంగా రసాయనిక ఎరువులు ఎక్కువ కాలం మరి నేలల్లో ఉండవు, ఎక్కువ పడతూ ఉంటాయి, వేసింది కూడా కొంత ఉపయోగపడుతుంది. కాబట్టి జీవన ఎరువుల్ని మనం వాడుకొని ఈ రసాయనిక ఎరువు మందులు వాడుకొని కొంతనా తగ్గించుకోవచ్చు. మనకి రకరకాల ఉన్నాయి, ఫాస్ఫోబ్యాక్టీరియా ఉంది, అలాగే మనకు ఆజోస్పైరిల్లం ఉంది, ఇలాంటివన్నీ కూడా మనం వాడుకొని మంచి ఫలితాలు ఇవ్వచ్చని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ఇక మనకి ఎప్పుడు కూడా ఒకటే రకమైన పంట వేయకుండా నేలలో కొంత మరి ఈ నత్రజని స్థిరీకరించేటువంటి పంటలు ఉన్నాయి, పప్పుధాన్య పంటలు, అలాంటి సాగు చేసుకుంటే కొంతలో కొంత మనకి ఎరువుల ఖర్చు తగ్గుతుంది, నేల పోషణ పెరుగుతుంది, నేల బలం పెరుగుతుంది. అది మనం ఒకటి చేయాలి. ఇకపోతే పొటాషియం సంబంధించి ప్రత్యేకంగా శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే, ఈ పొటాషియం తొందరగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి లోపల పొరల్లోకి మనము వేసేటప్పుడు మరి ఈ పొటాషియం ఎరువులను నేలలో బాగా కలపాలి. కలిపి అది ఉపయోగపడేలాగా అవసరమైనట్లుగా మనం వాడుకోవాలి. ఈ విధంగా మనము నేలలు, ముఖ్యంగా తీర ప్రాంత ఇసుక నేలల్లో మట్టి పరీక్ష చేయించుకొని పోషకాలు ఎలా ఉన్నాయి, దాని స్థితిగతులు ఎలా ఉన్నాయి, సేంద్రియ పదార్థం ఎలా ఉంది, దాని ఆమ్లతత్వం ఎలా ఉంది, క్షారతత్వం ఏమైనా ఉందా, ఆమ్లతత్వం ఎక్కువ ఉందా, ఇవన్నీ కూడా చూసుకొని దాన్ని బట్టి శాస్త్రవేత్తల సూచనల సలహాల మేర మనం కనుక ఈ ఎరువులు వేసుకుంటే ఖర్చు తక్కువతోటి మనకు వీలైనటువంటి పంటల్ని సమర్థవంతంగా పండించి ఫలితాలు పొందవచ్చు.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. చెప్పుకోదగిన మార్పు ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:44:24 మరికొద్ది క్షణాలను ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో రేపు నిర్వహించే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. వార్తల వివరాలు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026ను రేపు విజయవాడలో నిర్వహించనున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సదస్సులో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సహా పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారన్నారు. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సందర్శించారు. పిహెచ్సిలో కొత్తగా ప్రవేశపెట్టిన సంజీవని డిజిటల్ వైద్య సేవల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పిహెచ్సికి వచ్చి రోగి వైద్య సేవలు పొందడం నుంచి మందులు తీసుకెళ్లే వరకు నిర్వహించే ప్రక్రియను ముఖ్యమంత్రి పరిశీలించారు. సంజీవని ద్వారా టెక్నాలజీని అనుసంధానించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం పిహెచ్సిలోని వివిధ విభాగాలను సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బందితో మాట్లాడారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ వద్ద ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పర్యటన

0: ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈరోజు రాత్రి ఉప ముఖ్యమంత్రి రాజమహేంద్రవరానికి చేరుకుంటారని, రేపు ఉదయం పుష్కరఘాటు నుంచి కోటిలింగాల రేవు వరకు బోటులో ప్రయాణిస్తూ ఘాట్లను పరిశీలించనున్నట్లు తెలిపారు. అలాగే నల్లా కాలువను కాలుష్యరహితంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తారని మంత్రి పేర్కొంటూ,
1: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు
2: నల్లా ఛానల్ విషయంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ రకంగా కాలుష్య రహితంగా దాన్ని తయారు చేయడం అంశాలను కూడా వారు పరిశీలిస్తారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో కలెక్టర్ గారి నేతృత్వంలో సమీక్షలో ఒక సంవత్సర కాలంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఏ రకంగా మన పుష్కరాలని సమర్థవంతంగా నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద కూడా వారు దిశానిర్దేశం చేస్తారు. దాంతోపాటు గోదావరి భద్రతా ప్రమాణాలు ఏ మేరకు చేయాలి, ఇటువంటి అన్ని అంశాల మీద ఒక మొట్టమొదటి కార్యక్రమంగా రేపు జరుగుతుంది.
0: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి ఏ

0: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు,
1: నల్లా ఛానల్ విషయంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ రకంగా కాలుష్య రహితంగా దాన్ని తయారు చేయని అంశాలను కూడా వారు పరిశీలిస్తారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో కలెక్టర్ గారి నేతృత్వంలో సమీక్షలో ఒక సంవత్సర కాలంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఏ రకంగా మన పుష్కరాలని సమర్థవంతంగా నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద కూడా వారు దిశానిర్దేశం చేస్తారు. దాంతోపాటు గోదావరి భద్రతా ప్రమాణాలు ఏ మేరకు చేయాలి, ఇటువంటి అన్ని అంశాల మీద ఒక మొట్టమొదటి కార్యక్రమంగా రేపు జరుగుతుంది.
2: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని సచివాలయంలో నేను జరిగింది. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు 1000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తొలి విడతగా 300 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూన్లో నియోజకవర్గానికి 2000 ఇళ్లను కేటాయించేందుకు అనుమతిచ్చింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడిస్తూ,
3: ఇందిరమ్మ ఇళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చి సుమారు 22,500 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమం చేశాం. రెండో విడత కూడా జూన్1 నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిరిపుర కాగజ్ నగర్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా రెండవ విడత 2.5 లక్షల ఇళ్ళు లాంఛనంగా బెనిఫిషరీస్ కి ఎలకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతి నియోజకవర్గానికి 2000 ఇళ్ళు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవటం జరిగింది.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా 3 చక్రాల వాహనాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 17.5 కోట్ల రూపాయలతో 1,750 మంది విభిన్న ప్రతిభావంతులకు 3 చక్రాల వాహనాలను అందజేస్తున్నట్లు తెలిపారు. మార్కాపురం జిల్లాలో తొలి విడతగా 40 వాహనాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు సంబంధించిన 300 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే ప్రతి జిల్లాలో ఒక దివ్యాంగ భవనం నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సాగునీటి వ్యవస్థ మెరుగుదలకు 492 పనులను 27.34 కోట్ల రూపాయలతో చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పాలకొల్లులో జలవనరుల శాఖ అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాలువల్లో పూడికతీత, అత్యవసర మరమ్మతులు తదితర 241 పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కాల్వలకు నీటి విడుదల కంటే ముందే అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులను పూర్తి చేసి చివరి ఎకరం వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరి డెల్టా ఆధునీకరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఇందుకోసం 14 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే నిర్వహించి డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. కర్నూలు సర్వజన ఆసుపత్రి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు 15 కోట్ల రూపాయల పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న విశ్రామ సదన్కు ఆయన నిన్న భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో ఆసుపత్రిని అగ్రగామిగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. రోగుల సహాయకులకు విశ్రాంతి కోసం నిర్మిస్తున్న ఈ భవనాన్ని 10 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా రోగులు అధిక సంఖ్యలో ఈ ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగంపేటలో 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్కు తొలుత శంకుస్థాపన చేశారు. దుప్పలపూడిలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన దుప్పలపూడి కాపవరం రోడ్డును ప్రారంభించారు. బిక్కవోలులో 66 లక్షల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. కాండ్రేగులలో 1 కోటి రూపాయలతో, సహప్పురంలో 50 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్లను

0: నిర్ణయించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాము. కేంద్రం ఇచ్చేటువంటి నిధులన్నింటినీ కూడా అందిపుచ్చుకుంటూ మరి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యం కనుక మున్ముందు కూడా రాబోయే కాలంలో కూడా కూటమి ఇదే విధంగా సంపూర్ణమైనటువంటి సమన్వయంతో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా తిరిగి నొక్కి వక్కడుస్తుంది.
0: వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో రేపు నిర్వహించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానందజః. అథ వార్తాః. నవదిల్ల్యాం హైదరాబాద్ హౌస్ స్థలే అద్య విదేశమంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర అమెరికాదేశీయేన విదేశసచివేన మార్కో రూబియో ఇత్యనేన సమం ద్విపాక్షిక సంవాదం కరిష్యతి. ఏతౌ క్షేత్రీయ వైశ్విక శాంతి సురక్షా సంబద్ధాన్ విషయాన్ సమేత్య అనేకేషు భిన్న విషయేషు చర్చాం కరిష్యతః ఇతి ఆశాస్తే. అమెరికా విదేశమంత్రి గతదినే ప్రాతః చతుర్దివసీయ యాత్రా ప్రసంగే భారతం సంప్రాప్తః. ద్విపక్షీయ సంబంధాన్ సుదృఢీకర్తుం అపి చ వాణిజ్య రక్షోర్జా సురక్షా ప్రావిధికీ హింద ప్రశాంత వ్యూహ రచనేత్యాదిషు క్షేత్రేషు సహయోగ విస్తారార్థం తస్య ఇషా భారత యాత్రా నితరాం మహత్వాధాయిని వర్తతే. గతవాసరే సహ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ భారతమెరికా వ్యాపక వైశ్విక రణనీతి సంధిం సుదృఢయితుం చర్చాం అకరోత్. ప్రధానమంత్రి కార్యాలయస్య విజ్ఞప్త్యనుసారి అమెరికా విదేశ మంత్రిణా రక్షా ప్రావిధికి వ్యాపార నివేశోర్జా సురక్షా సంపర్క శిక్షా పారస్పరిక జనసంబంధాదిషు వివిధ క్షేత్రేషు ద్విపక్షీయ సహయోగస్య నిరంతర ప్రగతేః విషయే ప్రధానమంత్రీ సంసూచితః. అస్మిన్ అవసరె శ్రీమోదీ శాంతి ప్రయాసేభ్యః భారతస్య సతత సమర్థనం పునరుదీరితవాన్ అపి చ సంభాషణ కూటనీతి మాధ్యమేన వివాదానాం శాంతిపూర్ణ సమాధానాయ పునరేకదా ఆహ్వానం కృతవాన్. వాణిజ్యోద్యోగమంత్రి పీయూష్ గోయలః అద్యారభ్య భారతీయ వ్యాపార నేత్రీణాం ఏకేన ప్రతినిధిమండలేన సహ కనడాదేశస్య త్రిదివసీయ యాత్రాయాం భవిష్యతి. వాణిజ్య మంత్రాలయేన సూచితం యత్ శ్రీ గోయలః వ్యాపార నివేశ భారత కనడా వ్యాపకార్థిక సహభాగితా వార్తాలాపం ప్రవర్తయితుం ఒటావా టొరంటో నగరయోః ద్విపక్షీయ సమాగమం కరిష్యతి. సంసదీయ కార్యసూచనా ప్రసారణ రాజ్యమంత్రి ఎల్ మురుగునః అవదత్ యత్ ప్రశాసనం 47,000,000,000 వికసితం భారతం ఇతి స్వప్నం సాకారయితుం ప్రతిబద్ధమస్తి. చైనస్

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి ఢిల్లీ 7:15 కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో భాగంగా ఈ మాసపు పాట పాటంటే మనం వింటే రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద గారు, గానం శ్రీ విఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీరత, శ్రీమతి జి శ్రీ విద్య. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. అనంతరం 7:20 ఉదయ సమీరాల్లో భాగంగా నేటి మాట మార్కోర్ అంతర్జాతీయ దినోత్సవం. 2వ అంశం ఖగోళ పరిశోధకులు నికోలస్ కోపర్నికస్ వర్ధంతి. తరువాత 90 ఏళ్ల ఆకాశవాణి కె సత్యనారాయణ రెడ్డి గారు, పార్వతీపురం మండ్యం జిల్లా ఉద్యాన అధికారి, ఆకాశవాణితో వారి అనుబంధ వాణి. ఆ తరువాత లేఖావళి. శ్రోతలు తపాలా ద్వారా, ఈమెయిల్ ద్వారా, వాట్సాప్ సందేశాల ద్వారాను పంపిన తమ అభిప్రాయ మాలిక. ఆ మీద పుష్పాంజలి. అనంతరం సమాచారవాణి. 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ శ్రీ వి శ్రీనివాసరెడ్డి గారు అందిస్తారు. అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం 8:35 విజయవాడ కేంద్రం నుండి రిలీ. పాటల పల్లకి 9:35 ఫోన్ ఇన్ లైవ్. శ్రోతలు 2727244 నంబరుకు కానీ, 2727288 నెంబరుకు కానీ 0891 కోడ్ జత చేసి డైల్ చేసి కావలసిన చిత్రం నుండి ఆశించిన గీతాన్ని హాయిగా వినొచ్చు. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ 9:35, 10:15 వార్తావాహిని, 10:00 90 ఏళ్ళ ఆకాశవాణి అలడా.

0: నాటి మేటి కార్యక్రమం 10:30 శ్రీకన్య సంగీత రూపకం శ్రీమతి కాటూరి సరోజిని గారి రచన, సంగీతం శ్రీ ఎంఎల్ నరసింహం గారు, సమర్పణ శ్రీమతి ఉషశ్రీ. మధురిమ 11:00. 12:40 భక్తి సంగీతం డాక్టర్ పి అనితాదేవి గారి గళంలో వింటారు. హెచ్ రామచరణ్ గారు వైలెన్, మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. మహిళావాణిలో మధ్యాహ్నం 1:33 శ్రీమతి కటకంపావని గారి స్వీయ కవితలు. బాలభారతి 2:31 గాయత్రి విద్యాపరిషత్ ఎమ్మెల్బీటీ పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమం. 3:00 హైదరాబాద్ కేంద్రం నుండి రిలే నాటకం. 2వ ప్రసారం యువవాణి యోజనల కార్యక్రమంతో సాయంత్రం 5:00 మా పదం మీ భావం 5:30. 6:30 సాయం సమీరం. 90 ఏళ్ల ఆకాశవాణి శ్రోత కవి శ్రీ తుమ్మరాడ శాస్త్రి గారి అంతరంగవాణి ఆకాశవాణితో సాయం సమీరంలో వినొచ్చు. శ్రీ కె సత్యనారాయణ రెడ్డి గారు పార్వతీపురం మంజన్ జిల్లా ఉద్యాన అధికారి ఆకాశవాణితో వారి అనుబంధవాణి. 7:15 రాత్రి పల్లెసీమల్లో లాభదాయకమైన చెరుకు సాగుకు సూచనలు డాక్టర్ ఆదిలక్ష్మి గారు ఇస్తారు. ప్రధాన శాస్త్రవేత్త ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అనకాపల్లి. జాతీయ విజ్ఞాన సంచిక కార్యక్రమం రేడియోస్కోప్ రాత్రి 9:30. ఈ రాత్రి 10:00 రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమంలో పండిట్ హరిశంకర్ భట్టాచార్య గారి సితార్ వాదనం ప్రసారమవుతుంది. ఢిల్లీ నుండి రిలే. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05. జాతీయ వార్తా ప్రసారం తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మన దేశంలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకప్పుడు రక్షణ దిగుమతులు అత్యధికంగా జరిపిన భారత్ ఇప్పుడు అతిపెద్ద ఎగుమతిదారుగా పెరుగడిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. విబి గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు సూచనలు తెలియచేయాలని కోరింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలతో పాటు అనేక విస్తృత శ్రేణి అంశాలపై వారు చర్చించే అవకాశం ఉంది. క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం నిన్న మన దేశానికి చేరుకున్నారు. నిన్న ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో కూడిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతి గురించి సమీక్షించారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎప్పుడూ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపైన అమెరికా దృక్పథాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి రూబియో పంచుకున్నారు. అమెరికాకు భారత్ ఒక అత్యంత కీలకమైన భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం కోసం క్వాడ్ దార్శనికతకు అనుగుణంగా ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడం గురించి మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అలాగే ప్రస్తుతం అమలవుతున్న క్వాడ్ కార్యక్రమాల్లో పురోగతిని సమీక్షించడంతో పాటు హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో ఇటీవలి పరిణామాలు, ఉమ్మడిగా ఆసక్తి ఉన్న ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో బోయింగ్

0: కంపెనీ గ్లోబల్ పబ్లిక్ పాలసీ కార్పొరేట్ స్ట్రాటజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జెఫ్ షాకీతో సమావేశమయ్యారు. విమానయాన ఏరోస్పేస్ తయారీ రంగాల్లో భారత్ అమెరికా సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన ఇద్దరు చర్చించినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ అవకాశాలను అభివృద్ధి చేయడం, నైపుణ్య అభివృద్ధి, సప్లై చైన్ ఆవిష్కరణలు, నమ్మకమైన గ్లోబల్ తయారీ ఇంజనీరింగ్ హబ్గా భారత్ పాత్రను పెంపొందించడంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. మహారాష్ట్రలోని షిరిడిలో ఉన్న సావ్లీ విహేర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏర్పాటు చేసిన ఆర్టిల్లరీ షెల్ తయారీ కర్మాగారాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును నిబెల్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్, రక్షణ సిబ్బంది ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్, నిబే గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గణేష్ నిబే, డిఆర్డీఓ చైర్మన్ సమీర్ కామత్ మొదలైన వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఒకప్పుడు భారత్ రక్షణ పరికరాల దిగుమతిదారుగా గుర్తింపు పొందిందని, అయితే రాబోయే సంవత్సరాల్లో దేశం రక్షణ ఉత్పత్తుల ప్రధాన ఎగుమతిదారిగా అవతరిస్తుందని అన్నారు. రక్షణ రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం ప్రస్తుతం 30 నుండి 30% ఉందని, భవిష్యత్తులో దీన్ని 50% పెంచుతామని ఆయన చెప్పారు.
1: ఆత్మనిర్భర్ భారత్ ఔర్ మేక్ ఇన్ ఇండియా కే లియే ప్రైవేట్ సెక్టర్ కి ఎనర్జీ కా ఉపయోగ్ ఆవశ్యక్ హై. ఇస్లియే పాలసీ రిలేటెడ్ రిఫార్మ్స్, నీతిగత సుధార్ భీ కియే గయే. ఎఫ్డిఐ కో, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కో లిబరలైజ్ కియా గయా. పాజిటివ్ ఇండైజేషన్, హమ్ లోగోనే ఏక లంబీ లిస్ట్ మోర్ దాన్ 5000 ఐటమ్స్ కి తయార్ కీ హై.
0: ఈ ప్రాజెక్టును ఒక కొత్త శకానికి ఆరంభంగా అభివర్ణించిన రక్షణ మంత్రి షిరిడిలో ఏర్పాటు చేసిన ఆర్టిలరీ షెల్స్ యూనిట్, ఇతర రక్షణ వ్యవస్థలను ప్రశంసించారు. ప్రైవేట్ పరిశ్రమల మద్దతుతో 5000 కంటే ఎక్కువ రక్షణ పరికరాల జాబితాను సిద్ధం చేశామని, ఈ ఉత్పత్తులను ఇప్పుడు స్వదేశీ సాంకేతికతతో భారతదేశంలో తయారు చేస్తామని రక్షణ మంత్రి చెప్పారు. యుద్ధాల స్వభావం మారిపోయిందని, ఆవిష్కరణలు, ఉత్పత్తి సామర్థ్యాలు, బలమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కలిగిన దేశాలే భవిష్యత్తును శాసిస్తాయని రక్షణ మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2025 విబి జీరామ్జీ చట్టం కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. దీనిపై ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలు లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ జీరామ్జీ చట్టం 20 సంవత్సరాల నాటి పాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో అమలు చేయనున్నారు. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్ధమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని 33వ సెక్షన్ ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలాగా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించిన పక్షంలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అందించే నిబంధనను కూడా ఈ చట్టంలో చేర్చారు. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలతో పాటు ఆరోగ్య నిపుణులు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ మెడికల్ సైన్సెస్ NBEMS 23వ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ఆయన ఈ మాటలు చెప్పారు. దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు హార్డ్వేర్ లాగా పనిచేస్తే వైద్యులు సాఫ్ట్వేర్ లాగా సేవలు అందిస్తారని నడ్డా అభివర్ణించారు.
2: We all know that under the visionary leadership of Prime Minister Modi ji, we want India to be developed India, Viksit Bharat by 2047. And when we talk about Viksit Bharat in 2047, health or healthy India is a very key fact, because if we are healthy, certainly we'll be able to get the success.
0: వికసిత్ భారత్ మిషన్ సాధించడంలో ఆరోగ్య రంగం, ఆరోగ్యకరమైన భారత్ యొక్క విజన్ కీలక పాత్ర పోషిస్తాయని, అందువల్ల వైద్య నిపుణుల సహకారం దేశానికి ఎంతో ముఖ్యమని జేపీ నడ్డా చెప్పారు. మహారాష్ట్రలోని నాసిక్ కోట్లో టీసీఎస్ సంస్థకు చెందిన ఒక కార్యాలయానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన

0: లైంగిక దాడి బలవంతపు మత మార్పిడి ఆరోపణల కేసులో 1500 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం అధిపతి సందీప్ మిత్కే తెలిపిన వివరాల ప్రకారం నిందితులైన మతిన్ పటేల్, నిదా ఖాన్, డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్ అనే నలుగురిపైన ఈ ఛార్జ్షీట్ దాఖలైనట్లు తెలియజేశారు. ఈ నేరాలతో సంబంధం ఉన్న మరో 7 నుంచి 8 మందికి సంబంధించిన అదనపు ఛార్జ్షీట్లను రాబోయే 3-4 రోజుల్లో దాఖలు చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వాషింగ్టన్లో అమెరికా అధ్యక్ష భవన సముదాయం వైట్ హౌస్ సమీపంలో పలు రౌండ్ల కాల్పుల శబ్దాలు వినబడడంతో భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యారు. వైట్ హౌస్ పరిసర ప్రాంతాలను తక్షణమే తమ అధీనంలోకి తీసుకుని లాక్డౌన్ విధించారు. గందరగోళ పరిస్థితుల మధ్య ఘటనా స్థలానికి సమీపంలో అనుమానితుడిగా భావిస్తున్న ఒక వ్యక్తిని అమెరికా సీక్రెట్ సర్వీస్ బలగాలు కాల్చి చంపగా అక్కడే ఉన్న మరొక వ్యక్తికి గాయాలయ్యాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సాధించిన 101 పరుగుల సెంచరీతో లక్నో సూపర్ జయింట్స్ పైన పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు 2 మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్లో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 ముంబై ఇండియన్స్తో రాజస్థాన్ రాయల్స్ ఆడుతుంది. రెండో మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్తో సాయంత్రం 7:30 కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. విశేషాలు మరొకసారి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకప్పుడు రక్షణ దిగుమతులు అత్యధికంగా జరిపిన భారత్ ఇప్పుడు అతిపెద్ద ఎగుమతిదారిగా పేరు గడిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ మాసపు పాట, పాటంటే మనం వింటే, రచనశ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద గారు, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీ విద్యల గళాలలో పాటంటే మనం వింటే.

పాటంటే మనం వింటే. ఈ మాసపు పాట విన్నారు సాహిత్యం శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద గారు, గానం శ్రీ విఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు.

0: ఎంతగా అంటే ఒక సరదా సన్నివేశాలు చెప్పాలంటే కొన్ని అటైన్మెంట్లు వస్తూ ఉంటాయి మేము చిన్నతనంలో. ఏమిటి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నామంటే ఇందులో ఆలోచించడానికి ఏముందయ్యా, మా ఇంటి కప్పులు ఏది వేద్దాం ఆలోచిస్తున్నామంటే ఇందులో ఆలోచించడానికి ఏముంది, మంచి ఆస్బెస్టస్ సిమెంట్ రేస్కి చెప్తుంటే అప్పుడు మాకు మైండ్లో పడిపోయింది అన్నమాట. అలాగే ఏమిటి ఆలోచిస్తున్నాం చేనుకి ఏమేయాలంటే రైతుకు రొక్కం చేనుకు సేవ అనేటువంటి కొటేషన్స్ క్యాప్షన్స్ తోటి కొని చెప్పేవాళ్ళు. సో ఇట్లా కొంచెం రేడియో అనేది మంచి పాటలు వస్తూ ఉండేవి, సినిమా పాటలు కానీ అది ఒక్కోసారి సిలోన్ రేడియో మన ఇండియన్ రేడియో క్లాష్ అయినప్పుడు వచ్చేటువంటి జోక్స్ కానీ. సో రేడియో అనేది మనిషిలో భాగంగా తయారైంది, చాలా బ్రహ్మాండంగా ఉండుండేది. అది ఒక ఆ రోజుల్లో స్టేటస్ సింబల్, ఈ రోజుల్లో జేబులో సెల్ ఫోన్ ఉంది, ఎఫ్ఎం వచ్చి కారుల్లో ఇలాంటి వినోదం బ్రహ్మాండంగా అందిస్తున్నారు. నాకు తెలిసినంతవరకు ఇప్పుడు సిటీలో తిరిగి ఎఫ్ఎం ఉన్నటువంటి ప్రాంతాల్లో పెన్ డ్రైవ్లు పెట్టి పాటలు వేసుకునే కార్యక్రమం కాకుండా మ్యాక్సిమం ఎఫ్ఎం మీదనే రన్ చేస్తున్నారు. కాబట్టి ఆ రోజుల్లో రూరల్ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందినటువంటి రేడియో ఈరోజు ఎఫ్ఎం ద్వారా చాలా వరకు ఆ లోటును తీరుస్తుంది. ఈ ఎఫ్ఎం ద్వారా గతంలో ఉన్నటువంటి కార్యక్రమాలు కానీ, గతంలో ఉన్నటువంటి పల్లె సీమలు కానీ, లేకపోతే వ్యవసాయ కార్యక్రమాలు కానీ, పల్లె కార్యక్రమాలు కానీ, తుఫాను అన్నీ వస్తున్నాయి. వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టాలి, లేకపోతే జనాన్ని ఏ విధంగా ఆకట్టుకోవాలనేది కాలానికి అనుగుణంగా ప్లాన్ చేసి కనుక తీసుకెళ్తే డెఫినెట్గా ఇప్పుడు కూడా ఎఫ్ఎం మంచిగా క్లిక్ అవుతుంది అనేటువంటిది నా అభిప్రాయము. ఎనీవే ఆ రోజుల్లో న్యూస్ చదివేటప్పుడు దుగ్గిరాల పూర్ణయ్య గారి వాయిస్ మరి అంటే ఆయన ఆయన చెప్పేటువంటి విధానానికి మేము పిల్లలం అప్పుడు, నాకు ఐ మీన్ నాకు నాకు 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఉండేటువంటిది అంటే ఆయన ఆకాశవాణి వార్తలు చదువుతున్న దుగ్గిరాల పూర్ణయ్య గారు అనేసరికి నవ్వుకునేవాళ్ళు అన్నమాట. సో అంతగా ఆ రోజుల్లో ఆకట్టుకున్నారు రేడియోని, రేడియో ప్రోగ్రామ్ని ప్రజల్లో ఇనుమడింప చేస్తారని చెప్పేసి కూడా నమ్ముతున్నాం. ఈ 90 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకున్నటువంటి ఆల్ ఇండియా రేడియో సిబ్బంది అందరికి కూడా పబ్లిక్ తరఫు నుంచి మా తరఫు నుంచి ధన్యవాదాలు, నమస్కారాలు.
1: తొంభై ఏళ్ల ఆకాశవాణి. ఈ సందర్భంగా ఆకాశవాణితో తన అనుబంధ వాణి అందించారు పార్తీపురం మన్యం జిల్లా ఉద్యానవన అధికారి శ్రీ కె సత్యనారాయణ రెడ్డి గారు. ఉదయ సమీరాల్లో వినబోతున్న అంశం లేఖావళి. వినడానికి ముందుగా

0: కొప్పల కాశీ విశ్వేశ్వరరావు గారు, పద్మావతీదేవి గారు.
1: ఈ తెలుగు కార్యక్రమాల గురించి వచ్చినట్టే మనం ఆంగ్ల ప్రసంగాలు కూడా ప్రసారం చేస్తున్నాం కదా, వాటి మీద కూడా చాలా బాగున్నాయి. ఎప్పటికప్పుడు మంచి మంచి అంశాలతో అంశం యొక్క మౌలికతని స్పష్టంగా అందజేస్తున్నారు ఆ ఉపన్యాసం, అదే ప్రసంగకర్తలు. వారందరికీ కూడా నా అభినందనలు, ఆకాశవాణికి ధన్యవాదాలు అంటూ డాక్టర్ కనకాల సత్యనారాయణ గారు పిఠాపురం కాలనీ విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. ఇంకోటి ఏదో ఉన్నట్టుంది,
0: ఇంకొక కార్డ్ వచ్చింది లెటర్. లేఖావళి నిర్వాహకులకు సత్యవాడ సోదరిమణులు నమస్కరిస్తూ 9/5/2026 90 ఏళ్ల ఆకాశవాణి కార్యక్రమాలలో భాగంగా రాత్రి 8:15 ప్రసారమైనటువంటి కోలవెన్నుల మలయవాసిని గారి ప్రసంగం మనసులలో చెరగని ముద్ర వేసింది.
1: డాక్టర్ కోలవెన్ను మలయవాసిని గారు, అవును,
0: మనసులలో చెరగని ముద్ర వేసింది అంటూ రాస్తున్నారు. 1961 నుండి వారితో, వారికి ఉన్నటువంటి ఆకాశవాణితో వారికి ఉన్న సంబంధం, అనుబంధం గుర్తు చేసుకోవటమే గాక ఆకాశవాణి ప్రసారం చేసిన సాహిత్య కార్యక్రమాల గురించి అద్భుతమైన వివరణ ఇచ్చారు. మధురమైన వారి కంఠస్వరం వింటూ ఉంటే వారి ప్రసంగం ఇచ్చిన తీరు కూడా ఇంకా చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ వినాలనిపించింది. ముఖ్యంగా లలిత గీతాల్లో సాహిత్యం గురించి వారు చెబుతుంటే మైమరిచిపోయాం. ఆ రోజుల్లో నవలా స్రవంతి వారన్నట్లు నవలలు చదువుకోలేని మా అలాంటి వారికి ఎంతైనా ఉపయోగం. అటువంటి కొన్ని కార్యక్రమాలు మరలా నిర్వహిస్తే బాగుంటుంది, పూర్వ వైభవం చోటు చేసుకుంటుంది. మలయవాసిని గారికి, ఈ కార్యక్రమాన్ని అందించినటువంటి ఆకాశవాణి వారికి మా ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు సత్యవాడ సోదరిమణులు విశాఖపట్నం నుండి.
1: వారికి కూడా మన కృతజ్ఞతలు. ఈ ఉత్తరం రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా ఏలూరు నుండి రాస్తున్నారు. ఉదయ సమీరాల్లో మంచి సమాచారం అందిస్తున్నారు, లేఖావళి చాలా బాగుంటుంది, చక్కగా వినిపిస్తున్నారు. ఇద్దరు వ్యాఖ్యాతలు కూర్చుని వినిపించడం, సాంకేతిక సిబ్బంది వాటిని సమర్థంగా మాకు అందేలా చేయడం, అభిప్రాయాలు పంపిస్తున్న సహశబ్ద మిత్రులకు ధన్యవాదాలు, నమస్కారాలు అంటున్నారు. మీకు కూడానండి, చక్కగా విపులంగా రాశారు. అలాగే హనుమాన్ భక్తి గీతాలు ఇవన్నీ బాగుంటున్నాయి. ఎం కృష్ణ గారు మంచి విశేషాలన్నీ కూడా తెలియజేస్తున్నారు. వీరి ఉద్దేశం ఎన్ కృష్ణ గారు, నెయ్యిగాపుల కృష్ణ గారు. అలాగే రాచర్ల సుబ్రహ్మణ్యం గారు రాస్తున్నారు సరిపల్లి నుండి, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ నెల 2/5 ఉదయ సమీరాల్లో అడుగడుగున అందం, ఈ జగమే ఒక ఆమని పాటలు ప్రసారం చేశారు, చాలా బాగున్నాయి అంటున్నారు.
0: మరొక లేఖ కూడా వచ్చింది, లేఖావళి ఆకాశవాణి వారికి నమస్కారములతో అంటూ రాస్తున్నారు. 3/5/2026 ఆదివారం ఉదయ సమీరాల్లో అన్ని అంశాలతో పాటుగా లేఖావళితో మన శ్రోతల అందించినటువంటి ఉత్తరాలతో పాటుగా మా ఉత్తరాన్ని చదివి వినిపించారు, మేము చాలా సంతోషించామండి. అలాగే 4/5 ఉదయ సమీరాల్లో మిరపా మహేశ్వర్ గారు స్వీయ కవితలు విన్నంతసేపు ఎంతో వినసొంపుగా ఉన్నాయండి. అలాగే పాటల పల్లకి, మధురిమ, సరదాగా కాసేపు, మిక్స్డ్ మస్తీ వంటి కార్యక్రమాలు శ్రోతల ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఆకాశవాణి ఇప్పటికీ 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిరిపురం ఆకాశవాణి వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కమ్మదనం కలకండలోనే కాదండి, మీరు ప్రసారం చేసే కార్యక్రమాల్లోనూ ఉంది అంటున్నారు. 5/5 ఉదయ సమీరాల్లో పివిఎన్ రత్నమాల గారు కళల గురించి వారి వివరణ సవరణ బాగుందండి. మరుగున పడుతున్న హరికథలు, బుర్రకథలు, ఇంకా ఎన్నో వాటికి మరికొత్త వెలుగులు తీసుకురావాలని ఆమె అభిప్రాయం చాలా బాగుంది. వీటికి దశాబ్దాల కొలది ఎంతో ప్రాధాన్యత ఉంది. 6/5/2026 ఉదయ సమీరాల్లో రాంభట్ల నరసింహశర్మ గారు సిరిపురం ఆకాశవాణి అంచెలంచెలుగా ఎదిగి ఆకాశమంత స్థాయికి ఎదిగిన అటువంటి సిరిపురం ఆకాశవాణి నిరంతరం వందే మాత్రం అంటూ మేలుకొలిపి, అలు పెరుగని ప్రతి పిలుపు మాకు మేలుకొలుపు, ఇలాగే అన్ని కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయండి అంటూ రాస్తున్నారు. మంగళపాలెం నుండి కొండ సత్యనారాయణ, తెనుగు తల్లి, గంగరాజు, రూప, పుష్పలలిత, కొండ యువన్ శంకర్, హరిచరణ్, కిషోర్ సాయి, కుమార్, చంద్రిక, జాజుల గంగరాజు గారు, వారి కుటుంబ సభ్యులు.
1: ఇవి తపాలా ద్వారా వచ్చినవి కదా?
0: అవునండి.

0: లేఖావళి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. నమస్కారం.
1: నమస్కారం.
0: ఏం చాలా కార్డులు ఇంకా ఏవో ఈమెయిల్ కూడా వచ్చినట్టున్నాయి.
1: అవునండి. ఉదయ సమీరాలు 5/5/2026 మంగళవారం ఉదయ సమీరాల్లో చింతన ఆదిభట్ల రాంప్రసాద్ గారి చింతన కార్యక్రమం చాలా బాగుంది. దేవుడు గురించి చాలా చక్కగా వివరించారు. పిఠాపురం నాగేశ్వరరావు జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, సినిమాలలో ఆయన పాడినటువంటి పాటల గురించి రాంభట్ల నరసింహశర్మ గారు చాలా చక్కగా తెలియజేశారు. మధ్యలో నాగేశ్వరరావు గారు పాడినటువంటి పాటలను ప్రసారం చేసినందుకు అభినందనలు అంటూ వారిని గుర్తు చేసినందుకు ఆకాశవాణి వారికి, శర్మగారికి కూడా అభినందనలు అంటూ రాస్తున్నారు. మద్దెలపాలెం పార్వతీనగర్

0: ఈ ఉత్తరాలు ఈమెయిల్ ద్వారా వచ్చినవి. సీరాప్ శ్రీనివాసరావు గారు, సీరాప్ రామకృష్ణ, సాహిణి వేణుగోపాలరావు, శిరీష శృంగవరపుకోట నుండి రాస్తున్నారు. నమస్కారం అండి. 17వ తేదీ ఉదయం 10:30 ప్రసారం చేసిన కార్యక్రమం అదిగదిగో అదే అదే స్వాతంత్ర రథం, వెన్నెలేమో పంపింది, నీజాడ కననైతిరా, అమ్మ కన్న విలువైంది మొదలైన పాటలు బాగున్నాయి. రేడియో నివేదిక అందించారు. 90 వసంతాల ఆకాశవాణికి సంబంధించి మీరు చేసిన సభా కార్యక్రమం నుండి ఈ భాగాలు చాలా బాగుంది. దిలీప్ కుమార్ రెడ్డి గారికి, సహాయకులు చంద్రశేఖర్ గారికి, ఆకాశవాణి సిబ్బందికి అభినందనలు. మధురిమలో ప్రసారం చేసిన పాటలు చాలా బాగున్నాయండి, ఆకాశవాణి సంచాలకులకు మా అభినందనలు అంటున్నారు. మరి నీ దగ్గర ఏమున్నాయి?
1: మరొకరు పంపించారు, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి మా నమస్తే అంటూ రాస్తున్నారు. గత ఆదివారం ఉదయం ప్రసారం అయినటువంటి ఉదయ సమీరాలు శీర్షికన నేటి మాటతో పాటు పలు అంశాలు మా ముందు నుంచిన నిర్వాహకులకు మా నమస్తే అంటూ, చివరి అంశంగా ప్రసారమైనటువంటి లేఖావళి శ్రోతల కార్యక్రమాలపై వెలువచ్చినటువంటి అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివిన వినిపించినటువంటి వ్యాఖ్యాత గారికి, సాంకేతిక సిబ్బందికి మా నమస్కారాలు అంటూ రాస్తున్నారు. 25/2026 బుధవారం మధ్యాహ్నం ప్రసారమైనటువంటి కార్మికుల కార్యక్రమంలో గర్భవతులలో వివిధ సమస్యలకు పరిష్కార మార్గాలు, నివారణ పద్ధతులు, చికిత్సా మార్గాల గురించి డాక్టరు వేణుమాధవి గారితో ఇందిరగారు జరిపినటువంటి పరిచయ కార్యక్రమం ఎంతో విలువైనదిగా ఉంది, ధన్యవాదాలు అంటున్నారు. పరివర్తన కథానిక విన్నాము, ఈ కథానిక వాస్తవానికి దగ్గరగా ఉంది. చివరగా కార్మిక సోదరులకు చక్కటి సలహాలను అందించినటువంటి కథా రచయిత శ్రీ సోమశేఖర్ గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నామంటూ రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్న ఏలూరు నుంచి రాస్తున్నారు.
0: ఇగో నా దగ్గర కూడా ఒక ఈమెయిల్ ఉత్తరం ఉంది. 19వ తేదీ మంగళవారం కార్మికుల కార్యక్రమం సంధ్యారాగంలో మధ్యాహ్నం 12:40 ప్రసారమైన యామల సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం బాగుంది. ఆంధ్ర విశ్వకళా పరిషత్ న్యాయ కళాశాల ప్రిన్సిపల్గా, తర్వాత సబ్బవరం దగ్గరున్న లా విశ్వవిద్యాలయం ఛాన్సలర్గా పనిచేసిన వారి అనుభవాలు మా అందరికీ కూడా ఆదర్శనీయం. అత్యంత శ్రద్ధగా చదువుకొని ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఇలాంటి కార్యసాధకుల పరిచయ కార్యక్రమాలు ప్రసారం చేయండి. తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు మంచి ప్రశ్నలు అడిగి వారి నుండి చక్కని విషయాలు రాబట్టారు, ధన్యవాదాలు. 13వ తేదీ ఈ నెలే బుధవారం కార్మికుల కార్యక్రమం కూడా చాలా బాగుంది. నిద్రించే తోటలోకి కథానిక కథావస్తువు డాక్టర్కి సంబంధించిన తీసుకున్నారు, బాగుంది. ఇంకా సుధాకర్ గారు, డాక్టర్ గారు చదివే విధానం చాలా చక్కగా ఉంది. కార్మికుల కార్యక్రమంలో ఆరోగ్యానికి సంబంధించి మంచి కార్యక్రమాలు రూపొందిస్తున్నారండి. 90 ఏళ్ల ఆకాశవాణి నిర్వాహకులకు హృదయపూర్వక అభినందనలని పేరూరు వెంకట సోమశేఖర్ గారు, పేరూరి భ్రమరామ గారు విశాఖపట్నం నుంచి రాస్తున్నారు.
1: మరొక లేఖ, ఆదివారం నాడు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 90 వసంతాల ఆకాశవాణి వేడుకల సందర్భంగా విశాఖపట్నం కేంద్రం వారు కళాభారతిలో నిర్వహించినటువంటి అలనాటి మధుర గీతాలు ఆహుతులను అలరించాయి. లలిత సంగీత కార్యక్రమం రేడియో నివేదిక ఎంతో ఆనందాన్ని కలిగించింది. కళాభారతిలో నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనిన అందరికీ పలకరిస్తూ ఆహ్వానించిన దిలీప్ గారు మరియు ఆకాశవాణి బృందం వారు ఆత్మీయతను, రాంబట్ల నరసింహశర్మ గారి సభా నిర్వహణను, వేదికపై పెద్దల ప్రసంగాలను చూసి ప్రసిద్ధుల సంగీతంలో సొంతం చేసుకున్న అల్పాహారం స్వీకరించిన ఆనందంతో వచ్చేటువంటి అనుభూతిని మేము చాలా ఆనందంతో పొందాము అంటూ రాస్తున్నారు. అలానే ఆకాశవాణి ఉద్యోగుల అద్భుత కార్యక్రమాలన్నింటి గురించి వ్యాఖ్యానం చేస్తూ చెప్పినటువంటి వారికి ఆకాశవాణిపై అవ్యాజ్యమైనటువంటి అనురాగం ఉందని ప్రకటించడం అవ్యాజమైనటువంటి అనురాగం ఉందని ప్రకటించడం ఆకట్టుకుంది. ఆయన చెప్పినవన్నీ అక్షరాల సత్యాలు.
0: 19వ తేదీ 90 వసంతాల ఆకాశవాణి గురించి రొక్కం కామేశ్వరరావు గారి ప్రసంగం ప్రసారం చేశాం, చాలా అద్భుతంగా ఉంది, ప్రవాహ వేగంతో. అలాగే డాక్టర్ జి ప్రభాకర్ రావు గారు ఆకాశవాణి గురించి చెప్పింది కూడా చాలా బాగుంది. పెద్దవాళ్ళందరూ కూడా ఆకాశవాణితో తమ అనుబంధాన్ని, తమ అనుభవాల్ని అద్భుతంగా వివరిస్తున్నారు. 20వ తేదీ ఉదయం సాహితీ సమీరాల్లో విశాఖ ఆకాశవాణి చరిత్ర 3వ భాగాన్ని ఆర్వి రమణమూర్తి గారి కళ నుండి వెలువడినది శ్రావ్యంగా వినిపించిన పివిఎల్ రత్నమాల గారికి హృదయపూర్వక అభినందనలు అంటున్నారు దామరాజు విశాలక్షి గారే.

0: గోపాలపట్నం విశాఖపట్నం నుండి రైతు నేస్తం పారినాయుడు గారు 21వ తేదీ ఉదయం ఆకాశవాణిలో రైతుల కార్యక్రమాల మీద పొలం పనుల మీద అనుభూతి వాణి వినిపించారు. ఆనందాన్ని విజ్ఞానాన్ని పంచిపెడుతున్న ఆకాశవాణికి సంచాలకులకు మా అభినందనలు అంటున్నారు విశాలాక్షి గారు. చాలా సంతోషం. తర్వాత కార్డులు తపాలా ద్వారా వచ్చిన అభిప్రాయాలు మనం స్వీకరించి ఆనందించాం. ఈమెయిల్లు కూడా అయ్యాయి. మరి వాట్సాప్ మెసేజ్లు అంటే వాట్సాప్ సందేశాలు ఏమైనా ఉన్నాయా?
1: వాట్సాప్ ద్వారా కూడా May 18 మీ కేంద్రం నుండి ప్రసారమైనటువంటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట అనంతరం కటకం పావని గారి స్వీయ కవితలు విన్నాం. అమోఘంగా ఉంది. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్, అశ్విని ఆనంద్, మన్విత్ రాస్తున్నారు ఇలాగా. మునగపాక నుంచి అడారి నాగేశ్వరరావు గారు కూడా 90 వసంతాల ఆకాశవాణికి సుస్వాగతం అంటూ 18/5 సోమవారం ఉదయం మీరు ప్రసారం చేసిన పొలం పనుల కార్యక్రమంలో నల్లచౌడు తెల్లచౌడు భూముల గురించి చాలా వివరంగా చెప్పిన సుధాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు అంటున్నారు కార్తీక్.
0: ఆర్వి రమణమూర్తి గారి రచన విశాఖ ఆకాశవాణి చరిత్ర వికాసం పరిణామం, దీని మీద 20వ తేదీని ఎన్ని మార్పులు వచ్చాయి, ఎంతమంది శ్రమ, ఇవన్నీ ఆయన వివరించారు అక్షరాల్లో. దాన్ని మనకు అందించారు శ్రీమతి రత్నమాల గారు. వారికి అభినందనలు అంటూ సిహెచ్ లక్ష్మీనారాయణ గారు ప్రహ్లాదపురం నుండి రాస్తున్నారు.
1: మరొకరు పంపించారు వాట్సాప్ ద్వారా. 17/5/2026 నేటి మాట శీర్షికన శ్రీరంగం నారాయణ గారి కవితా విశేషాలు, రాంభట్ల వారి భాషా విస్ఫోటం, అలానే పదునైన పదజాలంతో ఆహా తెలుగు భాష ఎంత తీయనిది అనిపించింది. 17/5/2026 ప్రసారం చేసినటువంటి రేడియో నివేదిక 90 వసంతాల విజయోత్సవ వేడుకలు 15వ తేదీ కళాభారతిలో జరిగినటువంటి మధుర గీతాలు ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయినా మా వంటి వారికి ఎంతో చక్కగా అలరించింది. చిన్న
0: విజ్ఞాపన ఏమిటి అంటే, చక్కగా స్పష్టంగా పలకడంలో ఆకాశవాణి అందివేసిన చేయి దాన్ని మరింత మెరుగ్గా చురుగ్గా అందిస్తూనే ఉంటారని ఆశిద్దాం అంటున్నారు అవసరాల లావణ్య గారు. తర్వాత డాక్టర్ రాముడుకు వెంకటేశ్వర శర్మ గారు, నాగమణి, లాస్య, సమీర, కార్తీక్, శ్రీనిత్య హైదరాబాద్ నుండి రాస్తున్నారు. లేఖావళి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సంచాలకుల వారికి, గతంలో మీరు ప్రసారం చేసిన సస్యవేదం కార్యక్రమం చాలా బాగుంది. దోనయామాచుని సస్యానంద గ్రంథ విశేషాలతో మంచి మంచి అంశాలను తీసుకుని రూపొందించారు. అలాగే శుక్రవారం May 22 సినీ కవి వేటూరి వారి వర్ధన సందర్భంగా వారి పాటల పాటవాన్ని గురించి ఆ పల్లవుల చరణాల బాటలో పయనిస్తూ సూటిగా ధాటిగా నీటుగా మాటల మాంత్రికులే ఆకర్షణీయంగా చాటి చెప్పారు శ్రీ రాంభట్ల నృసింహశర్మ గారు. ఆకాశవాణి 90 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖపట్నం కేంద్రంతో అనుబంధం ఉన్న ఎంతోమంది సాధారణ శ్రోతల అనుభవాలు, అలాగే పెద్ద పెద్ద వారివి అందిస్తూ చక్కటి ఆనందాన్ని మాకు ఆరోగ్యకరంగా అందిస్తున్న ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి ధన్యవాదాలు అంటున్నారు. మరొక ఉత్తరం
1: మరొకరు పంపిస్తున్నారు. ఇలా మీరు 21/5/2026 రాత్రి 10 గంటలకు ప్రసారం చేసినటువంటి జీవన మజిలి నాటిక చాలా అద్భుతంగా ఉంది. ప్రతిరోజు ఇది అందరిళ్లలో జరుగుతున్నటువంటి కథ అయినా ఈ జీవన మజిలి నిజంగా జరిగిందా అని అనిపించింది. ఈ నాటికలో నటించిన ప్రతి నటుడు నటీమణులు ఒకరికొకరు పోటీ పడి నటించారు. పాత్రలు పాత్రధారులు ఎగ్జాక్ట్గా సెలెక్ట్ చేసి వాళ్లతో చేయించడం అద్భుతంగా ఉందనుకోండి. ఒక్కొక్కసారి మాకు తెలియకుండా కళ్ళల్లో నీరు వచ్చింది. ఈ నాటిక ప్రస్తుతం సభ్య సమాజానికి చక్కని సందేశం ఇచ్చింది అని చెప్పాలి. ఇలాంటి నాటికలు సమాజానికి సందేశం అందించేవి, భవిష్యత్తులో ప్రసారం చేయండి అంటూ ఈ నాటిక రచయితకు, నటీనటులకు, నిర్వాహకులకు, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సిబ్బందికి పేరు పేరున ప్రత్యేక అభినందనలు అంటూ రాస్తున్నారు. నమస్కారాలతో హరిప్రియ, శ్రీవిద్య రాస్తున్నారు ఈ విధంగా MVP కాలనీ నుండి. అలానే నీరజాబాబు,
0: చాలా చాలా సంతోషం. ఇన్ని ఉత్తరాలు అటు తపాలా ద్వారా వచ్చాయి, ఈమెయిల్ ద్వారాను, వాట్సాప్ ద్వారా వచ్చాయి. వాట్సాప్ ద్వారా ఇంకా పంపిద్దాం అనుకునే వాళ్ళకి 7416172999 ఇది నెంబరు. మరి పోస్ట్ కార్డుల మీద లేఖావళి, స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, 5300003 చిరునామా. ఈమెయిల్ aarpcvsp@gmail.com. దీనికి మరిన్ని ఉత్తరాలు పంపిస్తూ ఎప్పట్లాగా మీ చక్కటి విమర్శలు

0: అభిప్రాయాలను తెలియజేస్తారు కదా. మళ్ళీ వచ్చే వారం లేఖావళిలో కలుసుకునే వరకు శ్రోతల వద్ద సెలవు తీసుకుంటూ నమస్కారం.
1: నమస్కారాలు.
0: లేఖావళి శ్రోతల అభిప్రాయ మాలిక విన్నారు. ఉదయ సమీరాల్లో ఇప్పుడు పుష్పాంజలి, మిస్సమ్మ చిత్రం నుండి పీలీలా.

ఉదయ సమీరాల కార్యక్రమంలో కడపటి అంశం పుష్పాంజలులు తుది పాట వింటున్నారు. సమయం 8 గంటలు కావస్తోంది. కొంచెంసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీ వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలే.

0: సమగ్రాభివృద్ధి అన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత ప్రకటన తదితర విశేషాలతో వైఎస్ఆర్ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. రైతులను సేంద్రియ సాగు వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా ముందుగా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి నారా లోకేష్ సందర్శించారు. సమీకృత సేంద్రియ సాగు చేస్తున్న రైతు మునగాల ద్వారకనాథ్ రెడ్డి అతని కుటుంబ సభ్యులతో సంభాషించారు. మరొక కార్యక్రమంలో నారా లోకేష్ జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం టీకోడూరు గ్రామంలో 3,000 కోట్ల రూపాయలతో నిర్మించిన సుక్బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ వారి 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే 1,000 మంది పైగా కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలో అభివృద్ధి, పారిశ్రామిక పురోగతి, ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్థానంలో నిలుస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ వాగ్దానం చేసినా దాన్ని తప్పకుండా అమలు చేస్తారన్న విశ్వాసం ప్రజలకుందని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి వర్గానికి అందేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణతో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 600,000 మంది ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరే కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఇండస్ట్రీల ద్వారా రాయలసీమ రూపురేఖలు మారబోతున్నాయన్నారు. యువతకు స్థానికంగానే ఉద్యోగాలు లభించే కొత్త యుగానికి ఇది నాంది అని పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా మరో అడుగు ముందుకేసి రాష్ట్ర ప్రభుత్వం నూతన విధి విధానాలను పాటిస్తూ జిల్లాను స్వచ్ఛంగా ఆరోగ్యంగా మార్చాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంచి ఆలోచనలు, ఆరోగ్యవంతమైన శరీరం, స్వచ్ఛమైన వాతావరణం, ఇంటి దగ్గర పనిచేసే చోట పరిశుభ్రతలతో మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా, స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దుతామన్నారు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాను కూడా స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని, ప్రజలు సహకరించాలని కోరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పాటించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట మండలం మారెల మడక గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. ఆలయాల్లో నిత్యం ధూప దీప నైవేద్యాలు సక్రమంగా జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,170 ఆలయాలలో ప్రతి నెల 1వ తేదీనే 10,000 చొప్పున నిధులను నేరుగా అర్చకుల ఖాతాలో జమ చేస్తున్నామని, ఇందుకోసం 74 కోట్లను వెచ్చించడం జరిగిందన్నారు. జిల్లాలో 822 ఆలయాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా ఉంచాలని వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ హెచ్కే విశ్వనాథన్ అన్నారు. జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎక్కడా యువత పెడదారి పట్టుకోకుండా యువతకు దిశానిర్దేశం చేయడానికి ప్రతి అధికారి డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించాలని పేర్కొన్నారు. డ్రగ్స్ వాడిన, డ్రగ్స్ అమ్మిన వారిపై కఠినమైన చర్యలు తీసుకునేలా అధికారులు కృషి చేయాలని కోరారు. జూన్ నెల జిల్లా సమాచార లేఖలో మళ్ళీ కలుద్దాం. భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, పీటీసీ, వైఎస్ఆర్ కడప జిల్లా. ప్రసారం విజయవాడ ఆకాశవాణి కేంద్రం.
1: మీరింతవరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ శ్రీనాథ్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

గగ్గగమగ సనిజ మగ గ మగ సనిజ పాప మగ సనిజ దాదా పమగ గమ పని దద ప పద మ ప దద ప మగ స గమ ప పద ప దద ప మ ప ద ప మ ప దద ప మ ప ద ప పని ద పద ప ద ప మగ మ ప మ ప మగ స గ మగ

ಗಮದ ಪ ಪ ಮಗ ಸ ಗ ಮಗ ನೀ ಸ ಮಗ ಗ ಗ ಮ ಪ ಮಗ ಪ ನಿ ಸ ಗ ಮ ಪ ಮಗ ಮ ಪ ನಿ ಸ ಸಾ ನಿ ದ ಪ ಮ

కార్యక్రమంలో ముందుగా మీరు విన్నది కంజదళాయతాక్షి కామాక్షి కమలా మనోహరి రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితుల వారి రచన. కార్యక్రమంలో తరువాత అటుకారాధని మారరంజని రాగం ఆదితాళం త్యాగరాజస్వామి రచన.

சனி நிதர பபம மழக சனி சனி சனி தப மேத.

అటుకారాదని మనోరంజని రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి రచన మీరింతవరకు విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి ద్వారం లక్ష్మి గారి గానం వింటున్నారు. కొత్తకోట శంకర్ గారు వైలెన్, మొదలి మురళీకృష్ణ గారు మృదంగం, ఎల్ ప్రసాద్ గారు ఘటం. కార్యక్రమంలో ఇప్పుడు మరివేరే గతి ఎవరమ్మ, ఆనంద భైరవి రాగం, మిశ్రచాపుతాళం, శ్యామశాస్త్రి వారి రచన.

ಗರಿ ಸ ಪಮ ಗರಿ ಸಸ ನಿ ಸ ಗರಿ ಗ ಮ ಪ ಪ ಪದ ನ ಪಮ ಪ ಸ ನಿ ಸ ಗರಿ ನಿ ಸ ರಿ ಸ ನಿ ದ

నిదప దప మగరి సరిస సరిస పాదప పదప పస నిదప సరిస సరిస పస నిదప సారిస పాదప సారిస సరిస పదప సరిస రిస నిదప దప మగ

0: కొత్తకోట శంకర్ గారు వైలెన్, మొదలి మురళీకృష్ణ గారు మృదంగం, ఎల్ ప్రసాద్ గారు ఘటం. ఈ కార్యక్రమం కడప కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం

0: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
0: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
0: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
0: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
0: అంతే.
1: అర్థమైంది.
0: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమానికి స్వరాహ్వానం. శ్రోతలు డయల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2 2 7 2 7 2 4 4, ఇంకోటి 2 7 2 7 2 8 8, 0 8 9 1 కోడ్ జత చేసి 2 నెంబర్లో దేనికైనా డయల్ చేసి మీకు కావలసిన చిత్రం గురించి కోరిన పాట వినొచ్చు. పాటల పల్లకి తొలి శ్రోత ఎవరు, ఏ పాట కోరుకుంటున్నారో విందాం. హలో.
5: హలో,
4: నమస్కారం అండి. పాటల పల్లకి.
5: పాటల పల్లకి నమస్కారం అండి.
4: చెప్పండి.
5: మాకు వీరాభిమన్యులో పాట కావాలండి.
4: వీరాభిమన్యు. వీరాభిమన్యులో ఏం పాట కావాలి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: కాకినాడ జిల్లా పరిషత్.
4: పేరు?
5: రాజు. రాజన్.
4: ఏం రాజు?
5: రాజన్ పేరు.
4: రాజుగారు, సరే వినండి.

0: हेलो हेलो
1: హలో నమస్తే సార్,
0: నమస్కారమండి. పాటల పల్లకి స్వాగతం. మీ పేరు
1: నా పేరు వవులుడి సార్,
0: చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కడప సార్, ఎం కొత్తపల్లె.
0: కడప ఎం కొత్తపల్లె. ఏం సినిమా, ఏం పాట?
1: బడి పంతులు చిత్రంలో బుచ్చాడమ్మా బుచ్చాడు.

0: హలో,
1: హలో,
0: పాటల పల్లకి.
1: నమస్కారం అండి శర్మ గారు.
0: నమస్కారం అండి, చెప్పండి. ఏ సినిమా
1: నేను
0: నుంచి?
1: ఎన్వేడి నుంచి లక్ష్మిని మాట్లాడుతున్నాను.
0: చెప్పండి లక్ష్మి గారు.
1: రక్త సంబంధంలోని చందుని నుంచి అందములకించి ముద్దు.

0: హలో,
1: హలో, నమస్కారం.
0: నమస్కారం అండి. మీ పేరు
1: నా పేరు కాకి అప్పారావు, తుమ్మలపల్లి వారి విజయ్.
0: చెప్పండి. అప్పారావు గారు, ఏ సినిమా నుంచి ఏం పాట కావాలి?
1: మురళీకృష్ణ చిత్రం నుంచి ఘంటసాల పాడింది.
0: ఘంటసాల పాడిన పాట ఏం పాట?
1: ఎక్కడ ఉన్నా ఏమైంది.
0: సరే.

పాటల పల్లకి ఫోనిన్ లైవ్స్ చలనచిత్ర గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలకు ఆ వస్తుంది. మరికొద్ది క్షణాలలో ప్రకటించిన అంశం.

0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గురువారం ఢిల్లీలో కలిశారు. విద్యా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలు గళ్లా మాధవి ఆధ్వర్యంలో 41 మంది విద్యార్థుల బృందం ఢిల్లీకి వెళ్లింది. విద్యార్థుల బృందంలో 27 మంది బాలికలు ఉండటంపై ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవటానికి ఇలాంటి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని తెలిపారు. దేశంలోని అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు, నాయకులు ప్రభుత్వ పాఠశాలల నుంచే వచ్చారని ఉపరాష్ట్రపతి తెలియజేస్తూ,
2: This always gives a pleasure that we are to back, support and enthusiastically encourage if something happens good. This is one of the finest effort. Those who have come successfully in the examinations with the colorful marks and especially from the rural background and in particular they have studied in the government schools. I will tell you one thing, if we can bear the sufferings, that means we are going to be successful in life.
0: ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, సాంకేతికత, ఉన్నత విద్యా పరిశోధన, సాంస్కృతిక సహకారంపై భారత్, సైప్రస్ దేశాలు సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంతో సహా పలు రంగాలలో పరస్పర సహకారం కోసం ఇరుదేశాలు ఢిల్లీలో శుక్రవారం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. గత 7 కాలంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయమైన పురోగతిని సాధించాయని సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టోడౌలిడేస్ అన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్, సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని అన్నారు. గత దశాబ్ద కాలంలో సైప్రస్ నుండి భారత్

0: వచ్చే పెట్టుబడులు దాదాపు రెట్టింపయ్యాయని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో ఈ పెట్టుబడులను రెట్టింపు చేయాలని భారత్ సైప్రస్ లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు.
1: आज हम अपने विश्वसनीय संबंधों को एक स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट कर रहे हैं. भारत और साइप्रस के बीच यह स्ट्रेटेजिक पार्टनरशिप दोनों देशों के फाइनेंशियल और सर्विसेज हब को जोड़कर कॉमर्स के लिए कैपिटल अनलॉक करेगी. यह साइप्रस के इंफ्रास्ट्रक्चर, एनर्जी और एग्रीकल्चर सेक्टर में भारतीय कंपनीज के लिए नए अवसर प्रदान करेगी और भारत के तेजी से बढ़ते शिपिंग और मैरिटाइम क्षेत्रों में नया निवेश लेकर आएगी.
2: आत्मनिर्भर भारत कार्यक्रम किंद రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ మరో మైలురాయి సాధించింది. డ్రోన్ల ద్వారా ప్రయోగించే యుఏవీ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ ULP-GM-V3 కర్నూలు సమీపంలోని పరీక్షా కేంద్రంలో డిఆర్డిఓ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ భూమిపై ఉన్న శత్రువుల యుద్ధ ట్యాంకులు, వాహనాలతో పాటు గగనతలంలో శత్రు డ్రోన్లను, హెలికాప్టర్లను ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణి అభివృద్ధిలో పలు రక్షణ రంగ పరిశోధనా సంస్థలు కీలక పాత్ర పోషించాయి. ఈ క్షిపణి పరీక్షలు విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమ వేదికగా స్పందిస్తూ ఆయా సంస్థలను అభినందించారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా సాధించిన ఒక వ్యూహాత్మక మైలురాయిగా దీనిని అభివర్ణించారు.
0: ఢిల్లీలో కేంద్ర భద్రతా నిఘా సంస్థలతో బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అనామక ఆన్లైన్ గ్రూపుల ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించిన తప్పుడు సమాచారం పెరిగిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లను ముందుగానే గుర్తించి తొలగించడంతో సహా అటువంటి నెట్వర్క్లపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీట్ యూజీ పునఃపరీక్షను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తప్పుడు సమాచారాన్ని వేగంగా అరికట్టడానికి, పరీక్షా వ్యవస్థ సమగ్రతను కాపాడడానికి సామాజిక మాధ్యమాలు, విద్యా మంత్రిత్వ శాఖ, జాతీయ పరీక్షల ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు.
2: ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న యువ సంఘం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. విజయవాడలోని లోక్ భవన్ దర్బార్ హాల్లో మహారాష్ట్రకు చెందిన విద్యార్థులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన మహారాష్ట్ర విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు శతాబ్దాల చారిత్రక అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి సంప్రదాయాలు, నదులు, వాణిజ్య మార్గాలు రెండు రాష్ట్రాల ప్రజలను అనుసంధానించాయని తెలిపారు.
3: The Ek Bharat Shrestha Bharat program pairs every state and union territory with another and seeks to nurture exchange of knowledge of heritage, traditions, arts and culture of different states and union territories. The pairing of Maharashtra and Andhra Pradesh for this program is profoundly meaningful. Our two states share centuries of history, a history of intellectual exchange, of the shared devotional traditions, of rivers and trade routes that connected our peoples long before modern borders were drawn.
0: 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకల నుంచి ఖాళీ అవుతున్న 12 స్థానాలకు, అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో 6 స్థానాలకు, జార్ఖండ్లో 2 స్థానాలకు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలలో 1 స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం జూన్ 1వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూన్ 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కూడా అదే రోజున చేపడతారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్ల పదవీకాలం 26న ముగియనుంది. దీంతో రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి.
2: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మంగళవారం జరిగిన 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం జగదల్పూర్లో అమిత్ షా పాత్రికేయులతో మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన డివిజన్గా ఆవిర్భవిస్తుందని అన్నారు. 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు

0: ఆదాయాన్ని 6 రెట్లు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. యువత, మహిళా సాధికారత, గిరిజన సంస్కృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి బస్తర్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఏ సమస్యకు హింస పరిష్కారం కాదని, శాంతి, ప్రజాస్వామ్యం ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమని అమిత్ షా పేర్కొంటూ,
1: బస్తర్ కే సభీ నాగరికో కో భారత సర్కార్ ఔర్ దేశ్ కే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీ కీ ఓర్ సే భరోసా దిలానా చాహతా హూ కి అబ్ భయ సే జీనే కీ జరూరత్ నహీ. యహాన్ నయా సూర్యోదయ హో చుకా హై, భలే ఆజాదీ కే ఇత్నే సాల్ బాద్ హీ అబ్ వికాస్ కా రాస్తా ప్రశస్త హో రహా హై. యహాన్ కే ఆదివాసీ యువా ఔర్ మహిళా విశ్వాస్ కే సాథ్ ఆగే బడే, భారత సర్కార్ ఔర్ ఛత్తీస్గఢ్ సర్కార్ ఆప్కే సాథ్ హై.
2: వీధి సునకాల కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు తొలిసారిగా అనుమతించింది. నయం కాని వ్యాధులతో బాధపడుతున్నవి లేదా ప్రమాదకరమైన వీధి సునకాల బెడతను పరిష్కరించే దిశగా జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజరియాలతో కూడిన ధర్మాసనం పలు ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరిన ప్రాంతాలలోనూ, అవి కరవడం వల్ల ప్రజా భద్రతకు ముప్పు వాటిల్లుతున్న సందర్భాల్లో పురపాలక సంస్థలు సునకాల కారుణ్య మరణాన్ని కోరవచ్చని ధర్మాసనం పేర్కొంది. పిల్లల్లో వీధి కుక్కల కాట్లు, రేబీస్ కేసుల ఘటనలను వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గత ఏడాది జూలై 28 సుమోటోగా స్వీకరించిన కేసులో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా వీధి కుక్కలను వేరే చోటికి తరలించడం, వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయడంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.
0: ఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, తదుపరి తరం న్యూక్లియర్ సాంకేతికతలకు భారత్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ప్రతిభ, తయారీ సామర్థ్యం, పోర్టులు, లాజిస్టిక్ సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
2: కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పాల్గొని ప్రసంగించారు. అభివృద్దితో పాటు శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని పేర్కొన్నారు. ఒత్తిడి లేని సమాజం, హింసలేని ప్రపంచం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, ఇలాంటి సమయంలో ఆధ్యాత్మిక సంస్థల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
3: ఏ స్ట్రెస్ ఫ్రీ మైండ్ అండ్ ఏ వైలెన్స్ ఫ్రీ సొసైటీ ఆర్ అచీవబుల్ రియాలిటీస్ ఇన్ ఏ వరల్డ్ డివైడెడ్ బై కాన్ఫ్లిక్ట్ యాంగ్జైటీ అన్సర్టనిటీ. గురుదేవ్ చూస్ ది పాత్ ఆఫ్ హీలింగ్ హ్యూమనిటీ. For global institutions to remote villages, very few spiritual leaders in modern history have earned the trust of both ordinary people and global institutions the way Gurudev has.
0: Telangana Rashtram Jayashankar Bhupalapalli Jillaloni Pramukha Teertha Kshetram Kaleshwaramlo Saraswati Nadi Antya Pushkaralu Guruvaram Nunchi Prarambhamayayi. ప్రాణహిత గోదావరి నదుల్లో అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుందని విశ్వసించే ప్రాంతంగా కాళేశ్వరం ప్రసిద్ధి చెందింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మంత్రి శ్రీధర్బాబుతో కలిసి పుష్కరాలను ప్రారంభించారు. జూన్ 1 వరకు కాళేశ్వరంలో జరిగే ఈ పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం 30 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారని అధికారులు తెలిపారు. సరస్వతి అంత్య పుష్కరాలను భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు.
2: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్, నాసిన్లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 76వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, శిక్షణ పూర్తి చేసిన యువ అధికారులు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పారదర్శక పన్ను విధానం అమలుకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం, నిజాయితీ, ప్రజాసేవ దృక్పథంతో అధికారులు విధులు నిర్వర్తించాలని ఆయన ఆకాంక్షించారు.
4: ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీకే దూరదర్శి నేతృత్వమే

0: 2047 तक एक विकसित भारत के निर्माण के संकल्प के साथ आगे बढ़ रहा है और एक विकसित आत्मनिर्भर तकनीकी रूप से उन्नत और विश्व स्तर पर सम्मानित राष्ट्र को बनते हुए हम सब देख रहे हैं। पद्म पुरस्कार हो, अब धर्म, जाति और क्षेत्र या भाषा के भेदभाव से ऊपर उठ चुके हैं।
1: ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులివ్వాలని మంత్రి నారాయణ కోరారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్రానికి నివేదిక సమర్పించామని చెప్పారు. రైట్స్ నివేదిక ఆధారంగా అనుమతులు జారీ చేసి ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని కేంద్రానికి మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు.
2: హైదరాబాద్లోని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ ఐఐఎంఆర్ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చిరుధాన్యాల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన లక్ష్యంగా చిరుధాన్యాల రంగానికి పూర్తి మద్దతు అందిస్తామని పేర్కొన్నారు. రైతుల ఆదాయం పెంచే దిశగా చిరుధాన్యాల శుద్ధి, వినియోగ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. చిరుధాన్యాల ఆధారిత పరిశ్రమలు, అంకురాల ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారు.
1: కేరళ నూతన ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో కేరళం రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ బాధ్యతలు చేపట్టారు. ఆయనతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆలిండియా కాంగ్రెస్ కమిటీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజరయ్యారు. సతీశన్తో పాటు 20 మంది ఎమ్మెల్యేలను గవర్నర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, కేసుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

हेलो हेलो हेलो हेलो ఇప్పుడు శ్రోత అడిగిన పాట భలే తమ్ముడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

0: ఇప్పుడు మీరు విన్న పాట కథానాయకుడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. పాటల పల్లకి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 10:30 దాటి 9 సెకండ్లు. ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం శ్రీకన్య సంగీత రూపకం వింటారు. రచన శ్రీమతి కాటూరి సరోజని, సంగీతం శ్రీ ఎంఎల్ నరసింహం గారు, సమర్పణ శ్రీమతి ఉషశ్రీ గారు. వినండి శ్రీకన్య సంగీత రూపకం.
1: విద్య అయినా సంపద అయినా రాజ్యమైనా వినయమన్న చోటనే ప్రకాశిస్తాయి.
2: ఎటు కాని వేళ సూక్తి ముక్తావళి మొదలు పెట్టారేమిటండి?
1: ముత్యం వంటి సూక్తి కావడంలో సందేహం ఏమీ లేదు, గాని దసరా కదా, ఏదో మహిషాసురుడి కథ గుర్తుకొచ్చి అనుకుంటున్నాను అంతే.
2: ఎవరా మహిషుడు, ఏమా కథ? నాకు కూడా చెప్పండి, విని సంతోషిస్తా.
1: పూర్వం తనువు అనే రాక్షస మహారాజు ఉండేవాడు. ఆ రాజుకి రంభుడు కరంభుడు అని ఇద్దరు కొడుకులు. రంభుడు పంచాగ్నుల మధ్య నిలబడి 3 లోకాలను జయించగల కుమారుడు కావాలి అని తపస్సు చేశాడు.
2: అగ్నిదేవుడు ప్రత్యక్షమై అలాగే అగుగాక అని వరమిచ్చాడు, అంతేనా? తరువాత
1: నీవు కామించిన ఆమె గర్భాన త్రిజగతీ విజయుడైన కొడుకు పుడతాడు అని చెప్పి తన దారిన తాను చక్కా వెళ్ళిపోయాడు అగ్నిదేవుడు. అలా వరమందిన ఆనందంతో రంభుడు యక్షులున్న గిరిశృంగానికి వెళ్ళి అక్కడ ఒక మహిషాన్ని చూశాడు. అసలే రాక్షసుడు కదా, ఆ మహిషం మీద మనసైంది రంభుడికి.
2: మహిష, అయ్యయ్యో!
1: మరి కథ అంటే అదే. ఆ మహిషమేమో ఈశ్వరాంశ కలది. మొత్తానికి రంభుడి వల్ల ఆ మహిషం గర్భం ధరించింది.
2: రంభుడికి మహిషికి పుట్టినవాడు మహిషాసురుడు, మన కథానాయకుడు, అంతేనా? మహిషాసురుడు తపస్సు చేసి వరాలు సంపాదించాడు.
1: సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై కోరుకో వరమిస్తాను అన్నాడు.

0: నాకు చావు లేకుండా వరమియ్యి దాత అన్నాడు.
1: ఇది చాలా అన్యాయమయ్యా మహిషాసుర. పుట్టినవాడు గిట్టడం సృష్టిధర్మం. నువ్వు ఇలాంటి వరమడిగి నన్ను ఇబ్బంది పెట్టబోక ఏదైనా ఒక స్థానాన్ని నిర్దేశించి అక్కడ తప్ప నాకు వేరెక్కడా మరణం రాకుండా వరం అడుగు అన్నాడు బ్రహ్మ.
0: పెద్దవాడు కదా తాతగారు, బాగా చెప్పారు.
1: మహిషాసురుడు బాగా ఆలోచించి ఆలోచించి ఆడదైతే తననేం చెయ్యలేదు అని నిశ్చయించి తనకు కాంత చేతిలోనే మరణం కావాలి, ఇతరత్రా కాకుండా చూడవయ్యా విధాత అన్నాడు.
0: తథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. ఆయన సొమ్మేం పోయింది, ఇక్కడ ఆడవాళ్లకే ఇక్కట్లు.
1: వరగర్వంతో దర్పించిన మహిషుడు ఇంద్రుడికి కబురు పెట్టాడు. అయ్యా ఇంద్రుడు గారు, ప్రాణాల మీద ఆశ ఉంటే స్వర్గాధిపత్యం నాకిచ్చేసి మీరిటైనా పారిపోయి తలదాచుకోండి అని, లేదా యుద్ధానికి సన్నద్ధం కమ్మని.
0: గడ్డి తినే పశువుకేం తెలుస్తుంది ఇంద్రత్వం, పైగా నాకే కదా కొమ్ములున్నాయి అన్న గర్వం.
1: బాగా చెప్పావు. యుద్ధానికే మేము సిద్ధం. మీ రాజుగారి తల కొమ్ములు విరిచి ఆయుధాలు తయారు చేసుకుంటామని సహస్రాక్షుడు చెప్పమన్నాడు అని చెప్పు అన్నాడు.
0: అంతటితో యుద్ధం మొదలై ఉంటుంది. ఇంతోటి ఇంద్రుణ్ణి కొట్టడానికి నేనే కావాలా, నా బంట్లు చాలరా అని అనుకుని ఉంటాడు.
1: మాటైతే ఇంద్రుడు అన్నాడు, కాని మహిషుణ్ణి గెలవడం అంటే మాటలా? దిక్పాలులతో, దేవతలతో, బృహస్పతితో సమాలోచనలు చేశాడు. శచీపతి బ్రహ్మదేవుని సహాయం అర్థిస్తే బ్రహ్మగారు ఇంద్రుడు కైలాసానికి పోయి పరమశివుని ప్రార్థించారు. అక్కడి నుంచి పరమేశ్వర బ్రహ్మేంద్రాదులు వైకుంఠానికి వెళ్ళి ఆ దేవదేవుని ధ్యానించి నృత్యించగా హరి దానవునితో యుద్ధానికి సరే అన్నాడు.
0: ఇంతకు ఇంద్రుడివి వట్టి శశభిషలేనన్నమాట.
1: ధాతకి ఈశ్వరుడికి మింగుడు పడలేదంటే ఇంకా ఇంద్రుడెంత?
0: పోన్లే, ఆ నారాయణమూర్తి శంఖచక్రగదా శారంగములు పట్టుకుని వినతాసుత వాహనుడై వెడలి మహిషుని పీచమడిచి ఉంటాడు.
1: అదిగో అలా పారచూడు.

0: మహిషాసురా చాలించు నీ వాచాలతా. సర్వదేవతానీకము ప్రార్థించగా నీ మృత్యువునై అవతరించిన మాయను బ్రతుకు మీద ఆచకలదేని పాతాళమునకు పోయి తలదాచుకో, లేదా యుద్ధమునకు రమ్ము.
1: నిన్నట్టించిన బ్రహ్మేంద్రాదులు నా పదదాసు. సర్వాంగ శోభితాంగన హఠము చేసి రసభంగము చేయను. నన్ను వరించి త్రైలోక్య విభవములు ఆనందించరాదా? సంసార సౌఖ్యములందరాదా?
0: స్త్రీచే మరణమును కోరువాడవు. నీవెంతటి వీరుడవో సర్వ జగత్తులకు తెలియనురా పిరికిపద్దా. మూర్ఖుడవు జ్ఞానహీనుడవు. ప్రౌఢయు శృంగవతియు అయి గడ్డి తిను మహిషకు పుట్టిన నీచుడవు. నేను త్రిమూర్తులనే కామించను, నీవనగనెంత?

0: అది కథ. అందుకే ఎన్ని ఉన్నా వినయం లేనిది ఏదీ రాణించదు.
1: మీరు చెప్పింది పురాణగాథ, వరగర్వితుడు మహిషాసురుడు అంటూ. కానీ నీ చెప్పబోయే కథ కథా కాదు. కథానాయకుడు మీ మహిషుడిలా వరగర్వితుడు కాదు.
0: మీ కథానాయకుడెవరు? అతని తల్లిదండ్రులెవరు? అతడు ఎవరిని గురించి తపస్సు చేశాడు? ఏ శక్తులు సాధించాడు?
1: అతని పేరు పశుపతి. తల్లిదండ్రులు ఉన్నా లేనివారే కనుక ఆ వివరాలు అడగండి.
0: అలాగే.
2: నా కేసిలా ఒక్కసారి చూడు సుమతి డియర్. ఇలా ఏళ్ళు పూళ్ళు ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం చెప్పు. నా మాట విను, నేను చెప్పినట్టు చెయ్యి. మన సంసారం హాయి హాయిగా వెళ్ళిపోవాలంటే ఇంకో ఉపాయం ఏమైనా ఉంటే చెప్పు. నే కాదంటే అప్పుడను.
3: నేనేం పాపం చేశానని నన్ను ఇంత క్రూరంగా శిక్షిస్తున్నారు? ఎన్నడూ ఒక్క మాట నా మీకు ఎదురు చెప్పలేదే. మీ ఆనందమే నా
2: ఆనందం. నేను మాత్రం నిన్ను కాదన్నానా? నీలాంటి భార్య దొరకడం అంటే నాలాంటి వాడు ఎన్ని పుణ్యాలు చేసుకుంటే నువ్వు తప్ప సాధ్యమా? అందుకే డియర్ ఇప్పటికీ నువ్వంటే పడిచొస్తున్నాను కదా. నా కళ్ళల్లోకి చూసి చెప్పు. వెరీ గుడ్. అలా అలా దుఃఖాన్ని దిగమింగాలి, కార్యాన్ని సాధించే ప్రయత్నం చెయ్యాలి.
3: మా నాన్నని మళ్ళీ డబ్బు అడగలేనండి. ఇప్పటికే సిగ్గు తెడి పాతికి వేలు తెచ్చాను. ఇంకా ఒక పైసా కూడా నాన్న దగ్గర లేదు. వీడొచ్చిన చెల్లి పెళ్లి చేయలేక అమ్మా నాన్న కుమిలిపోతుంటే.
2: కన్య పెళ్లి గురించి మీ వాళ్ళని బాధపడద్దని లక్ష సార్లు చెప్పాను. లక్షన్ని ఒకటోసారి మళ్ళీ చెబుతున్నాను, నువ్వు చెప్పు. నా బొందిలో ప్రాణం ఉన్నంతకాలం మీ చెల్లి పెళ్లి సమస్యే కాదు. చూడు ఇదిగో తెల్లారిపోతుంది, తెల్లారితే రైలు వెళ్ళిపోతుంది. కమా
3: తెల్లారిపోనే ఉండి, నా బ్రతికే తెల్లారిపోనే ఉండి. నేను వెళ్ళనండి, వెళ్ళి మా నాన్నని మళ్ళీ పాతికి వేలు అడగలేనండి. కాదంటే నన్ను ఇక్కడే మీ కాళ్ళ దగ్గరే కన్ను ముయ్యనివ్వండి. జీవితంలో నేనేం కోరలేదు, ఈ ఒక్క కోరిక మన్నించండి.
2: పిచ్చిదానా, నీ కోరిక నేను ఎప్పుడు కాదన్నాను. చేతిలో చెయ్యేసి చెబుతున్నాను, నీ కోరిక తప్పక తీరుస్తాను. మరి అలాగే నువ్వు నా ముచ్చట తీర్చాలి. ఇదిగో ఇందులో నువ్వు సిగ్గుపడాల్సిందేం లేదు. అయినా అడిగేది నువ్వు కాదు, నేను.

0: కట్టమన్నాను అడుగు. కానీ కట్టం లేకుండా దొరికిన అల్లుడి ముచ్చట కాదంటానికి మీ నాన్నకు మాత్రం మొహం ఎలా చెల్లుతుంది?
1: అన్యాయంగా మాట్లాడకండి. కట్నం లేదన్న మాటే కానీ మా నాన్న మీకేం తక్కువ చేశారు? స్కూటర్ని, బట్టలని, వెండి కంచాలని, లాంఛనాలని 25,000 పెళ్లిలోనే ముట్ట చెప్పారు. పెళ్ళి ఇంకా 5 ఏళ్ళు కాలేదు. ఇదిగో అదిగో అంటూ అప్పని, వ్యాపారమని, లాభమని, నష్టమని 25,000 పుచ్చుకున్నారు. మళ్ళీ 10,000
0: పట్టుకురమ్మన్నాను. నా కోసమా? మన కోసం? మనకి పుట్టబోయే పాపాయిల కోసం? అది అప్పు. ఊరికే ఇమ్మన్నానా? కట్నం కావాలని పీక్కు తిన్నానా? మళ్ళీ మన వ్యాపారంలో లాభాలు వస్తే వడ్డీతో సహా మీ నాన్నకి పువ్వుల్లో పెట్టిచ్చేస్తాం కదా. అట్టి ఆలస్యం చేయక సూట్ కేసు సర్దిపెట్టాను, బయలుదేరు ప్లీజ్.
1: నాన్న ఇవ్వనంటే ఇవ్వలేనంటే?
0: వెరీ సింపుల్, చెప్పాగా నువ్వక్కడ నేనిక్కడ, డబ్బిస్తేనే అత్తారింటికి వెళ్ళేదని చెప్పు.
1: అంతేనంటారా?
0: అబ్బా నీవన్నీ అనుమానాలు, బయలుదేరు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్, కమ్ ఆన్.
2: చెప్పిందా అల్లుడు గారి సందేశం?
3: అసలు పన్నెత్తి పలికితేనా?
2: చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఈ సంవత్సరం దసరాకి పెద్దల్లుడు గారు వేసిన చందా ఎంతో తెలిస్తే, అంతా కాకపోయినా కనీసం కొంతలో కొంతైనా సమకూర్చి కాళ్ళ దగ్గర పెట్టకపోతే మన పరువు మాట దేవుడెరు. అమ్మాయి కాపురం కుదిరపడేదెలా?
3: ఏం చెయ్యమంటారు? ఎంత అడిగినా చెబుతేనా? అలాంటిదేం లేదమ్మా, మీ అల్లుడు గారు టూర్ వెళ్ళారు కదా, ఒకసారి మిమ్మల్ని అందరినీ చూసినట్టుంటోందని చక్కా వచ్చాను అంటోంది.
2: సర్లే, నేను అడిగి తెలుసుకుంటాను.
3: అమ్మా! ఏమిటమ్మా, ఏమిటి?
1: అమ్మా చూడమ్మా, అక్కయ్య అక్కయ్య,
3: అమ్ము నా బిడ్డ, ఎంత పని చేసావే తల్లి. ఏమండి, ఏమంటా బిడ్డ, నా బిడ్డ కొంప ముంచేసిందండి.
2: ఏం జరిగింది
1: నాన్న? అక్కయ్య ఊరేసుకుంది నాన్న.
2: సుమతి, సుమతి,
1: అక్కయ్య
2: ఎంత పని చేసావమ్మా. కనీసం మాట మాత్రం చెబితే మీ నాన్న నీ కాపురం నిలబెట్టలేకపోయేవాడా అమ్మా.
4: శివరామయ్య గారు, మీరు కూడా అలా అయిపోతే ఎలా చూడండి? పెద్దవారు పిల్లల్ని పిన్నగారిని సంతానించవలసింది పోయి లేవండి. ఆపదలు వచ్చినప్పుడే ధైర్యం తెచ్చుకోవాలి, గుండె రాయి చేసుకోవాలి.
2: ఏం చూసుకుని ధైర్యం తెచ్చుకోను ఆయన, ఏం చూసుకుని ధైర్యం తెచ్చుకోను.
4: ముందు మీరు లేవండి చెప్తాను, లేచి తర్వాత జరగవలసిన తతంగం బోల్డ్ ఉంది, ఆ పని చూడండి. నేను పోయి పోలీస్ రిపోర్ట్ చెప్తాను.
2: అమ్మా శ్రీకన్య, ఊరుకో తల్లి, దాని కష్టాలు తీర్చుకొని అది వెళ్ళిపోయి ఊరుకో అమ్మా. ఊరుకోమ్మా, నా తల్లిగా ఊరుకోమ్మా.
3: దేవుడు ఎంత అన్యాయం చేశాడండి అమ్మా. సుమతి
2: ఊరుకోవా, చెబుతున్నది నీకు కాదు, ఊరుకోమంటే. కొండంత దుఃఖం కడుపులో దాచుకోలేకపోయింది నా తల్లి, ఊరుకో.
5: తన కూతురి ఆత్మహత్యకు అల్లుడే కారణమంటూ సుమతి తండ్రి అందరి తండ్రుల్లాగానే పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు.
6: మంచి పని చేశాడు.
5: భర్త కారణంగానే సుమతి ఆత్మహత్య చేసుకున్నదని నిరూపించడానికి తగిన సాక్ష్యాధారాలు లేక పశుపతిని ఎవ్వరూ ఏది చేయలేకపోయారు.
6: అదే నిజమే మరి.
5: నిజమే మరి. ఈ పాశవిక ప్రవృత్తికి పరిహారం లేదా అని సుమతి కుటుంబం కుమిలిపోయింది. కానీ శ్రీకన్య ధైర్యం వహించింది.
6: ఎలా?
5: ఎలాగో వినండి.
2: బాబు పశుపతి, అమ్మాయి సుమతి నూరేళ్ల పంట ఆదిలోనే తుంపేసుకుని నీకు మాకు తీరని అన్యాయం చేసిపోయిందయ్యా. మీరిద్దరూ ఒకరికొకరు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించుకున్నారు, అన్యోన్యంగా ఉన్నారు అనుకున్నామే కానీ ఎవరికీ తెలియని ఏమాయ రోగము

0: దాన్ని బట్టి పల్లార్చిందనుకోలేదయ్యా.
1: మావగారు, నా సుమతి నన్ను విడిచి వెళ్ళిపోయింది. సుమతిని నేను ఎలా మర్చిపోయేది?
0: ఊరుకో బాబు, ఊరుకో. రుణానుబంధం తీరిపోయింది, జీవితాన్ని పాడుపెట్టుకోలేను కదా నాయన. పశుపతి పెద్దవాణ్ణి, నీ చేతులు పట్టుకుని వేడుకుంటాను. మళ్ళా మా ఇంట్లో ఒక మంగళతోరణం నువ్వే కట్టించాలే.
1: చెప్పండి మామగారు, మీకంటే పెద్ద దిక్కు నాకెవరున్నారు కనుక నే చేయగలిగిన సాయం తప్పక చేస్తాను.
0: సాయం నువ్వే చేయగలవు బాబు. నా ఆర్థిక స్థితి నీకు తెలియందేముంది? చిన్నపిల్లకు మళ్ళీ వేలకు వేలు పోసి పెళ్లి చెయ్యగల స్థితిలో నేనయ్యా.
1: దాందేముంది మామగారు, కొంత భారం నా మీద పెట్టండి, ఆనందంగా పంచుకుంటాను.
0: అలా కాదు బాబు, శ్రీకన్యని
1: నా శ్రీకన్యని
0: నువ్వే చేసుకోవాలి.
1: మామగారు, ఓ వంక సుమతి చేసిన గాయం పచ్చి ఆరకుండానే నాకు మళ్ళీ పెళ్ళా, అందులోనూ శ్రీకన్యతోనా? ఈ మాట అనటానికి మీకు నోరెలా వచ్చింది? వద్దు మామగారు, వద్దు.
0: నా మాట కాదనక నాయన.
1: మరి సరే, కానీ శ్రీకన్యతో ఈ సంగతి చెప్పారా?
0: దానికి చెప్పడం ఒప్పించడం అన్నీ పూర్తయ్యాకే మళ్ళీ నీ కాళ్ళు కడుగుదామని వచ్చానయ్యా.
1: నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు. నిక్షేపంగా ఉద్యోగం చేసుకుంటున్న శ్రీకన్యకి తగిన వరుణ్ణి చూసి పెళ్లి చేయక రెండో పెళ్లివాణ్ణి నాకు కట్టపెట్టడం భావ్యం కాదు. మరొక్కసారి ఆలోచించండి.
0: ఇంకా ఏ ఆలోచన లేదు, శుభాను ముహూర్తం పెట్టిస్తాను.
2: శ్రీకన్య పశుపతితో కాపురానికి వెళ్ళింది. ప్రతి రాత్రి ప్రతి పగలు కత్తి మీది సాము ఆమె సంసారం.
3: పాపం, పేదరికం, వాళ్ళననే తప్పి ఉంది.
2: పశుపతి ఉన్న ఊళ్ళోనే శ్రీకన్యకు ఒక స్నేహితురాలు దొరికింది. ఆమె కూడా పశుపతి బాధితే.
3: అంటే
2: పశుపతి లీలలు అనంతాలు, అగోచరాలు. సుమతిని పెళ్లాడడానికి పూర్వమే పశుపతి లతా అనే అమ్మాయిని వల్లో వేసుకున్నాడు. తల్లిదండ్రుల చాటు పిల్లని నగకట్టుతో సహా ఎగరేసిపోయాడు.
3: అవురవురా,
2: లత పశుపతిని నమ్మింది.
1: లత, నా స్థితి నీకు పూర్తిగా చెప్పాలి, లేకపోతే నిన్ను మోసం చేసిన పాపం నన్ను చుట్టుకుంటుంది. పేరుకి ఇంజనీర్నే కానీ దమ్మిడీ లేని దరిద్రుణ్ణి. అఫ్కోర్స్ నిన్ను ప్రేమించాక నాకు అదృష్టం కలిసొచ్చిందనుకో. దుబాయ్లో ఉద్యోగం దొరికింది, కానీ దురదృష్టవంతుడిని ఎవరు బాగు చేయగలరో చెప్పు. నేను ఖర్చులు పెట్టుకుని దుబాయ్ వెళ్ళాలట. వెళ్ళగానే వాళ్ళు ఖర్చైన డబ్బంతా ఇచ్చేస్తారనుకో, అయితే ఎంత లేదన్నా 10,000 అవుతుంది, ఎక్కడి నుంచి తేగలను?
2: పాపం, లత తన నగకట్టు వలిచి అతని చేతిలో పెట్టింది. అవి అమ్మేస్తే ఇద్దరం హాయిగా దుబాయ్ వెళ్ళిపోతామని.
3: అంటే అతగాడు చెప్పింది మాయేనంటావా?
2: ఎవరికి తెలుసు, విమానానికి టిక్కెట్లు తెచ్చి లతకు చూపించాడు. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాడు.
3: పోన్లే, రట్టించావు.
2: లత విమానంలో కూర్చుంది. అంతకుముందే ఆమె మనస్సు ఊహాలోకాల్లో పుష్పకంలా విహరిస్తోంది.
3: ఆమె కష్టాలు తీరిపోతున్నాయి కదా.
2: పాపం, కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయని ఆమె కలైనా కనలేదు.
3: అది
2: తీరా విమానం ఎగరడానికి కొద్ది క్షణాలు ఉందనగా జస్ట్ ఏ మినిట్ అని ఏదో మర్చిపోయిన వాడిలా పశుపతి విమానం దిగాడు. అతను తిరిగి రాకుండానే విమానం ఎగిరిపోయింది.
3: అంటే
2: పశుపతి ఏదో మరిచిపోయిన వాడిలా నటించి జారుకున్నాడు. లతని ఆయిల్ నవాబుకు అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు.
3: పరమ కిరాతకుడు. ఆ తరువాత
2: 2 ఏళ్ళు తిరగకుండానే అన్నీ పోగొట్టుకుని లత దుబాయ్ నుంచి తిరిగి వచ్చేసింది.
3: అయ్యో పాపం.
2: శ్రీకన్య లత సహాయంతో అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఆ రోజు రాత్రి శ్రీకన్య మొదటి రాత్రికి పెట్టుకున్న గడువు.
1: కన్యా, మీ అక్కయ్య సుమతి వట్టి వెర్రి బాగుంది. నువ్వు చూడు ఎంత తెలివిగా తెచ్చావో 10,000. ఏమైనా చదువుకున్న ఆడది చదువుకున్నదే. రా శ్రీకన్య, ఈ రాత్రి నీ కన్యాత్వం ధన్యం అయిపోవాలి. రాడియర్,
4: వద్దు బాబా, వద్దు ప్లీజ్. నా మాట వినవా.

0: రాత్రుళ్ళు వెన్నెలా కాయకుండా ఉంటుంది, పిచ్చిదానా? అలాంటి దానివి పెళ్ళెందుకు చేసుకున్నావు? రా వచ్చాయి
1: బావా, ఈ ఒక్క రాత్రికి ఊరుకో బావా, ప్లీజ్.
0: పంట చేలోకి ఎద్దును తోలి దంటు కొరకద్దంటే ఎలాగే?
1: బావా నీకు దండం పెడతాను, వద్దు బావ వద్దు. పశుపతి దగ్గరకు వస్తే చచ్చిపోతావు, ఇదిగో కత్తి.
0: కత్తి మరుని కటారి నా మిటారి.
2: అంతే, అరక్షణం భేదంలో వేసుకున్న పాచిక ప్రకారం లత పోలీసులతో వచ్చి పశుపతికి అరదండాలు వేయించింది. చేతిలో కత్తితో శ్రీకన్య కన్యగానే మిగిలిపోయింది.
1: ఎంత సాహసం చేశావమ్మా, నీకింకా ఈ జన్మకు పెళ్లి ఎలాగవుతుంది తల్లి?
2: పెళ్ళి నువ్వు బాధపడకమ్మా, ఒక రాక్షసుడి ఆట కట్టించాను, ఇక నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, ఇలాగే ఉండిపోతాను.
1: అమ్మా శ్రీకన్య.

ఇంతవరకు మీరు 97 ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం విన్నారు. శ్రీకన్య సంగీత రూపకం విన్నారు. రచన శ్రీమతి కాటూరి సరోజనీది గారు. సంగీతం శ్రీ ఎంఎల్ నరసింహం గారు. సమర్పణ శ్రీమతి ఉషశ్రీ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైంది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురమ తెలుగు పాత సినిమా పాటలు వింటారు. ముందుగా దేవత చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట వింటారు.

తర్వాత మంచి మనసులో చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో చివరగా పసివాడి ప్రాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి బృందం పాడిన పాట వింటారు.

0: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
1: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
3: ఇదిగో కోడలి పిల్ల.
2: ఏంటత్తయ్య?
3: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
2: ఏంటవి?
3: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
2: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
3: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
2: ఓ,
3: ఎలాగంటే యూపీఐతో?
2: అలాగా?
3: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
2: అదేంటత్తయ్య?
3: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
2: అబ్బా చాలండి అత్తయ్య.
1: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
4: తర్వాత జగదేక వీరుడు అతలోక సుందరి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం పాడిన పాట వింటారు.

0: ఇంతవరకు మీరు మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి సమయం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తలు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఎబోలా వైరస్ కారణంగా 200 మందికి పైగా మరణించిన కాంగో రిపబ్లిక్ దేశానికి ప్రయాణించరాదని మన దేశం సూచిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతుంది. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో జరిగిన సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ ఆయన, ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు ప్రపంచంతో పాటు అనేక ప్రాంతాలపై కూడా ప్రభావం చూపుతాయన్నారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అనేక అంశాల్లో భారత్ అమెరికాలకు ఒకే విధమైన ఉమ్మడి ప్రయోజనాలున్నాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల మధ్య ఈ చర్చలు జరగడంతో తాను ఎంతో ఉత్సుకతతో ఉన్నానని, ఈ సమావేశంలో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని తనకు నమ్మకం ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
3: We have a very deep, very broad-based cooperation and a relationship that impacts and influences other regions and the world. And that is because we have converging interests on many issues and in many parts of the world. So I look forward to our conversation today. These are complicated times, but strong partners, I'm very confident, will have very open and productive discussions.
2: డాక్టర్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ద్వైపాక్షిక సమావేశం జరుపుతున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం నిన్న మన దేశానికి చేరుకున్నారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రక్షణ, వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో కూడిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న ప్రగతి గురించి ఇద్దరు సమీక్షించారు. ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని రూబియో ఈ సందర్భంగా ప్రధానమంత్రికి వివరించారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తాగా, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు ముటెగి, మార్కో రూబియోలు పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసింది.

సమయానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దేవాన్షు పాండా భారీ ఆధిక్యం సాధించారు. డైమండ్ హార్బర్ విమెన్స్ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా అందిన నివేదిక ప్రకారం బీజేపీ అభ్యర్థి అయిన దేవాన్షు పాండా 31,065 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సిపిఐఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మి రెండో స్థానంలోను, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు చెందిన అబ్దుల్ రజాక్ ముల్లా మూడో స్థానంలోను, ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ నాలుగో స్థానంలోనూ కొనసాగుతున్నారు. ఫాల్టా నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 14 టేబుళ్లపై 21 రౌండ్ల పాటు ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. వీబీ జీరాంజీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఏ వ్యక్తి అయినా సంస్థ లేదా విద్యా సంస్థలు ఈ చట్టానికి సంబంధించి తమ అభ్యంతరాలను సూచనలను వచ్చే నెల 21 తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ జీరాంజీ చట్టం 20 సంవత్సరాల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో అమలు కానుంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్ధమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతున్నారు. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం ఈ ముసాయిదా నిబంధనలు

ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయులు లేదా అక్కడికి ప్రయాణించే భారత పౌరులు స్థానిక అధికారులు జారీ చేసిన ప్రజారోగ్య మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా పాటించాలని, అలాగే ముందస్తుగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మన ప్రభుత్వం ఆదేశించింది. భారత్లో ఇప్పటివరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో డిఆర్సీ ఉగాండాలో ఎబోలా వ్యాధి వ్యాప్తి చెందినట్లు నివేదికలు రావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఎబోలా వ్యాప్తిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా ప్రకటించింది. ఎబోలా వ్యాధి అనేది ఎబోలా వైరస్కు చెందిన బొండి బ్యూగో వైరస్ వల్ల వచ్చే ఒక రకమైన వైరల్ హెమరేజిక్ జ్వరం. అత్యధిక మరణాల రేటు కలిగిన ఒక తీవ్రమైన వ్యాధిగా దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ప్రస్తుతం ఈ వైరస్ వల్ల సంక్రమించే వ్యాధిని నివారించడానికి లేదా చికిత్స అందించేందుకు ఎలాంటి వ్యాక్సిన్లు కానీ చికిత్స పద్ధతులు కానీ అందుబాటులో లేవు. ఇంతవరకు కాంగోలో ఇబోలా వ్యాప్తి కారణంగా మరణించిన వారి సంఖ్య 2204 పెరిగినట్లు అధికారులు తెలియజేశారు. 867కు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఈరోజు రైలు పట్టాలపై జరిగిన శక్తివంతమైన పేలుళ్లలో కనీసం 30 మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని నగరం క్వెటాలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక రైలు పాక్షికంగా దెబ్బతినగా ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న 10 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన అనంతరం క్వెటా అంతటా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు వైద్య సిబ్బందిని అత్యవసరంగా రప్పించారు. పేలుడు సంభవించిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా పెషావర్ వైపు వెడుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను క్వెటా రైల్వే స్టేషన్లోనే నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కూడా అనేక ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో గంగానది పరివాహక ప్రాంతాలు, ఒడిశా రాష్ట్రాల్లో కూడా పగటి పూట తీవ్రమైన వేడి నెలకొంటుందని, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్రమైన వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండవేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని కూడా వాతావరణ శాఖ సూచించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ 2 మ్యాచ్లు జరుగుతాయి. మొదటి మ్యాచ్లో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో 3:30 ముంబై ఇండియన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. రెండో మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరుగుతుంది. సాయంత్రం 7:30 రెండో మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 125వ సంచిక ఈరోజు ప్యారిస్లో ప్రారంభమవుతుంది. నోవాక్ జోకోవిచ్ రికార్డు స్థాయిలో తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం పోటీ ప్రారంభిస్తారు. ప్రపంచ నంబర్ 1

0: మహిళల విభాగంలో కోకో గాఫ్ క్రితంసారి ఛాంపియన్ కాగా ప్రపంచ నెంబర్ వన్ అరియానా సబలంక కూడా పోటీలో ఉన్నారు. విశేషాలు మరొకసారి. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఎబోలా వైరస్ కారణంగా 200 మందికి పైగా మరణించిన కాంగో రిపబ్లిక్ దేశానికి ప్రయాణించరాదని మన దేశం భారత పౌరులకు సూచిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో డాక్టర్ పప్పల అనితాదేవి గారి భక్తి గీతాలు వినవచ్చు. శ్రీ హెచ్ రామచరణ్ గారు వయలిన్, శ్రీ మావుడేరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. ముందుగా గోవర్ధన గిరిధార దర్బారీ కానడ రాగం, ఆదితాళం శ్రీ నారాయణ తీర్థుల తరంగం.

కార్యక్రమంలో తర్వాత సతులాలా చూడరే కాపీరాగం ఆదితాళం శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి కీర్తన.

కార్యక్రమంలో చివరగా స్వరవారం వారం బహుదారి రాగం ఆదితాళం శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి రచన.

ఇంతవరకు మీరు భక్తి సంగీతం కార్యక్రమంలో డాక్టర్ పప్పల అనితాదేవి గారి భక్తి గీతాలు విన్నారు. శ్రీ హెచ్ రామచరణ్ గారు వయలిన్, శ్రీ మావుడేరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కొన్ని తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా స్వరాభిషేకం చిత్రం కోసం శంకర మహాదేవన్, రాధికా బృందం పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 1:19 దాటి 56 సెకండ్లు. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విజయవాడలో రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయని పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. వార్తల వివరాలు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఆయన ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 106 మంది లబ్ధిదారులకు 44,50,000 రూపాయల విలువైన చెక్కులను అందించినట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లోనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 13,60,00,000 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేస్తూ,
2: ఏ వారం చూసినా కూడా వారం వారం తిరగకుండా లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన కార్యాలయం దగ్గర నుంచి మనం అందజేస్తూ ఉన్నాం. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20-22 నెలలైంది. ఈ 20-22 నెలల్లోనే మన ఒక్క నియోజకవర్గంలోనే ఇప్పటికి 13,60,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందజేస్తూ ఉన్నాం. ఏ ఆసుపత్రికి వెళ్ళినా మీరు బిల్లులు తెచ్చుకుంటే ఈవేళ మీకు కొంత ఆశ్రయిస్తూ చెక్కులు ఇచ్చి
1: రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 63 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక శాసనసభ్యులు గద్దే రామ్మోహన్తో కలిసి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 8 కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించడం అభినందనీయమని తెలిపారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దీనదయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి పరిధిలో వ్యక్తిగత సంస్థ రుణ దరఖాస్తు డిజిటల్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించేందుకు 10 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణాలు పొందవచ్చని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, ఫుడ్ ప్రాసెసింగ్, మిల్లెట్లు, మష్రూమ్, తేనె ఉత్పత్తి, చేపల ప్రాసెసింగ్ వంటి రంగాలకు ప్రాధాన్యం ఇస్తారని వెల్లడించారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకులు స్త్రీనిధిని సంప్రదించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించనుంది. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో వర్గంతో వినూత్నంగా

యోగాంధ్ర నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులతో, తూర్పుగోదావరి జిల్లాలో ఖైదీలతో, ఇలా 28 జిల్లాలకు 28 ప్రత్యేక థీమ్లను ఖరారు చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో 1000 చొప్పున పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు పట్టణ నియోజకవర్గ పరిధిలోని పరమేశ్వరీనగర్ ట్రంకు రోడ్డు ప్రాంతాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద నెల్లూరు నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 14 ఉన్నత పాఠశాలలను విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఆధునీకరిస్తామని చెప్పారు. పరమేశ్వరీనగర్లో మైనార్టీ విద్యార్థుల కోసం అన్ని వసతులతో ఉన్నత పాఠశాలలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం 39వ వార్డులో ఈరోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్పొరేషన్ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ను నిల్వ చేసే గోడౌన్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలో జరుగుతున్న యూపీఎస్సీ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఈరోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తిరుపతిలోని 8 పరీక్షా కేంద్రాల్లో 5096 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వివరించారు. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుబంధ పాలిటెక్నిక్ కాలేజీలలో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించింది. 10వ తరగతిలో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండానే 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని విశ్వవిద్యాలయం తెలిపింది. విశాఖపట్నం జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల విభాగం అధికారులు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ 15వ తేదీ నుంచి జులై 14వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించాలని సూచించారు. ప్రతి బీఎల్ఓ విధిగా క్షేత్రస్థాయిలో సందర్శించి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసి తదుపరి ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 214 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ పేర్కొన్నారు. ప్రజలు వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. ముంబైలోని వాంకడే స్టేడియంలో ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మరో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టుపై పంజాబ్ కింగ్స్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.

0: రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విజయవాడలో రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. హలో,
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్, అంత డబ్బా?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్, 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
3: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారంలో ప్రసారం కాబోయే కొన్ని ముఖ్య కార్యక్రమ వివరాలు. ఈ ప్రసారంలో 2:31 బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో గాయత్రి విద్యా పరిషత్ MLBT పాఠశాల విద్యార్థులు కదంబ కార్యక్రమం వింటారు ఈ మధ్యాహ్నం 2:31. అలాగే 3:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట ప్రసారం కాబోయే కొన్ని ముఖ్య కార్యక్రమ వివరాలు. సాయంత్రం 5:00 యువవాణి, 5:30 మీ పదం మా పదం మీ భావం. అలాగే 5:55 ఈ సాయంత్రం ప్రసారంలో కొన్ని ముఖ్య కార్యక్రమ వివరాలను తెలుసుకోవచ్చు. ఇవి ఈ పూట ప్రసారం కాబోయే సాయంత్రం ప్రసారం కాబోయే కొన్ని ముఖ్య కార్యక్రమ వివరాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఈనాటి మహిళావాణి కార్యక్రమంలో శ్రీమతి కటకం పావని గారి స్వీయ కవితలు వింటారు.
1: నా కవిత శీర్షిక పల్లె జ్ఞాపకాలు. పట్నం దాటి వస్తుంటే మనసు చుట్టూ ముసురుకుంటున్న పల్లె జ్ఞాపకాల సమూహం. పొలం గట్ల మీద, చెట్ల కొమ్మల మీద ఎగిరివాలే పక్షులు మా ఊరి బాల్య

స్మృతులు. ఏరువాక పున్నమిలో నాగేటి చాలుతో దుక్కుదున్నే చిత్తడి భూములు వర్షపు ఋతువు ఆగమనానికి సంకేతంగా నిలుస్తాయి. ఆరుగాలం శ్రమించే అన్నదాత రెక్కల కష్టంలో ప్రతిపొద్దూ వేకువై ఉదయిస్తుంది. శివుడి శిరశ్చేదనతో నిర్జీవంగా పడి ఉన్న గణనాథుని ముండాన్ని ఏనుగుతలలతో అతికి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడే వినాయక చవితి పూజకి అసలు కథను చరిత్రగా తిరగరాస్తుంది. సమంతకమణి జాంబవతి ఇతివృత్తాన్ని లోకం కళ్ళకు కట్టించి చవితి చంద్రుని అక్షింతలు పరమార్థ సత్యాన్ని తెలుపుతుంది. చెడుపై మంచి సాధించే విజయానికి ప్రతీకగా మహిషాసుడి దుర్గా సంహరణ దసరా సంబరంగా మారి పిల్లలు ఎక్కుపెట్టిన విల్లంబులు పూలుగా తెలుగుజాతి సంస్కృతిని కాలఋతువు ప్రతీ ఏటా గుర్తు చేస్తుంది. నరకాసుడి వధతో సత్యభామ గెలుపు, లోకానికి బాణాసంచా రూపంలో బతుకు దీపాల వెలుగవుతుంది. మకర సంక్రమణ ప్రవేశముతో పంటకోతలు ముగిసి రైతు ఇంట కురిసే ధాన్యపురాశులతో పిండి వంటల గుమగుమలు, భోగి మంటల ధగధగలు, రంగవల్లుల మధ్య గొబ్బెమ్మల ఆకృతులు, ఆకాశంలో రెపరెపలాడే గాలిపటాల పోటీలు, గంగిరెద్దుల విన్యాసాలు, సన్నాయిల పాటల కోలాహలాలు, హరిదాసు కీర్తనలు, బుడబుక్కల సవ్వడులు, కోడిపందాల సందళ్ళు, ఒకటా రెండా తెలుగు నేలంతా పండగ సంబరాల ఆనవాళ్లే. ఎటొచ్చి నవనాగరికత మోజులో కాలచక్ర భ్రమణం రంగుల్ని మారుస్తూ ఉంటే ప్రకృతి నడకతో పాటు పండగ రోజుల విశిష్టత కూడా కొత్త పుంతలు తొక్కుతూ కనుమరుగైపోయే రోజుల్ని సృష్టిస్తున్నాయి. ప్రపంచీకరణ ముసుగులో సంప్రదాయ సంస్కృతి మారిపోయినంతగా పెంచి పెద్ద చేసిన ఊరు కూడా కళ్ళ ముందు కనుమరుగవుతూ ఓ దృశ్య చిత్రంగా మిగిలిపోయింది. నా కవితా శీర్షిక ఆమె ఓ నిత్య చైతన్యశీలి. వేకువ రెప్పలు విప్పుతూని ఆమె చేతుల్లో పనియంత్రమై ఉదయిస్తుంది. జీతం లేని పని మనిషి అలుపెరగని బతుకు పోరాటం చేస్తుంది. అమ్మాయి లాలిస్తూ, సోదరై ఆదరిస్తూ, భార్యగా ప్రేమిస్తూ, స్నేహితురాలుగా చేరదీస్తూ, అలుపెరగని కార్యసాధకురాలుగా నిత్యం పోటీ పడుతూనే ఉంటుంది. ఉద్యోగానికై, కుటుంబ బాధ్యతకైనా, పిల్లల పెంపకానికైనా, సేవలు చేయటానికైనా ఆమెకు ఆమే సాటి. స్త్రీ ఉనికిని చాటటంలో మేటి, మగువ అస్తిత్వాన్ని గుర్తించలేని లోకంలో సృష్టికి ఆమె ఏకైక ప్రతిరూపం, కాలంతో పోరాడే నిత్య చైతన్యశీలి ప్రతిబింబం. కవితా శీర్షిక ప్రశ్న జవాబుగా మొలకెత్తితే. పిల్లలు అడుగుతారు ప్రశ్నల మీద ప్రశ్నలు, వాటికి ఓపిగ్గా జవాబులు చెబుతుంటే ఈ మాటల యుద్ధంలో విచ్చుకున్న అనేక మెరుపు కాంతులు వాళ్ల కళ్ళల్లో కొడవలి గుర్తులై సందేహ నివృత్తి కోసం క్షణాలు పరుగులు పెడతాయి. ఆ క్షణంలో పిల్లల్ని కదిపి చూస్తే ఒక తేనె తుట్టెను అదిలించినట్టే గుంపులు గుంపులుగా ప్రశ్నల సమూహం, కనుబొమ్మల మధ్య బ్రుకిటిపడిన సందేహాలు తొలగిపోయి సంతోషం నిండిన మనసులతో ఆ పసిహృదయాలు గంప కింద కోడిపిల్లల్లా బయటకొచ్చినట్టు తల్లి కోడి బాహ్య ప్రపంచంలోకి అడుగు పెడతాయి. ఆ మస్తిష్కాల్లో జ్ఞాన బీజాల్ని నాటినప్పుడల్లా వికసించిన మౌన తేజాలు ఎన్నెన్నో ప్రశ్నించడం విజ్ఞాన వికాసానికి తొలిమెట్టు. ఈ జ్ఞానబోధకి బోధి చెట్టు కింద బుద్ధుడికి జ్ఞానోదయమైనట్టు సరికొత్త ఆలోచనల పరవళ్ళు ఆ లేడి కూనల మాటల్లో ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తాయి. అక్షరం పరిచిన నీడలో ఈ లోకం కళ్ళకి కట్టిన మబ్బు తెరల్ని తొలగిపోయి వినూత్న ఆలోచనలతో కొత్త రెక్కలు మొలుస్తాయి. జీవితంలో ప్రశ్నించడం ముఖ్యం. దానికి సమాధానం వెతికేలోపే కాలం చాప కింద నీరులా జారిపోయి ఆ చిన్నారి ప్రపంచంలోకి అడుగు పెడతాయి. నా కవితా శీర్షిక

బాల్యం ఓ మధుర జ్ఞాపకం. మిత్రుల భుజాలపై చుట్టూ చేతులు వేసుకొని ఆడుతూ పాడుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తేనే అది బాల్యం, చిరునామా అవుతుంది. ఉత్సాహమైన ఉల్లాసమైన ఉద్వేగమైన ఉలికిపాటైన తుల్లిపడి తన్మయం పొంది అలసిన క్షణాల్ని ఆస్వాదిస్తేనే అదో మధుర తీపి జ్ఞాపకం. రోజులు గడిచిపోతుంటాయి, ఆకృతులు మారిపోతుంటాయి, మనసులు మాత్రం చిరుప్రాయంలోనే చిందులేస్తుంటాయి. గడిచిపోయిన గతం, జారిపోయిన కాలం ఏదీ వెనక్కి మళ్లీ తిరిగిరాదు. అందమైన బాల్యాన్ని

ఆస్వాదిస్తేనే అదో మధుర తీపి జ్ఞాపకం. రోజులు గడిచిపోతుంటాయి, ఆకృతులు మారిపోతుంటాయి, మనసులు మాత్రం చిరుప్రాయంలోనే చిందులేస్తుంటాయి. గడిచిపోయిన గతం, జారిపోయిన కాలం, ఏదీ వెనక్కి మళ్ళీ తిరిగిరాదు. అందమైన బాల్యాన్ని ఊహల్లోనే శ్వాసించినట్టు అప్పుడెప్పటిదో ఓ తీయటి కళ, సంతోషంలో కరిగిపోయే మధుర స్మృతి, వెనకటి రోజులే అనుభవాల పులకరింపుల నెమరివేతలు. జీవితంలో ఇలా రోజుకి ఒక్కసారైనా చిరుప్రాయం గుర్తుకు రావాలి. చెమ్మగిల్లిన మనస్సు లోతుల్లో నిట్టూర్చిన ఆనవాళ్ల తడి తగలాలి. లేదంటే ఈ బతుక్కి ఇప్పటికీ సరైన అర్థం లేనట్టే లెక్క. లెక్కలు మరిచిన జ్ఞాపకాల్లో తీపి గుర్తుల పరిమళాల్ని తనివి తీరా ఆస్వాదించినట్టే లెక్క. సందర్భం ఏదైనా, జీవితం ఒక్కటే. మౌనాన్ని, కాలాన్ని తన గుప్పెట్లో దాచుకుని అనుభూతులుగా నెమరు వేసుకుంటుంది. నా కవితా శీర్షిక అలల సవ్వడిలో. నీటి మీద అలలు మాట్లాడవు, ఊర్ధ్వముఖంతో బింబ ప్రతిబింబాల్ని జల ఉపరితలంలో తడుముతాయి. అది ఆకాశమైనా, అందని దూరాలైనా, వృత్తాల చుట్టుకొలతల్లో అంతరంగాన్ని ముఖస్పర్శతో మీటుతాయి. చూపు ఏదైతేనేం, స్వచ్ఛత నిర్మలత్వం సహజత్వంలోంచి తొంగిచూస్తాయి. నీటి ఉనికిని అంతర్లీన ప్రవాహాలు తడుముతుంటే చలనమే చైతన్య రూపమని మనసుకు అద్దం పడుతుంది. దృశ్యం ఏదైనా అందిపుచ్చుకునే స్వభావం అలలు సొంతం. గాలికి చెలించని, ధూళికి చెలరేగని మౌన విస్ఫోటనం అలా చిరునామా. అందుకే అలా నాకు ఆదర్శం. భూమి, ఆకాశం మధ్య దూరాన్ని ఏకకాలంలో కలగలిపి పారదర్శకానికి ప్రతిబింబంగా నిలుస్తుంది నా కవితా శీర్షిక కొత్త ప్రపంచం. కాయలు కాసే కళ్ళకి మౌనమే ఓ సృష్టి వింత. లోకం పొగడ జాడలో వెలుగులు చిమ్మే మాయాజాల క్రీడ. ఫ్రిడ్జొచ్చింది, కుండమాయమైంది, సెల్లొచ్చింది, పుస్తకం దూరమైంది. బహుళ జాతి గొంతు విప్పింది, రైతు ఇంట నాగలి అలిగి పడుకుంది. పట్టణీకరణ విస్తరించింది, కొండపలం కనుమరుగయ్యింది. డీజే పాట యువతను వెర్రెక్కించింది, తెలుగు జానపదం అస్తమయం మొదలయ్యింది. మాదక ద్రవ్యాల మత్తు తలకెక్కింది, యువతరం నిశానీడల్లో మునిగి తేలుతుంది. సరోగసి ఊపిరి పోసుకుంది, మాతృత్వం అద్దెసరుకైపోయింది. ప్రకృతి భీభత్సం ప్రకోపానికి గురిచేసింది, రైతురెక్కల కష్టం బూడిదలో పోసిన పన్నీరయ్యింది. దేశానికి స్వతంత్ర్యం వచ్చింది, కొత్త బానిసత్వం తిరిగి ప్రారంభమయ్యింది. అభివృద్ధి పేరుతో చిందేసిన ప్రగతి మానవ జీవితాల్లో చివరికి మిగిల్చింది అధోగతి. నేరం కాలానిది కాదు, జీవన వెలుగునీడల్లో నేల విడిచి సాము చేసి నవనాగరికత ప్రపంచ మాయాజాలానిదే నా కవితా శీర్షిక. రైతే దేశానికి వెన్నుముక. ఎండిన పొలం కళ్ళు వాన నీటి చుక్క మీద పడినట్లు నిరుత్సాహంతో నిట్టూర్చే రైతు చూపు. ఏరువాక పున్నమి కోసం నాగల వైపు చూస్తుంది. చిత్తడి స్పర్శతో మొలకెత్తిన బీజం పంటగించగా ఊపిరి పోసుకుని కోటి స్వప్నాల దీపాల్ని వెలిగిస్తుంది. ఈ నేల అనాది మనిషి కళ. భూమిపై బ్రతికి బట్టకట్టే ప్రతి దృశ్యం ఓ ప్రకృతి కావ్యమే. పొడమి పులకరించిందనో, ప్రకృతి కరుణించిందనో కాలధర్మం ఆగిపోదు. ఈ నిరీక్షణలోంచే ఋతుచక్రం పరిభ్రమిస్తుంది. కాలాలు ఎన్నున్నా మట్టి స్పర్శతో పులకరించినదే గింజ తడవదు. విత్తు గింజగా మొలకెత్తనిదే పంట చేతికి అందదు. పంట బతుకుల్లోకి తొంగి చూడనిదే కడుపులోని ఆకలి తీరదు. పైరు సస్యశ్యామల పచ్చదనానికి ఓ ప్రతీక. దీని ఉనికిపై ఆధారపడిందే దేశాభివృద్ధి సూచిక. ప్రకృతి చల్లగు

0: ఉంటేనే ఈ దేశం సుభిక్షం. రైతు పచ్చగా బతికితేనే రెక్కల కష్టం జాతి జగతికి అంకితం. నా కవిత శీర్షిక అమ్మ చెప్పిన మాట. అమ్మ ఎప్పుడూ ఒక మాట చెబుతుండేది, ఆత్మవిశ్వాసం ఒక్కటే జీవితానికి తుదిమెట్టని. ఎవరు నమ్మినా నమ్మకపోయినా పట్టుదల, కృషి, నిబద్ధత జీవన పోరాటంలో అలుపెరగని అస్త్రాలని. మౌనం అన్నిటికీ సమాధానం కాదు, మాటకు మాటతో సంఘర్షించడం. నిశ్శబ్దంలో వెలుగురాదు, వివేకంలోని విజ్ఞతే, ఆలోచనలోని సృజనాత్మకతే కొత్త ఊహలకి ప్రాణప్రతిష్ఠ చేస్తాయని. నిస్సహాయత నిర్లిప్తతలోంచి చుట్టుముట్టినప్పుడు స్తబ్దతను బద్దలు కొట్టే చైతన్య భావమేదో మనసులో స్ఫురించాలని. రోజుల తరబడి కాలానికి ఎదురీదుతున్నప్పుడు యాంత్రికతలో నుంచి కొత్తదనాన్ని అన్వేషించాలని అమ్మెప్పుడూ నాతో చెబుతుండేది. భరోసా లేని బతుకులో జీవ చైతన్యం ఉట్టిపడదని, ఆత్మవిశ్వాసం లేని మనసులో ఆలోచన సృజనాత్మకంగా విచ్చుకోదని, క్షణక్షణం రంగులు మారే లోకంలో ఏటికి ఎదురీదే తత్వమే నిత్య జీవతత్వమని ఆమె ఎప్పుడూ చెబుతూ ఉండేది. అందుకే అమ్మంటే నాకు కొండంత భరోసా, నా ఊపిరికి బతుకంత వెలుగు. అమ్మ నాలో పారే ఓ నిత్య సెలయేరు, నిరంతరం ప్రవహించే చైతన్య స్ఫూర్తి మంత్రం. నా కవిత శీర్షిక చీకటి చిరునామా కాదు. రాత్రి తెర మీద చీకటి సంతకం పడగానే చంద్రబింబం తేలివచ్చి పేదరాశి పెద్దమ్మ కథలు చెప్పటం మొదలు పెడుతుంది. నిశి అంధత్వం చిరునామా కాదు, తొంగి చూస్తే సరికొత్త ప్రపంచం అందులో ప్రత్యక్షమవుతుంది. వెలుగు లోకాన్ని పండిస్తే చీకటి అంతర్మూలాల్ని స్మృశించి మిశ్రమ సంజ పొద్దుకి అసలు అర్థం నిర్వచన రూపంలో చెబుతుంది. మనిషి పుట్టుకే అమ్మ గర్భంలో నవమాసాలు చీకట్లో ఈదులాడి వెలుతురు పంచే లోకంలోకి బిడ్డగా బయటపడుతుంది. చీకటి రహస్యాన్ని వెలుతురుతో గుట్టు విప్పి విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. ఈ భౌతిక స్పర్శ చాలు, పొడమి చలనంలో చీకటి వెలుగుల మిశ్రమ కాంతిని లోకానికి పరిచయం చేయటానికి. నా కవిత శీర్షిక జీవ చైతన్యం. రాలిపోయిన పూల రెక్కలకు వసంతాలుండవు, కూలిపోయిన అటవీ సౌందర్యాలకు చిగురింత మొలకలుండవు. విత్తు విత్తుగా మొలకెత్తి చివురు కొమ్మలతో తలలెత్తి రెండు చేతులు జోడిస్తూ ఆకాశాన్ని పలకరిస్తేనే కొత్త సృష్టికి ప్రకృతి ఆహ్వానించినట్టు లెక్క. విత్తు భవిష్యత్తు నేల సౌందర్యం, మొలక చిగురింతతోనే రెక్కలు తొడిగి పునఃసృష్టి చేస్తుంది. ఇది ప్రకృతి ధర్మం, బతికి బట్ట కట్టే చైతన్య రూపం. మట్టంటే సారవంతమైన మృతికే కాదు, కోటి ఆశల వసంత పుష్పం. నేల నలుదిక్కులా విస్తరిస్తూ అల్లుకుపోయే ఆకుపచ్చని ప్రకృతి దృశ్యం.
1: ఇంతవరకు మీరు శ్రీమతి కటకం పావని గారి స్వీయ కవితలు విన్నారు. ఇప్పుడు తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా అభినందన చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: महत्वपूर्ण रणनीतिक साझेदारों में से एक बताया। पश्चिम बंगाल के फलता विधानसभा क्षेत्र के पुनर्मतदान में भाजपा उम्मीदवार देवांशु पांडा ने भारी बढ़त हासिल की। सरकार ने इबोला के बढ़ते संक्रमण को देखते हुए भारतीय नागरिकों को कांगो, युगांडा और दक्षिण सूडान की गैर जरूरी यात्रा से बचने की सलाह दी। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణం. వాల్తేర్ల నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.2 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయానంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 37.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.2 డిగ్రీల సెల్సియస్. వాతావరణం. సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఈరోజు వాతావరణం 36 డిగ్రీలు ఉండవచ్చని వాతావరణ శాఖ వారు తెలియచేస్తున్నారు. రాగల 5 రోజుల్లో సముద్రంలో చేపలు పెట్టేవారికి వాతావరణ హెచ్చరిక ఏమీ లేదని తెలియచేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు.

0: బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమం. ఈనాటి బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో గాయత్రి విద్యా పరిషత్ MLBT పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు.
1: బాలభారతి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గాయత్రి విద్యా పరిషత్ MLBT స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా దేశభక్తి అనే కథను బి సౌమ్య చెప్తుంది, విందామా మరి.
2: దేశభక్తి.
1: ఒక గ్రామంలో గుణవంతుడు అనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయనకు 4 కుమారులు. వారికి వరుసగా వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సుబ్బారావు అని పేర్లు. ఈ పిల్లలకు చదువుకునే రోజుల్లో ఆ పేర్లు కొంచెం బాగున్నప్పటికీ రాను రాను ఆ పేర్లకు బదులు రాహుల్, రాజీవ్, శ్రవణ్, కిరణ్ అనే పేర్లుంటే బాగుండేదని భావించారు. తండ్రి క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం ఇవన్నీ గుర్తుకు వచ్చి తండ్రి మాటకు ఎదురు చెప్పేవారు కాదు. కొన్నాళ్లకు తండ్రి మరణించాడు. కొడుకులు 4 ఆస్తి పంపకానికి సిద్ధమయ్యి ఒకచోటు సమావేశమయ్యారు. స్వేచ్ఛ లభించింది గనుక తమ పేర్లు కూడా మార్చుకోవాలని అనుకున్నారు. అంతలోనే వారి నాన్న స్నేహితుడు చంద్రశేఖర్ రావడం జరిగింది. కుశల ప్రశ్నలు అయ్యాక వారి ఉద్దేశాలను అతనికి వివరించారు. చంద్రశేఖర్ వారు చెప్పిందంతా ఓపికగా విని, మీ నాన్న ఏ ఉద్దేశంతో పేర్లు పెట్టాడో చెబుతాను, అది విని మీకు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోండి అని ఇలా చెప్పసాగాడు. భారతీయత అంటే ఏంటో చెప్పిన వివేకానందుని పేరు, ప్రపంచంలోనే పేరెన్నికగన్న నోబెల్ బహుమతి సాధించిన రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు, రవి అస్తమించిన దేశంగా పేరు పొంది విర్రవీగుతున్న బ్రిటిష్ వారిని గడగడలాడించిన సుభాష్ చంద్రబోస్ పేరు, శాస్త్రవేత్తగా ఎందరికో ప్రాణదానం చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు మీకు పెట్టి మీ నాన్న దేశభక్తిని చాటుకున్నాడు. వీధుల్లో విగ్రహాలు పెట్టడం కాదు, ప్రతి ఇంట్లో ఒక దేశభక్తి గల పౌరుడు ఉండాలని కోరుకున్న చదువురాని మహాజ్ఞాని మీ నాన్న అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతా విన్న 4 కొడుకులు తమ తప్పును తెలుసుకొని దేశ సమైక్యత అనేది ముందు ఇంట్లోనే ప్రారంభం కావాలని వారంతా కలిసిమెలిసి జీవించసాగారు. అన్నదముల ఐక్యత అందరికీ ఆదర్శమయ్యింది. ధన్యవాదములు.
3: సౌమ్య చాలా బాగా చెప్పింది కదా, వీధుల్లో విగ్రహాలు పెట్టడం కాదు, ప్రతి ఇంట్లో దేశభక్తి గల పౌరుడు ఉండాలి అనే విషయం మన సౌమ్య చాలా చక్కగా చెప్పింది.
4: ఇప్పుడు కొడకలూరి స్వరూపారాణి గారు రాసిన పద్యం దాని యొక్క భావాన్ని ఎన్ శృతి చెప్తుంది.
5: కనులారా మంచిని కాంచుటకేనేమో పన్నుగా అమరెను కనుదోయి, వీనులారా సువార్త వినటకే కాబోలు సమకూర్పబడియను శ్రవణయుగము, చేతులారా

0: సుకృతము చేయుటకౌనేమో కలుగుట నరులకు కరయగలము అమలిన పదమున గమయించుటకేలెమ్ము తనరారుచుండు పదద్వయంబు. భావం: కళ్ళ నిండుగా మంచిని చూడటానికి మాత్రమే రెండు కళ్ళు ఉన్నాయి, మంచి మంచి మాటలు వినటం కోసమే చెవులు ఉన్నాయి, తనివి తీరా రెండు చేతులా మంచి పనులు చేయటానికి బహుశా మానవులకు రెండు చేతులు ఉన్నాయి, సన్మార్గంలో నడవటానికేనేమో మానవ జాతికి రెండేసి కాళ్ళున్నాయి. ధన్యవాదములు.
1: చాలా బాగా చెప్పావు శృతి. భగవంతుడిచ్చిన అవయవాలను సక్రమంగా వినియోగించాలని శృతి చక్కగా వర్ణించింది.
0: రామకృష్ణ పరమహంస గారు చెప్పిన ఒక నీతి కథ మా సోదరి కే వర్షిణి చెప్తుంది. కథ పేరు ముందుకి సాగిపో. విందామా మరి?
2: ముందుకి సాగిపో. కట్టెలు కొట్టుకుని జీవించేవాడు ఒకడు ఉండేవాడు. అతడు అడవిలో కట్టెలు కొట్టి తీసుకువచ్చి ఊర్లో అమ్మేవాడు. వాడు ఒకసారి అడవిలో కట్టెలు కొడుతున్నాడు. అప్పుడు అతడికి ఒక సాధు ఎదురుపడి, నాయనా ముందుకి సాగిపో అని సలహా ఇచ్చి తన దాన తాను వెళ్ళిపోయాడు. ఆ సలహా ఆ కట్టెలు కొట్టుకునేవాడికి వెంటనే అర్థం కాలేదు. ఆ రోజుకి అమ్మగలిగినన్ని కట్టెలు కొట్టి తీసుకుపోయి ఊర్లో అమ్మి సాయంత్రానికి ఇంటికి చేరాడు. కానీ ఆ సాధు చెప్పిన మాట వాడి మనసులో మెదులుతూనే ఉంది. ఆ సాధు నన్ను ఎందుకు ముందుకి సాగిపోమన్నాడు అని ఆలోచించాడు. ఇలా ఆలోచిస్తూ ఉండగానే కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు వాడు ఆ సాధు చెప్పినట్టు ఆ రోజు అడవిలో ముందుకి వెళ్ళి చూడాలని అనుకున్నాడు. అడవిలో కొంత దూరం ముందుకి వెళ్ళి అక్కడ ఏముందో చూశాడు. వాడికి అక్కడ లెక్కలేనన్ని మంచి గంధపు చెట్లు కనిపించాయి. తన అదృష్టానికి వాడు ఎంతో సంతోషపడి బండ్లతో మంచి గంధపు చెక్కను తెచ్చి అమ్మి చాలా భాగ్యవంతుడయ్యాడు. కాలం గడుస్తూనే ఉంది. మరికొంత కాలానికి సాధువు తనతో ముందుకి సాగిపో అని చెప్పిన మాట వాడికి మళ్ళీ గుర్తుకు వచ్చాయి. అడవిలో మరికొంత దూరం ముందుకి వెళ్ళాడు. అక్కడ నది, దాని ఒడ్డున ఒక వెండిగని కనిపించాయి. వాడి ఆశ్చర్యానికి అంతులేదు. దానిలో నుంచి వెండిని త్రవ్వి తెచ్చి విక్రయించాడు. దానితో తన దగ్గర ఎంత ధనముందో తెలియనంత ధనవంతుడయ్యాడు. కొంతకాలం గడిచింది. ఒకరోజు ఆ కట్టెలు కొట్టేవాడు ఆలోచిస్తూ ఆ సాధువు నన్ను ముందుకి సాగిపోమన్నాడు. కానీ అక్కడ గంధపు చెట్లు, వెండిగని ఉంటాయని చెప్పలేదు కదా, కాబట్టి ఇంకా ముందుకి పోయి అక్కడ ఏముంటాయో చూస్తాను అనుకున్నాడు. ఈసారి నదిని దాటి ఇంకా ముందుకి వెళ్ళాడు. అక్కడ వాడికి ఒక బంగారు గని కనిపించింది. అరే చూసావా, ఇందుకోసమే సాధువు నన్ను ముందుకి సాగిపోమన్నాడు అని అనుకున్నాడు. ఆనందంతో గంతులు వేశాడు. కొంతకాలం తర్వాత ఇంకా ముందుకి వెళ్ళి వజ్రాలు, వైడూర్యాలు పొందాడు. వాటితో కుబేరుడంతటి వాడయ్యాడు. ఈ కథను శ్రీరామకృష్ణ పరమహంస బోధించారు. ఆయన, మీరు ఏ పని చేసినా దానిలో ఇంకా ఇంకా ముందుకి సాగిపోండి, దానివల్ల మీకు మరింత విలువైనవి లభిస్తాయి. ఉన్న చోటే ఉండిపోతే ఏమిటి ప్రయోజనం అని చెప్పారు. కాబట్టి మనం చదువులో కానీ ఇంకేదన్నా విద్యను, కళను నేర్చుకోవడంలో కానీ నేర్చుకున్న దానితో తృప్తిపడి ఆగిపోకూడదు. పర్వాలేదులే, ఇది చాలులే అనుకోకూడదు. మరింతగా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. నేర్చుకున్న దానిని మరింతగా అభ్యాసం చేయాలి. అప్పుడే ఆ విద్యలో మరింత చక్కగా రాణించగలుగుతాము, గొప్పవాళ్ళము కాగలుగుతాము.
0: వర్షిణి, చాలా బాగుంది. ఒక స్ఫూర్తిదాయకమైన కథ. ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఆపకుండా ముందుకు సాగితే మంచి ఫలితాలను ఇస్తాయని ఈ కథ రూపంలో తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు ఏ సృజన భాగవతంలోని పద్యాన్ని చెప్తుంది?
3: వాలిన భక్తి మృక్కెద నవారిత తాండవ కేలికిన్ దయాసాలికి సూలికిన్ శిఖరి జాముఖ పద్మ మయూఖ మాలికిన్ బాల శశాంక మౌలికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సర శీరుహాలికిన్ శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేలిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్.
0: ధన్యవాదాలు. పోతన రచనా శైలి ఎంత గొప్పదో కదా. చాలా బాగుంది పద్యం. ఇప్పుడు మరి ఒక సోదరి వై పూజితా దుర్గా చెర్ల గణపతి శాస్త్రి గారి గురించి చెప్తుంది.
4: 20వ శతాబ్దంలో తమ రచనల ద్వారా, ఆచరణ ద్వారా, సంఘసేవ ద్వారా ఆంధ్ర జాతిని ప్రభావితం చేసిన మహనీయులలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహిత కళా ప్రపూర్ణ చెర్ల గణపతి శాస్త్రి గారు ఒకరు. వీరు ప్రాచీన గ్రంథాల అనువాదకుడు, సంపాదకుడు, గాంధేయవాది, శతాధిక గ్రంథకర్త. తమ రచనలను దేశ సేవకు వినియోగించాలని 1950లో ఆర్ష విజ్ఞాన పరిషత్తును స్థాపించారు. ఉప్పు సత్యాగ్రహ

విదేశీ వస్తు బహిష్కరణ, క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం మొదలైన వాటిలో చురుకుగా పాల్గొన్నారు. సర్వోదయ మండలి ఉద్యమ నాయకులు వినోబాభావే అనుచరులుగా పాదయాత్ర చేసి తమ 5 ఎకరాల భూమిని దానం చేసిన త్యాగశీలి, స్వాతంత్ర సమరయోధుల పింఛను, ఉద్యోగ పింఛను వద్దంటూ నా తల్లికి సేవ చేసి డబ్బు తీసుకుంటానా అని ప్రశ్నించారు. హోమియో వైద్యం, ప్రకృతి వైద్యం ఉచితంగా చేసేవారు, రాట్నం వడికేవారు, స్త్రీలు మాతృభూమితో సమానమని తలచి వారికి చేయూతనిచ్చి ఉపాధి కల్పించి మహిళా సాధికారతకు కృషి చేశారు. రాత్రిపూట ఒక లాంతరుతో గ్రామాలకు వెళ్ళి వయోజన విద్యా పారిశుద్ధ్యం గురించి నేర్పి చైతన్యపరిచేవారు. తమ ఇంటిని ఆశ్రమంగా మలిచి వృద్ధులకు, అనాథులకు ఆశ్రయమిచ్చారు. ఇది కులమతాలకు అతీతంగా ఈనాటికి నడుస్తుంది. వీరి తుదిశ్వాస వరకు సేవా తత్పరతతో జీవించారు. నిడువలలో అతని భార్య సుశీల పేరుతో అన్నదాన సత్రం, వృద్ధాశ్రమాలను నెలకొల్పారు. 1985 నుంచి

0: ఇది కులమతాలకు అతీతంగా ఈనాటికి నడుస్తుంది. వీరి తుదిశ్వాస వరకు సేవా తత్పరతతో జీవించారు. నిడువలలో అతని భార్య సుశీల పేరుతో అన్నదాన సత్రం వృద్ధాశ్రమాలను నెలకొల్పారు. 1985 నుంచి ప్రస్తుతం మేము చదువుకున్న గాయత్రి విద్యాపరిషత్ పాఠశాలలో విద్య, సంస్కృతం, వార్ష గ్రంథాలు, వయోజన విద్య, యోగ వంటి విషయాలను స్వయంగా నేర్పేవారు. ధన్యవాదాలు.
1: అవును, చర్ల గణపతి శాస్త్రి గారు వంటి ఎందరో మహనీయులు పుట్టిన దేశం మన భారతదేశం.
2: ఇప్పుడు మన చిన్నారి దాక్ష ఒక పద్యం దాని భావం చెప్తుంది, విందామా?
3: పరుల కొరకే నదులు ప్రవహించు, గోవుల పాలనిచ్చు, చెట్లు పూలు పూయు, పరహితము కంటే పరమార్థమున్నదా. లలిత సుగుణ జాల తెలుగు బాల భావం. ఇతరుల కొరకే నదులు ప్రవహిస్తున్నాయి, ఆవులు పాలనిస్తున్నాయి, చెట్లు పూలు పూస్తున్నాయి. ఇతరుల మంచి కంటే కోరదగినది ఇంకేమీ లేదు. ధన్యవాదం.
2: మన గురించే కాకుండా ఇతరులకు కూడా మేలు చేయాలని మన దాక్ష ఈ పద్యం ద్వారా చాలా చక్కగా చెప్పింది కదా. ఇప్పుడు మరొక సోదరి, నైపుణ్యాన్ని సంపాదించడమే చదువు కాదు, ఏది మంచిదో ఏది చెడో తెలుసుకోగలిగే విచక్షణ శక్తి ఇచ్చేదే అసలైన విద్య అని కే ఉహాబాల నలుగురు సోదరులు అస్థిపంజరం అనే కథ ద్వారా మన ముందుకు వస్తుంది.
4: పరం బుద్ధి నసా విద్య విద్యాయ బుద్ధిరుత్తమ బుద్ధిహీనా వినశ్యంతి యదాతే సింహకారక. అర్థం, నైపుణ్యం ఎంత ఉన్నా విచక్షణ లేకపోతే సింహాన్ని బ్రతికించిన ముగ్గురు అన్నల్లాగా వినాశం పొందుతాము. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో నలుగురు అన్నదమ్ములు ఉన్నారు. వారిలో మొదటి ముగ్గురు మంత్రశాస్త్రంలో ఆరితేరిన వారు. వారిలో చివరి వాడికి చదువు అబ్బలేదు, కానీ వాడి తెలివితేటలు సూక్ష్మ బుద్ధి కలవాడు, చురుకైన వాడు. ఒకరోజు అన్నదమ్ములు తమ విద్యను రాజుగారి దగ్గర ప్రవర్తించి ధనం సంపాదించాలి అనుకున్నారు. వారంతా రాజధానికి బయలుదేరగా వారితో పాటు చివరివాడు కూడా బయలుదేరగా వాణ్ణి తమతో రావద్దన్నారు. చదువు రానివాడు తమతో రావడం దండగాని వారు అనుకున్నారు. అప్పుడు చివరివారు వారిని ఎంతగానో బ్రతిమాలాడు. ఎలాగైతేనేం, చివరకు అతన్ని తమతో తీసుకువెళ్ళడానికి అన్నలు అంగీకరించారు. వారు కొండలు కోనలు దాటి వెళ్తుండగా ఒక సింహం అస్థిపంజరం కనిపించింది. అన్నలు ఆ అస్థిపంజరానికి ప్రాణం పోసి తమ విద్యను పరీక్షించుకోవాలి అనుకున్నారు. అప్పుడు చివరివాడు అది ప్రమాదకరమని, ఆ పని చేయవద్దని తన అన్నల్ని హెచ్చరించాడు. కానీ వాడి మాటలు పట్టించుకోకుండా సింహం ఎముకలను ఒక చోట చేర్చి మంత్రాలు చదవడం మొదలుపెట్టారు. చివరివాడు ఇక లాభం లేదనుకుని ప్రక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అన్నలు చదివిన మంత్రాల మహిమతో సింహం క్షణంలో ప్రాణంతో లేచి నిలబడింది. క్రూరంగా ఆ ముగ్గురిని చంపి తన దారిని తాను వెళ్ళిపోయింది. ఈ కథ నీతి, నైపుణ్యాన్ని సంపాదించడమే చదువు కాదు, ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగే విచక్షణ శక్తిని ఇచ్చేదే అసలైన విద్య. ధన్యవాదం.
2: చాలా బాగా చెప్పా ఊహ. తరువాత సిహెచ్ అక్షయ ఒక పద్యం చెప్తుంది.
5: ఎంత చెలిమి ఉన్న ఎగతాలు చెయ్యకు, సరసమంతనంత విరసమహును, మాట జారినేమి మరి తీసుకోలేము, తెలిసి మెలగవయ్య తెలుగు బిడ్డ భావం. ఎంత స్నేహితులైనా వారిని వేలకోలం చెయ్యకూడదు, ఇష్టం కాస్త ఆ ఇష్టంగా మారవచ్చు, ఒకసారి నోరు జారితే వెనక్కు తీసుకోలేం, మాట్లాడముందే ఆలోచించుకోవాలి. ధన్యవాదాలు.
2: చాలా బాగా చెప్పావు అక్షయ. ఎంత మంచి స్నేహితుడైనా వేలాకోలం చేయకూడదని మన చిన్నారి ఆకాష్ శ్రీరామకృష్ణ స్తోత్రం చెప్తాడు.
6: సపార్షద శ్రీరామకృష్ణ స్తోత్రం.

0: शान्ये वैयेर्च पार्षदाः रामकृष्णगतप्राणः सर्वांस्तान् प्रणमाम्यहम्। ధన్యవాదములు.
1: చాలా బాగా చెప్పావు ఆకాష్. ఇప్పుడు మన చిన్నారులు అనూష, రూతి, రాజు, కవి ఇద్దరిలో ఎవరు గొప్పో వారి మాటల్లో చెప్తారు. విందామా మరి.
2: తాతయ్య, రాజు, కవి వీరిలో ఎవరు గొప్పవారో తెలుసుకొని రమ్మన్నారు మా మాస్టర్ గారు.
3: నువ్వేమనుకుంటున్నా?
2: బోలెడంటే డబ్బు ఉంటుంది కాబట్టి రాజే గొప్పవాడు కదా.
3: నీకు ఒక కథ చెప్తా, అది విన్నాక ఎవరు గొప్పవారో నువ్వే చెప్పు.
2: సౌధ రాజ్యమందు జన్మించెనొక బిడ్డ, పూరి గుడిసెలోన పుట్టెనొకడు, ప్రబలి రందు నిందు రాజయ్యనొక్కడు, నొకడు రాను రాను సుకవి అయ్యే.
3: దీని భావం అనగనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక పెద్ద రాజభవనంలో ఒక అబ్బాయి పుట్టాడు, అదే రాజ్యంలో పూరి గుడిసెలో ఒక అబ్బాయి పుట్టాడు, రాజభవనంలో పుట్టిన అతడు పెరిగి రాజయ్యాడు, గుడిసెలో పుట్టిన బిడ్డ పెరిగి బాగా చదువుకొని కవి అయ్యాడు.
2: అతని రాజదండం అధికార ధనమయం, ఇతని కలము కావ్య సతతమము, అతని ఇల్లు మేటి రతనాల రుచిమయం, ఇతని ఇల్లు గండ వితతిమయము.
3: దీని భావం రాజుగారు అధికారం చలాయించేవారు, ఆయన దగ్గర చాలా ధనం ఉండేది. కవిగారు తన కలంతో ఎన్నో గొప్ప కథలు కావ్యాలు రచించారు. రాజుగారి ఇల్లేమో రత్నాలతో నిండి అందంగా ఉండేది, కవిగారి ఇల్లు కష్టాలతో నిండి ఉండేది.

0: పౌరవ కాముల్.
1: దీని భావం, కవిగారు బాగా కావ్యాలు రాస్తారని రాజుగారికి తెలుసు. రాజుగారికి అధికారం ఉన్నదని కవికి తెలుసు. కానీ ఇద్దరు ఆత్మగౌరవం కలవారు. ఒకరిని ఒకరు లెక్క చెయ్యరు.
0: భయము తోడ రాజు భ్రస్తు తింతు ప్రజల్, భక్తి తోడ కవిని భ్రస్తు తింతు. జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు, జీతమీక సుకవి సేవలందు.
1: దీని భావం, రాజుగారంటే ప్రజలందరికీ భయం. ఆయన అధికారాన్ని చూసి, ధనాన్ని చూసి ప్రజలు రాజుగారిని పొగిడేవారు. రాజు ధనమిచ్చి సేవకులను నియమించుకునేవాడు. కవి అంటే ప్రజలందరికీ ఎంతో ఇష్టం. ఆయన చెప్పే మాటలు విని, రచనలు చదివి ఎన్నో విషయాలు తెలుసుకునేవారు. అడగకముందే ఆయనకు కావలసిన సహాయం చేసేవారు.
0: రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుకవి చేతి కలము సుగలుగురియు. ఆతడేలగలుగు యావత్ ప్రపంచంబు, ఈతడేలగలుగు నిహము పరము.
1: దీని భావం, రాజుగారు తరచు యుద్ధాలు చేసేవారు. కనుక ఆయన కత్తి ఎప్పుడూ రక్తాన్ని కురిపించేది. కవిగారి కలము అమృతం వంటి చల్లనైన రచనలు అందించేది. రాజుగారు ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించారు. కవిగారి రచనలు చదివిన వారికి ఆనందం, మరణించాక పుణ్యఫలం లభించేది. ఈ లోకాన్ని పై లోకాన్ని కూడా కవి ఏలగలిగాడు.
0: రాజు మరణించునొక తార రాలిపోయే, కవియు మరణించునొక తార గగనమెక్కే. రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకలయందు.
1: దీని భావం, కొన్నాళ్ళకు రాజుగారు మరణించారు. అయ్యయ్యో చుక్క రాలింది అన్నారు అందరు. కవి కూడా మరణించారు. ఆయన మరణించినా కూడా ఆకాశంలో ధృవతారలా ప్రకాశిస్తున్నారు అన్నారు. రాజుగారి గుర్తుగా రాతి విగ్రహాలు చెక్కించి రాజ్యమంతటా నిలిపారు. కొన్నాళ్ళకు రాజుని ప్రజలు మర్చిపోయారు. కవి రాసిన రచనలు, పద్యాలు పాడుకుంటూ కవిని ఎప్పటికీ మర్చిపోలేదు. ఆయన ప్రజల నాలుకలపై జీవించే ఉన్నాడు. ఇప్పుడు చెప్పు, నీకేమర్థమైందో.
0: ఈ పాఠం ద్వారా డబ్బు లేకపోయినా, అధికారం లేకపోయినా కవి తన రచనలతో ప్రజల నాలుకలపై చిరస్థాయిగా నిలిచిపోయాడు. అందుకే అందరూ బాగా చదువుకోవాలని తెలుసుకున్నాము.
2: ధన్యవాదాలు.
3: ఈ విద్యార్థులు చదువు గొప్పతనాన్ని తమదైన శైలిలో చాలా బాగా చెప్పారు కదా. ఇప్పుడు చిరంజీవి భరద్వాజ్ భగవద్గీతలోని 4వ అధ్యాయంలో శ్లోకాలు చెప్తాడు. విందామా మరి.
4: ఓం

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3 గంటలకు వస్తుంది. మరి కొద్దిసేపట్లో నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: త్యాగమతి నాటకం రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు, పాత్రధారులు వరదాచార్య, శ్రీ కేతోజు భానుప్రకాష్.

యజ్ఞేశుడు, శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, రామానుజాచార్య, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, దాశరథి, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, త్యాగమతి, కుమారి ఎంబి హిమచంద్రిక, శేషక్క, శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, తాయారమ్మ, శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. వినండి సతీ త్యాగమతి.

0: ఎప్పుడు ఇలాగే నా ఇంట సిరులు కురిపిస్తూనే ఉండమ్మా. నీకు ప్రతిరోజు అరబెల్ల కర్పూరంతో హారతి ఇస్తానమ్మా. ఓం జగజ్జనని శ్రీదేవి అందుకో నా హారతి.
1: ఓహో, ఇప్పుడే అంగడిని తెరిచినట్టున్నావే యజ్ఞేశా, బాగున్నావా?
0: ఎవరు? తాయారమ్మా, రామ్మా, జాము పొద్దెక్కింది కదా, రోజటి వలనే లక్ష్మీ పూజ చేస్తున్నానమ్మా అంతే.
1: మీ ఆవిడింకా ఊరించి రాలేదా? ఏం
0: వస్తే ఊరుకుంటుందా? కొబ్బరికాయలు నైవేద్యాలంటూ నా కొంప గులజేయదు.
1: నీదంతా పిసినారతనం మహాశయ.
0: ఏమన్నావు?
1: అదే పిసినారతనం అంటున్నాను. లేకపోతే ఏంటి, లక్ష్మీ పూజ అంటూనే సరిగ్గా హారతి కూడా ఇవ్వవు, కర్పూరం ఎక్కడ అరిగిపోతుందో అని హుఫ్ఫున ఊదేస్తావు.
0: అదంతా పొదుపులే బా, ఆ పిసిని కూడా తనం కాదు.
1: ఏడ్చినట్టే ఉంది, ఇదా పొదుపు. ఆ మాత్రానికి పూజ అని గొప్ప చెప్పుకోవడం ఎందుకయ్యా?
0: సర్లే, ఇది రోజు మనకున్నదే కదా, ఇంతకు పొద్దున్నే విడిపడ్డావు, ఏం కావాలేమిటి?
1: నాకేం వద్దులే, కానీ ఇది విన్నావా?
0: ఏది? నువ్వు చెప్పందే.
1: మన ఊర్లో వరదాచార్యులు లేడు.
0: ఎవరు?
1: అదేనయ్యా, నామాల పంతులు.
0: చెప్పు చెప్పు.
1: ఆయన భార్య చక్కని చుక్క, ఈ మధ్యనే కాపురానికి వచ్చిందట.
0: ఎవరు? రామలక్ష్మియా?
1: ఆవిడే. మొగుడేమో ఆవిడ్ని త్యాగమతి అని పిలుస్తారట, విన్నావా?
0: విన్నావా ఏమిటి? చూశాను. గుడికి వెళ్ళాలంటే మన అంగడి ముందు నుంచే వెళ్ళాలి కదా. అలా ఒకే ఒక్కసారి చూశాను. అబ్బా తాయారమ్మా, అందాల గని, మందార పూబంతి, ఆహా.
1: అబ్బో, గ్రంథసాంగుడివే, నీకు తెలియకుండా ఉంటుందా? మరి మీ ఆవిడ వచ్చేలోపుగా.
0: అర్థమైంది, ఆ వ్యవహారాన్ని నువ్వు ముందుండి నడిపించాలి తాయారమ్మా.
2: అది అంత తేలిక కాదు యజ్ఞేశా, పైగా ప్రమాదం కూడాను.
0: అబ్బో, శేషక్క కూడా వచ్చిందే, కన్నపురం నుండి ఎప్పుడు రావడం?
2: ఇప్పుడే వస్తున్నాను, త్వరగా వెళ్ళాలి మళ్ళీను.
1: ఏమిటా తొందర శేషక్క, వెలిదూగానులేమ్మా.
2: అది కాదమ్మా తల్లి, రేపు మా ఆయన వస్తున్నాడు. ఆ యజ్ఞేశా, అలంకరణ సామాగ్రి కోసం నీ దగ్గర కుదువు పెట్టిన రత్నాల ఉంగరం ఇచ్చేయి, త్వరగా, ఇదిగో డబ్బు తెచ్చాను.
0: మీ ఆయన వచ్చేది రేపు కదా, కాసేపు కూర్చో అమ్మా వెళ్దుగానే.
2: అది సరే, ఇంతకు త్యాగమతి ఎటువంటితో అర్థమైందా తాయారమ్మా?
1: నీకు బాగా తెలిసినట్లుంది, చెప్పు చెప్పు విందాం.
2: కొన్ని విషయాలు మాత్రం తెలుసమ్మా.
0: ఏమిటో చెప్పవచ్చు కదా, రారా ఇలా కూర్చో.
2: త్యాగమతి అతి బీద కుటుంబం నుంచి వచ్చిన వనిత, వరదాచార్యులను, అదే ఆ నామాల పంతుల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పంతులకు పౌరోహిత్యమే తెలుసు, దాంతోనే దంపతులు పొట్ట నింపుకుంటున్నారు. అయినా అయ్యవారి నట్టిల్లు ఎప్పుడూ నిప్పచ్చరమే అన్నట్లుంటుంది.
0: అయ్యో పాపం, మనం సాయం చేద్దామా?
2: ఏమిటి, నువ్వా? పిల్లికి బిచ్చం పెట్టని వాడివి, ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టలేని వాడివి, నువ్వు సాయం చేస్తావా? యజ్ఞేశా, నీ మాట నమ్మడానికి మా చెవుల్లో పూలేమీ లేవు.
0: నవ్వండి నవ్వండి, నా సంగతి మీకు ఇంకా తెలీదు. త్యాగమతి ఒప్పుకుంటే చాలు, నా సర్వస్వం సమర్పించుకోను.
1: పాపం, అంతా ఇచ్చేసి నీ భార్యనేం చేస్తావు? చాలు చాలు, ఊరుకోవయ్యా.
0: నవ్వులాట కాదు తాయారమ్మా, నిజమే చెప్తున్నాను. మీ ఇద్దరూ కలిసి ఆవిడని నాకు అప్పచెప్పండి, మీ ఇద్దరిని కూడా ముత్యాలతో ముంచెత్తుతాను, సరేనా?
2: సర్లే, సంతోషించాం. కానీ ఆమె వచ్చి 6 నెలలే అయ్యింది కనుక తొందర పడకూడదు, జాగ్రత్త.
1: అవును, కొంతకాలం తర్వాత మనం ప్రయత్నం చేద్దాం. యజ్ఞేశా, ఎప్పుడో ఒకప్పుడు ఆమె మన వల్ల పడక తప్పదు. కానీ ఇందాక నువ్వు అన్న మాటను, ఓయ్ ఇందాక నువ్వు అన్నావే, ఆ మాటను నిలబెట్టుకోవాల్సుమా.
0: ఏది ముచ్చాల సంగతే? అలాగలాగే, మాట తప్పను. శశక్క, ఇదిగో నీ ఉంగరం, డబ్బులతే.
2: ఇదిగో లెక్క పెట్టుకో.
0: సరిగానే ఉన్నాయి శశక్క, మధ్య మధ్య వస్తూనే ఉంటావుగా.

0: అలాగే పొద్దుపోయింది, వస్తా తయారక్క.
1: అలాగే శేషక్క, జాగ్రత్తగా వెళ్ళు, అసలే సొమ్ముతో వెళ్తున్నావు, భద్రం సుమా.
0: ఓ నాకేం భయం లేదులే అక్క.
2: తాయారమ్మా, ఈ విషయంలో నువ్వు గట్టిగా ప్రయత్నం చేయాలి.
1: అలాగే, కాని ఒక్క విషయం.
2: ఏమిటో చెప్పు.
1: త్యాగమతికి ఒకే ఒక్క చీరుంది, దాన్నే రోజు ఉతిక ఆరేసుకుంటూ ఉంటుంది. ఇంత దారిద్ర్యపాదను ఆసరా చేసుకుని నీ సంపదతో ఆకర్షించాలి. వీలైనప్పుడల్లా బంగారం సొమ్ములు అంటూ ఆశ చూపాలి.
2: అయితే ఒకసారి ఆవిడ ఇంటికెళ్ళమంటావా?
1: వద్దు వద్దు, మీ ఇంటికే వచ్చేటట్టు చెయ్యి. కనపడితే తీయగా మాట్లాడు, ఊరించు. నా ప్రయత్నం నేను చేస్తాను. మరి మాకు అదే ఆ ముత్యాల సంగతి మర్చిపోకు.
2: సరే సరే, అట్లాగే. ఏం మర్చిపోను కానీ ఏదైనా జరిగితే నీ వల్ల జరగాలి తయారమ్మా.
1: సరే వస్తాను.
3: త్యాగి, ఓ నా ప్రియసతి త్యాగమతి.
4: వస్తున్నానండి.
3: ఎక్కడున్నావు? అర్చన పూర్తయింది, ఇదిగో తీర్థ ప్రసాదాలు తీసుకుందో గాని రా త్వరగా.
4: వచ్చాను.
3: ఇదిగో ఈ తీర్థం పుచ్చుకో. రామానుజాచార్య దివ్యజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం
4: అన్నట్లు యతిరాజులు, సద్గురువులు, రామానుజాచార్య స్వామివారు నిన్న శ్రీరంగం నుండి తిరుమలకు బయలుదేరినారట. త్రోవలోనే కదా మన ఈ అష్టసహస్ర గ్రామమున్నది. వారు మన ఇంటికి వేయించేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో కదా. వారికి సేవ చేయాలనుందండి నాకు.
3: పిచ్చిదాన, అంత పెద్ద మహానుభావులు ఈ చిన్న శిష్యుని ఇంటికి విచ్చేస్తారా? లేనిపోని ఆశలు పెట్టుకోకు.
4: అది కాదండి, ఎవరూ పిలవకుండానే ఆయనంతటా ఆయనే తన శిష్యుల ఇళ్లకు వస్తారంటండి.
3: అలాగా వస్తే రాని, కానీ మన ఇంట్లో ఏముంది?
4: స్వామి అనుగ్రహం ఉంటే అన్నీ అవే వస్తాయండి. మీరు మాత్రం ఈ 2 రోజులు ఎటూ వెళ్ళకండి.
3: అదేమిటే త్యాగి, వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది? నేను వెళ్ళి పౌరోహిత్యం చేస్తేనే కదా 4 గింజలు కళ్ళబడేది. పైగా వాళ్ళు వస్తే సరుకులు అవి బాగా కావాలి కదా. ఈ ఊర్లో ఇహ దొరికేటట్టు లేదు, పొరుగురు వెళ్ళాలి. ఎలాగూ వాళ్ళు నిన్న బయలుదేరారు కాబట్టి ఇక్కడికి రావడానికి కనీసం 2 రోజులైనా పడుతుంది. ఈలోగా నేను వెళ్ళి కావలసిన సామాగ్రిని అర్థించి తీసుకువస్తాను.
4: అయ్యో, ఈ మధ్యలో యతిరాజుల వారు శిష్య సమేతంగా వస్తే ఎలాగండి?
3: ఏదో విధంగా నువ్వే సర్దుబాటు చెయ్యాలి త్యాగి.
4: అమ్మో ఎలాగండి, ఉన్న ఒక్క చీరను రోజు ఉతుక్కుని కట్టుకుంటున్నాను. ఇటువంటి పరిస్థితులలో నేను అంత సామాగ్రిని ఎలా సమకూర్చగలను చెప్పండి.
3: నన్ను మన్నించు త్యాగి, నీకు చీరలు కూడా తేలేని దుస్థితిలో పడ్డాను. అయినా శ్రీమన్నారాయణుని నమ్మిన వారు ఎన్నటికీ చెడిపోరని పెద్దలు చెప్తారు. నిన్ను నన్ను కాపాడేది ఆ భగవంతుడే. సాధ్యమైనంత త్వరగా వస్తాను. కాస్త అటు ఇటు ఆలస్యమైనా కంగారు పడకు, పక్కింటి వాళ్ళ సహాయం తీసుకో. అయినా వారు అంత త్వరగా రారులే, విచారపడకు. ఏది ఆ పైకండువా తీసుకురా, బయలుదేరుతాను.
4: ఇదిగోండి కండువా, పదండి, నేను కూడా పొలిమేర దాకా వస్తా, పదండి.
3: సరే నడువు. అవును త్యాగి, నేనెప్పుడో 2 ఏళ్ల క్రితం రామానుజాచార్య స్వామివారి పాదాలను ఆశ్రయించి శిష్యునిగా చేరాను కదా. ఇంతకాలం తరువాత ఆయనకు వరదాచార్యులు అంటూ నేనింకా జ్ఞాపకం ఉంటానంటావా?
4: తప్పకుండా జ్ఞాపకం ఉంటారండి. ఆయన మహావిజ్ఞాని, ఏకసంతాగ్రాహి, గొప్ప ప్రజ్ఞావంతులు.
3: నిజమే,
4: ఒక్కసారి చూస్తే చాలు 8,000 మందిలో ఉన్నా గుర్తుపడతారు. మన ఈ అష్టసహస్ర గ్రామాన్ని మర్చిపోరు, మన ఇంటిని వెతుక్కుంటూ కూడా వస్తారు. చూస్తూ ఉండండి, లేనిపోని సందేహాలు మాని త్వరగా వెళ్ళిరండి.
3: ఎంత దృఢవిశ్వాసంతో చెప్తున్నావే. సరేగాని నేను ఈసారి తిరిగి రావడానికి బాగా ఆలస్యమవుతుందేమో అని అనిపిస్తుంది. అసలే స్వాముల సేవ, ఖర్చు బాగానే ఉంటుంది. అంత ఎక్కువగా సొమ్మును సంపాదించాలి కదా.
4: సరే అయితే ఉదయానికల్లా రండి. యతిరాజుల వారు రేపుటెల్లుండిలో వస్తూ ఉండొచ్చు. మీరు లేకపోతే నాకు కాళ్ళు చేతులు ఆడవు.
3: ఊరికే భయపడకు పిచ్చిదానా, ఆ స్వామి అంత తొందరగా రారులే. వచ్చినా పెరుమాళ్ళు మనకు ఏదో ఒక దారి చూపకపోడు. సాధ్యమైన

0: అంతవరకు ఉదయాన్నే వస్తా, కుదరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం వరకల్లా తప్పకుండా వచ్చేస్తా. బెంగపడకు, ఇంకెంత దూరం వస్తావు, వెళ్ళు వెళ్ళు.
1: సరేనండి, జాగ్రత్తగా వెళ్ళి రండి, నేను ఇంటికి వెళ్తున్నాను.
0: సరే.
2: ఆహా, ఏమి నడక, ఏమి అందం, ఏమి చందం. మబ్బుల్లోంచి నడిచి వస్తున్న మెరుపు తీగల బాగా మెరుస్తున్నావు. రా రా, పూల తీగ వలె నడిచిరా, మందాకిన వలె కదలిరా. రా రా త్యాగమతి, సొగసులు కందిపోతాయేమో, మెల్లగా రా. నా కలల పంట, నా అందాల రాణి, రా రా త్యాగమతి, రా. ఇదిగో ఇదే నా రత్నాల అంగడి. ఈరోజన్నా నన్ను ధన్యును చేయరాదా?
1: యజ్ఞేశ, నీకిది తగదంటిని కదా. నేను వివాహితను, నన్ను ఆశించడం నీకు చాలా ప్రమాదకరం. లే, హడ్డులే, పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళాలి.
2: విడుదవుగానిలే, ఇంటికేగా, ఆ ఇల్లు ఎప్పుడు ఉన్నదేగా. నా ఇల్లు బంగారు మేడ, ఒక్కసారి అడుగుపెట్టి పావనం చెయ్యి.
1: పరకాంత వ్యామోహం ఎంతటి వారికైనా ప్రాణాంతకం. ఈ సౌందర్యం క్షణభంగురం, దీనికోసం నీ నిండు జీవితాన్ని నాశనం చేసుకోకు, మర్యాదగా ప్రక్కకు తప్పుకో.
2: లేదు లేదు సుందరాంగి, ఈరోజు చాలా మంచి రోజు. నా భార్య పుట్టింటికి వెళ్ళింది, వారం రోజుల దాకా రాదు. మీ ఆయన దూరదేశం వెళ్ళాడు, 2 రోజుల దాకా రాడు. ఇంత మంచి అవకాశాన్ని వృధా చేయకు, రా నా బాహువుల్లోకి రా సుందరి, రా రా.
1: యజ్ఞేష, కామాంధకారంలో నీకు నీవే అగాధంలో పడిపోతున్నావు, దయచేసి నన్ను పోనివ్వు.
2: సుందరి, నీ అందంతో నన్ను పిచ్చివాణి చేస్తున్నావు. మహారాణిలా మన్మథ సామ్రాజ్యాన్ని పరిపాలించవలసిన నువ్వు ఆ దరిద్రపు కంపలో చిరుగుపాతల మూగుడుతో ఎందుకు అవస్థపడతావు? రా నా మందిరానికి రా, నేను బంగారంతో అభిషేకిస్తాను, ముత్యాల పందిరిలో నవరత్నాలతో పూజిస్తాను. రా సుందరి, రా.
1: నీ ప్రలోభాలు నన్నేమి చేయలేవు, నీ సంపద సర్వస్వం నా భర్త కాలి గోటికి కూడా సరితూగలేవు. గాలం వేస్తే చేప పడుతుందేమో కానీ తిమింగలం పడదు, జాగ్రత్త.
2: అయితే గాలమేం కర్మ, ఏకంగా ఓ పెద్ద పూల పడవనే పంపిస్తా, దర్జాగా వద్దు గాని.
1: పిచ్చి పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టి బుద్ధిగా వ్యాపారం చేసుకో. పరమ సాధ్వి అయిన నీ భార్య ఉసురు పోసుకోకు, నాగలోకాన్ని అందుకోవాలనుకునే నక్క జిత్తులు మానుకో.
2: నన్ను తోసేసి వెళ్ళినంత మాత్రాన వదిలిపెడతాను అనుకోకు, ఈ జీవితంలో నిన్నెప్పటికైనా సాధించి తీరుతాను. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నా కాళ్ళ దగ్గర రాకమానవు, అప్పుడు చూపిస్తా నా సంగతి. వెళ్ళు వెళ్ళు.
3: శేషక్క, చూడు చూడు, ఆ త్యాగమతి ఎంత కోపంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వస్తున్నదో.
4: అవును మరి, మహా తిప్పులాడి కదా.
3: ఎందుకలా తిప్పుకుంటూ వస్తున్నది?
4: ఈ ఊళ్ళో అందరికంటే తానే మహా అందగత్తెనని చచ్చే అహంకారం పొగరును.
3: అందంత అనుకుంటే ఉండవచ్చు గాని పొగరెందుకమ్మా?
4: నువ్వో పాతకాలం మనిషివి తయారమ్మా, అందం ఉన్నవాళ్లకు పొగరు తప్పకుండా ఉంటుంది. మనకేమైనా పొగరుందో చెప్పు.
3: లేదమ్మా, ఆ అందమూ లేదు, ఈ పొగరు లేదు. కానీ ఆవిడకంత కోపం ఎందుకు ఇప్పుడు?
4: ఏం లేదు, ఆ రత్నాల వ్యాపారి యజ్ఞేశయ్య లేడు, ఆయన ఈవిడ మీద మనసు పారేసుకున్నాడు కదా. ఎన్నిసార్లు బ్రతిమలాడినా ఈవిడ పోపొమ్మని కసిరి కొడుతున్నదట. ఈవేళ కూడా ఆయనకేదో శృంగభంగం జరిగి ఉంటుంది.
3: అయినా అంత పెద్ద మనిషి, ధనవంతుడు కోరుకుంటే కొండ మీద కోతైనా దిగి వస్తుంది, ఈవిడికిదేం బుద్ధి? ఒక్కసారి ఆయనకి ముద్దు చెల్లిస్తే ఏమైనా అరిగిపోతుందా కదా శేషక్క?
4: అవునమ్మా, నేను కూడా చెప్పి చూసా. పాపం వాణ్ణి అలా కష్టపెట్టకు, ఈ దరిద్రంలో ఎన్నాళ్ళు అవస్థపడతావు. ఆయన్ని ఒక్కసారి కరుణించవమ్మా, నీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని చిలక్కి చెప్పినట్లు చెప్పా, అయినా వింటేనా? దానికి కాకి బుద్ధులు దానివి.
1: నేను చిలకని ఎలకని కాను, నోరు మూసుకొని మీ పనులు చూసుకోండి, ఎక్కడ పని లేకపోతే సరి. వెళ్ళండి.
4: అదేమిటమ్మా అంత కోపం?

0: తెలివి తక్కువతనానికి మామీదే గురితావేం త్యాగమ్మా.
1: శేషక్ నీ మంచుకోరే చెప్పింది, అంత చిరాకెందుకమ్మా?
2: అమ్మ తాయారమ్మా, ఊళ్ళో వాళ్ళ మంచంతా మీ భుజాల మీదే వేసుకుని తిరుగుతున్నారా ఏం? మీకంత మంచి అనిపిస్తే మీరే వెళ్ళి యజ్ఞేశుని వల్లో వాలండి. నన్ను వెళ్ళమనడానికి మీరెవరు? చాలు చాలు, కదలండి.
1: నేను కూడా నీ వయసులో ఉంటే మహారాణిలా వెళ్ళేదాన్నేమో, నీలా తిప్పుకుంటే తిరిగేదాన్ని కాను. శేషక్క పోదాన్ రావే.
0: యథార్థవాది లోక విరోధి అని పెద్దలు ఊరికే అన్నారా, మనకెందుకులే తాయారమ్మా, పోదాం పద.
2: మాయదారి పీడ.
3: గురుదేవా, ఆచార్యదేవా.
4: ఏ నాయన?
3: బాగా ఎండగా ఉంది, ఈ చెట్టు కింద కాసేపు విశ్రమిద్దాం, విచ్చేయండి.
4: అలాగే కానీ దాశరథి, అష్టసహస్ర గ్రాము ఇంకెంత దూరంలో ఉన్నది నాయన?
3: బహుశా ఇంకో 3 క్రోసుల దూరంలో ఉండవచ్చు. అయినా ఇంత ప్రయాసపడుతూ ఈ గ్రామానికే రావటం ఎందుకు స్వామి?
4: నాయన దాశరథి, ఈ ఊళ్ళో మనకు అత్యంత ఆప్తుడైన వరదాచార్యులు అనే శిష్యుడున్నాడు. అతడెప్పుడో మేము కంచులో ఉండగా శిష్యునిగా చేరాడు. మంచి సాంప్రదాయ కుటుంబీకుడు, ఆత్మాభిమాని, సజ్జనుడు, సదాచార పరాయణుడు. అతని ఇంటికి వెళితే ఎంతో సంతోషపడతాడు. శిష్యుల ఆనందమే మా ఆనందం కదా.
3: గురుదేవా, మరి ఈ పరిస్థితుల్లో అతను ఎట్లా ఉన్నాడో, అసలు ఊళ్ళో ఉన్నాడో లేదో తెలుసుకోకుండా వెళితే ఇబ్బంది పడతామేమో గురుదేవా.
4: ఏం భయం లేదు నాయన, శ్రీమన్నారాయణమూర్తి మనల్ని నడిపిస్తున్నట్లుగాని అతన్ని కూడా కరుణించకపోడు.
3: దాసోహం స్వామి, అయితే ఒక సందేహం.
4: కానీ చెప్పు.
3: మనం ఆయన ఇంటికి వెళతామనుకోండి, మనమంతా కలిసి సుమారుగా 100 మంది ఉంటాం కదా గురువుగారు, మరి ఇంతమందికి ఆతిథ్యం జరిపే స్తోమత అతనికి ఉందో లేదో. ఒకవేళ అలా లేకపోతే మనం చిక్కుల్లో పడతాం కదా స్వామి. చూడండి, అసలే మధ్యాహ్నం కావస్తుంది.
4: ఏమయ్యా దాశరథి, నీకన్నీ అనుమానాలే. స్వామివారు పెరియాళ్ళవారును ఎలా కరుణించారో తెలుసు కదా. తాత్విక చర్చ చెయ్యాలన్న సంకల్పం ఇచ్చింది శ్రీహరియే, గెలిపించింది శ్రీహరియే. మనం కేవలం నిమిత్తమాత్రులం. అట్లాగే వరదాచార్యులకు కూడా స్వామివారే అన్నీ సమకూరుస్తారు లేవయ్యా.
3: అవును స్వామి, ఆశ్రిత వత్సలుడు హరియే అన్నిటినీ నిర్వహించగలడు. మీ పలుకులు వేదవాక్కులు, అమృత తుల్యములు. గురువర్య.
4: దాశరథి,
3: అందరము సేద తీరాము, బయలుదేరుదామా స్వామి.
4: సోదరులారా,
3: స్వామివారికి గొడుగు పట్టండి.

0: నడవలేక కాళ్ళు పీక్కుపోతున్నాయి. 5 క్రోసుల దూరం రావడానికి 4 గంటలు పట్టింది. ఉన్న ఊరిలో ఆదరణ లేని వారి గతి ఇంతే కదా. అష్టసహస్రంలో సాంప్రదాయ కార్యకలాపాలు బొత్తిగా నశించాయి. నా వేదాధ్యయనం, నా పౌరోహిత్యం ఎవ్వరికీ పనికిరాకుండా పోతున్నాయి. ఈ కన్నపురమైన కరుణిస్తుందో లేదో. శ్రీమన్నారాయణ నమో నమః. ఈ భవంతి వారిని అడిగి చూద్దాం.
1: మహారాజా, ప్రభో, నేడు వైశాఖ శుద్ధ దశ.
0: అయ్యో, భవంతికి తాళం వేసి ఉన్నదే.
1: ప్రథమ కబలే మక్షికాపాత అన్నట్లుంది నా పని. మొదటి ప్రయత్నమే బెడిసి కొట్టింది.
0: ప్రక్క వీధిలోకి వెళ్తాను.
1: జై జై శ్రీమన్నారాయణ. హే గోపాలక, హే కృపాజలనిదే.
2: అయ్యా స్వామి, మిమ్మల్ని
0: ఎవరో పిలుస్తున్నట్టుందే. ఇక్కడ నన్నెవరు పిలుస్తారబ్బా?
2: పంతులు, ఓ నామాల పంతులు, నిన్నేనయ్యా.
0: ఎవరమ్మా మీరు?
1: వస్తున్నా.
0: ఏమమ్మా, మీరేనా పిలిచింది?
2: అవునయ్యా, నేనే. నన్ను శేషక్క అంటారు. ఇలా లోపలికి దయచేయండి.
0: చాలా సంతోషమమ్మా. దిక్కుముక్కు తెలియని ఈ ఊర్లో నన్ను గుర్తించి పిలవడం సంతోషంగా ఉంది తల్లి. ఎవరు మీరు, నన్నెట్లా గుర్తుపట్టారు?
2: మాది ఈ ఊరేనండి. అప్పుడప్పుడు మీ ఊరికి చుట్టాల మార్గంగా వచ్చిపోతూ ఉంటాను. మీ ఆవిడ త్యాగమతి అని విన్నాను. మీ గురించి కూడా అందరూ అనుకుంటుంటే విన్నాను.
0: ఓహో,

0: మా త్యాగు స్నేహితురాలివా? బాగు బాగు, అనంత సౌభాగ్యమస్తు తల్లి.
1: అవును, మీ ఊరు వదిలి ఇంత దూరం వచ్చారే, ఏదైనా పౌరోహిత్యం ఉందా ఏమిటి?
0: అదే, ఏదైనా దొరుకుతుందేమోనని వచ్చానమ్మా. నీ ఎరికెలో ఏదైనా ఉంటే చూసి పెట్టమ్మా, ఇల్లు జరగడం ఇబ్బందిగా ఉంది.
1: ఈ ఊరు కూడా అంతంత మాత్రమేలండి, దీనికంటే మీ ఊరే నయం.
0: అలాగా తల్లి, ఎంతో ఆశపడి వచ్చానే. అందులో గురువుల వారు వేంచేస్తున్నారని తెలిసింది. ఎక్కువ సొమ్ము పోగు చేస్తే తప్ప మాట తక్కదమ్మా. ఇప్పుడు ఏమిటి చెయ్యడం? నువ్వే ఏదైనా ఉపాయం చెప్పమ్మా తల్లి.
1: అయ్యో, నాకేం తెలుసు, మా ఆయన ఉంటేనన్నా ఏదో దారి చూపించేవారు. వారు వ్యాపారం పని మీద కాంచీపురం వెళ్ళారు.
0: అంతేనా అమ్మా? మళ్ళీ అంత దూరం ఒట్టి చేతులతో కాళ్ళీడ్చుకుంటూ వెళ్లాల్సిందేనా?
1: అయ్యో, అంత మాట అనకండి. మా ఊరికి వచ్చిన వాళ్ళెవ్వరూ ఒట్టి చేతులతో వెళ్ళడానికి వీల్లేదు. అయితే కొంచెం ఓపిక పట్టాలండి.
0: నాకున్నదే అది, పని జరుగుతుందనుకుంటే ఎంతైనా ఓపిక పడతానమ్మా.
1: అయితే ఓ పని చేయండి.
0: చెప్పమ్మా, నీకు పుణ్యం ఉంటుంది.
1: ఇంత క్రితం మీరు చూసిన భవంతికి తాళం వేసి ఉన్నది కదా?
0: అదేనమ్మా విచిత్రం. ఇంత పెద్ద ధనవంతులు కదా, పరిచారికులెవ్వరు కూడా కనిపించకపోవడం ఏమిటి అని అనిపించింది. అంతేకదమ్మా?
1: ఆ, అది శ్రీనివాసస్వామి అనే పెద్ద మండలేశ్వరుల భవంతి. ఆ పక్క వీధిలోనే ఆయన బావగారు అక్క ఉంటారు. ఆ రెండు కుటుంబాల వారు సపరివారంగా నిన్ననే ఏదో పెళ్లికని వెళ్లారు. బహుశా ఈ రాత్రికి రావచ్చు.
0: అయ్యో, అట్లాగా? ఇప్పుడు ఎట్లాగమ్మా మరి?
1: ఏం లేదు, ఈ రాత్రికి మా భవనంలోనే మీకు విడిది ఏర్పాట్లు చేస్తాను. హాయిగా విశ్రాంతి తీసుకుని ప్రొద్దున ఆ మహానుభావులను కలిసి మీ పని ముగించుకోవచ్చు. ఇదిగో ఈ పండ్లు స్వీకరించండి.
0: మొత్తానికి మంచి ఏర్పాటే చెప్పావమ్మా, నీకు సదా శుభం జరగాలి. చూద్దాం రేపు నా భాగ్యం ఎట్లున్నదో.
1: అది సరే, నేను మాట అడుగుతాను, కోప్పడరు కదా?
0: ఉన్నమాటంటే కోపం ఎందుకు తల్లి? ఏం లేదులే, అడగమ్మా.
1: మీ ఊళ్ళోనే రత్నాల వ్యాపారి యజ్ఞేశుడు ఉన్నాడు కదా, ఆయనతో పరిచయం లేదా?
0: ఏకేం, పరిచయం ఉందమ్మా. అయితే
1: ఆయన్ని ఎప్పుడన్నా సహాయం అడగకపోయారా?
0: లేదమ్మా, అతగాడు పక్కా వ్యాపారస్తుడు, దానధర్మాలు చేసేవాడు కాదు. పూజలు పునస్కారాలు కూడా అంతగా ఇష్టపడేవాడు కాదని అందరూ చెప్పుకుంటుంటారు. పైగా డబ్బులు అప్పుగా ఇవ్వాల్సి వచ్చినా విలువైన వస్తువులేవైనా తాకట్టు పెట్టమంటాడట. నా దగ్గరేముంది, తులసి తీర్థం తప్ప.
1: అదే, మీ దగ్గర విలువైన వస్తువే లేదా? బాగా ఆలోచించండి.
0: లేవమ్మా, ఏవీ లేవు.
1: విలువైనవి వస్తువులే కానక్కరలేదు.
0: అంటే నీ ఉద్దేశం?
1: ఏం లేదు, మీరడిగితే తాకట్టు సంగతి చెప్పాడు కదా, సుందరాంగైన మీ ఆవిడతో అడిగించి చూస్తే అలా మాట్లాడకపోవచ్చునేమో అని నా ఉద్దేశం.
0: అంటే?
1: అంటే ఏం లేదు, ఆడవాళ్ళంటే యజ్ఞేశునికి ఎంతో అభిమానం గౌరవం ఉన్నాయి కదా, అందుకని.
0: వద్దులేమ్మా, ఎవరు ఎటువంటి వారో ఎలా చెప్పగలం? ఏదో గుట్టుగా అభిమానంతో బ్రతుకుతూ ఉన్నవాళ్ళం. లేనిపోని కొత్త చిక్కులు తెచ్చిపెట్టుకోవడం ఎందుకమ్మా? పోనీలే.
1: ఏదో నాకు తోచింది చెప్పాను, మీకు తోచింది చేయండి.
0: సరేనమ్మా, ఆలోచిద్దాం. ఇంతకు నా విడిది
1: ఇట్లా దయచేయండి.
2: తెల్లారిపోయింది, నాథుడు ఇంకనూ రాలేదు. ఉన్న ఒక్క చీర ఉతికి ఆరేశాను. ఈ పరిస్థితులలో అతిథులు ఎవరైనా వస్తే ఏది దిక్కు? అన్నిటికీ ఆ పరమాత్ముడే ఉన్నాడు. నారాయణ, పరంధామా, మమ్మల్ని చల్లగా కాపాడు తండ్రి. శ్రీమన్నారాయణ.

0: జై శ్రీమన్నారాయణ.
1: నాయన వరదాచార్యులు, వరదాచార్యులు గురువర్యులు రామానుజాచార్య స్వామి వారు వేంచేశారయ్యా. శిష్యులం మేమంతా వారిని అనుసరిస్తూ నీ ఇల్లు వెతుక్కు.

0: మేము మరీ వచ్చేశాం. ఇదిగో వరదాచార్యులు, నీ ఇంటి వసారలోనే విడిది చేశాం, బయటకి రావయ్యా.
1: అమ్మో, అనుకున్నంత అయింది. భాగవతోత్తములందరూ విచ్చేశారు. స్వాగతం చెప్పటానికి నాథుడు లేకపోయే ఇప్పుడు నేను ఎలా వెళ్ళేది? తల మాత్రం బయటికి పెట్టి మాట్లాడతాను.
2: యతిరాజస్వామి, గురువర్య ఎంతకాలానికి మమ్ములను కటాక్షించారు? నా నాథుడు పనిమీద పొరుగురుకు వెళ్ళినారు. భాగవతోత్తములారా, దాసోహం, అలా పూజామందిరంలో విశ్రమించండి.
0: ఇదేమిటి గురువర్య, మాట్లాడుతున్నదే గాని బయటికి రాదేమి?
3: దాశరథి, ఆమె మానవతి, అసమాన త్యాగమయ్యి. ఇదిగో ఈ వస్త్రాన్ని ఆమె వైపు విసిరివేయి.
0: ఓహో, తెలిసింది. అమ్మా త్యాగమతి, ఇదిగో గురుప్రసాదం కాషాయంబరం, దీన్ని ధరించిరండి.
1: ధన్యురాలిని స్వామి.
0: గురుదేవా, కట్టుకోవడానికి కూడా సరైన చీర కూడా లేని ఈ బీదరికపు గృహంలో ఇంతమందికి భాగవతార్చన ఎలా చేయగలుగుతుంది స్వామి?
3: నాయనా దాశరథి, ఆమె స్థిర సంకల్పురాలు, దృఢ మనస్కి, భర్తకు అనుకూలవతి, ధర్మాచరణ పరాయణి, భగవద్భాగవత పూజా తత్పరి. ఆమె శక్తి ఏమిటో మున్ముందు మీకే తెలుస్తుంది. అదిగో త్యాగమతి వస్తున్నది.
1: పరమ భాగవతోత్తములకు సాష్టాంగదండ ప్రణామములు. దాసురాలి ఆలస్యానికి క్షమించండి.
3: అమ్మా త్యాగమతి, నీ భక్తి తత్పరత మహోన్నతమైనది. క్షమించవలసిన అపరాధం నువ్వేమీ చేయలేదు తల్లి, విచారించకు.
1: స్వామి, మీకన్నీ ఏర్పాట్లు చేసే ఉంచాను. పెరటిలో బావి దగ్గర బొక్కెన సిద్ధంగా ఉంది. స్నానాలు అనుష్ఠానాలు జరిపి దేవతార్చన కానివ్వండి. నేనీలోగా నివేదనను సిద్ధం చేస్తాను. స్వామి, ఆజ్ఞ ఇవ్వండి.
3: తొందరేమీ లేదమ్మా, నిదానంగానే నీ విధిని నీవు నిర్వర్తించు తల్లి. వరదాచార్యుల వారు కూడా ఉంటే బాగుండేది.
1: తమ దర్శనం కోసం వారెంతో ఉబలాటపడ్డారు స్వామి. రాత్రే రావలసింది. ఏ కారణం చేతనో ఆగిపోయారు. త్వరలోనే వచ్చేస్తారు స్వామి, మీరు కానివ్వండి.
3: శుభమస్తు, అభీష్టి సిద్ధిరస్తు తల్లి.
1: ఇప్పుడే వస్తాను స్వామి.
3: అలాగే తల్లి.
1: ఇప్పుడేం చేయాలి? ఇంట్లో బియ్యపు గింజలేదు. ఇంతమంది శిష్యులకు భాగవతార్చన ఎలా చేసేది? ఆయన ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉపాయం చేసి సర్దుబాటు చేసేవారు. ఇప్పుడు ఆయన కూడా లేరు. ఈ పరీక్షను ఎలా తట్టుకోవడం? ఈ నిస్సహాయ స్థితిని స్వాములకు విన్నవించుకోవడానికి మనసొప్పడం లేదు. మన మీద ప్రేమాభిమానాలతో అనుగ్రహించడానికి అంత దూరం నుంచి ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన ఆ మహానుభావుడిని వట్టి చేతులతో ఆకలి బాధతో ఎలా పంపేది? కానీ ఇప్పుడు నాకు మార్గమేది? అవును, తోచింది. అట్లా చేయక తప్పదు. పాపమో పుణ్యమో అంతా భగవదధీనం. నేను నిమిత్తమాతృరాల్ని. శ్రీమన్నారాయణ, నన్ను పాప విముక్తురాల్ని చేయి స్వామి. ఇది నీ సంకల్పంగానే భావిస్తున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం ప్రాణేశ్వరాయ నమః, ఓం పతిదేవాయ నమః. సర్వం భగవదర్పితంగా చేస్తున్న ఈ కార్యంలో నాకే కళంకము అంటకుండుగాక. అదిగో చీర ఆరినట్లుంది. దాన్ని ధరించి నా కర్తవ్యాన్ని ప్రారంభిస్తాను.

0: ఆహా, వీధి వీధంతా కాంతిమయమైపోతున్నది. మెరుపు తీగ నడిచి వస్తున్నట్టున్నది. ఎవరా వచ్చేది?
1: సుందరి, నా కల్లరాణి త్యాగమతేనా?
0: ఆహా, ఏమి నా భాగ్యం! ఈనాటితో నా కోరికలన్నీ తీరిపోతాయి.
1: అబ్బో, ఏమా నడక, ఏమా అందం!
0: జగదేక సౌందర్యవతి త్యాగమతి రా. ఇంతకాలానికి ఈ దాసును పోయి అనుగ్రహం కలిగింది.

0: సుందరి రా, నీ రాక వల్ల నా మణిమందిరం మరింతగా ప్రకాశిస్తుంది. నువ్వు అడుగుపెట్టినంత మేరకు కనకవర్షం కురుస్తుంది. రా మనోహరి, సుందరి.
1: యజ్ఞేశ, జీవితంలో ఎన్నడూ ఎదురుచూడని అదృష్టం ఈరోజు మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది.
0: అవునవును, నాకు కూడా అంతే.
1: నీ వల్ల ఈనాడు ఒక మహోపకారం కావాలి, సహాయపడగలవనే ఆశతోనే వచ్చాను.
0: చెప్పు త్యాగమతి, ఏం కావాలో చెప్పు. మణులా మాణిక్యాలా, బంగారమా దాసదాసీ జనమా, అడుగు సుందరి. నా సర్వస్వం నీకు అర్పిస్తాను.
1: అవేమీ అవసరం లేదు యజ్ఞేశ, ఈరోజు వరకు సరిపోయే భోజన సామాగ్రి ఇస్తే చాలు.
0: ఏమిటి, బియ్యం పప్పు వగేరా సామాగ్రి కావాలా?
1: అవును యజ్ఞేశ, శ్రీరంగ క్షేత్రం నుండి భగవద్ రామానుజుల వారు 100 మంది శిష్యులతో కలిసి మా ఇంటికి ఆతిథ్యానికి విచ్చేశారు. వారందరికీ సరిపడే ఆహార దినుసులు సమకూరిస్తే చాలు, ఇంకేమీ అక్కర్లేదు.
0: అమ్మో, స్వాములు వారు వచ్చారా? అయితే చాలా చిక్కేనే.
1: ఏమిటి చిక్కు, డబ్బు గురించేనా? మా వారు సాయంత్రం రాగానే ఎంత డబ్బైనా చెల్లించుకుంటాను, ఈ పూటకు మాట దక్కించు.
0: చచ్చా, డబ్బుదేముంది సుందరి, ఇవాళ వస్తుంది రేపు పోతుంది, కానీ ఈనాటి సదవకాశం మళ్ళీ వస్తుందో చెప్పు.
1: అదే కదా నా బాధ, యతిరాజస్వాములు మళ్ళీ మళ్ళీ రాబోతారా? వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకునలేకపోతే మన జీవితాలు ఎందుకు చెప్పు.
0: అవును, ఎందుకు చెప్పు, నేను అదే ఆలోచిస్తున్నాను సుందరి.
1: తర్వాత తీరిగ్గా ఆలోచించుకో, కానీ ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా వెళ్ళాలి. ఆ సరుకులు ఇప్పించు, నీకు పుణ్యం ఉంటుంది.
0: సరే, అలాగే ఇస్తాను. మరి దీనితో నీ కోరిక తీరుతుంది, మరి నా కోరిక
1: అంటే?
0: అదే, కొన్ని యుగాల నుంచి నీ సౌందర్యపు విందు కోసం నేనెంతో ఎదురు చూస్తున్నానో నీకు తెలియదా? ఈ దీనుణ్ణి ఇప్పటికైనా కాపాడలేవా?
1: నీకిది తగదు యజ్ఞేశ, నిస్సహాయురాలైన అబలను నీ తుచ్చమైన కోరికకు బలి చేస్తావా?
0: పిచ్చిదానా, దీంట్లో బలే ఉంది? నీకు కావాల్సింది నేను ఇస్తున్నప్పుడు నాకు కావాల్సింది నువ్వు ఇవ్వడం ధర్మమే కదా, కేవలం ఇచ్చిపుచ్చుకోవడమే అంతే. ఆలోచించు, సమయం ఇంచిపోతుంది.
1: భగవంతుడా, ఈ పరీక్ష నాకు కాదు నీకు, నీ ఉనికిని నీవే నిరూపించుకోవాలి, అంతా నీ సంకల్పమే. ఓం పతిదేవాయ నమః. యజ్ఞేశ, అలాగే నీ కోరిక నెరవేరుతుంది.
0: అయితే రా, లోపలికి వెళదాం.
1: ఓహో, ఇప్పుడు కాదు, రాత్రికి. ముందు సరుకులివ్వు, స్వాములకు తదీ ఆరాధన పూర్తి చేసి రాత్రికి వస్తాను.
0: నమ్మమంటావా సుందరి?
1: నిన్ను నమ్మే కదా, సరుకుల కోసం నీ దగ్గరకొచ్చింది.
0: ప్రమాణం చెయ్యి.
1: మా ఆయన మీదొట్టు, సరేనా?
0: అయితే సరే, ఇదిగో ఇప్పుడే పంపిస్తా. ఒరే రంగా, ఇలా రా. వచ్చావా? ఇగో ఈ బస్తాలు మూటలు అన్నీ మన బండి మీద ఎక్కించి ఈ అమ్మగారింటికి తోలుకుపో. సామాన్లు ఇంట్లో దించి కాస్త చేతి కింద ఉండు, పో.
1: తది ఆరాధన అయ్యాక వీడికి భోజనం పెట్టి పంపిస్తానులే. రా రంగయ్య, ఇవాళ నువ్వే మా పాలిటి పెన్నిదివి. యజ్ఞేశ, ధన్యవాదాలు, వస్తాను.
2: అన్నదాత సుఖీ భవ. అమ్మా త్యాగమతి,
1: స్వామి
2: నీ భక్తి తాత్పర్యాలు కొనియాడదగినవమ్మా.
3: తల్లి త్యాగమతి,
1: స్వామి
3: సమయానికి భర్తగారు ఇంట్లో లేరని విచారించకమ్మా. నీవు ఒంటరి దానవు కావు, నీ భర్త నీలోనే ఉన్నారు, నీవు వారిలో ఉన్నావు.
1: తెలిసి తెలియక ఈ దాసురాలు ఏదైనా అపరాధం చేస్తే మన్నించండి స్వామి.
3: లేదమ్మా, లేదు, నీవు నిర్దోషవు. భక్తి ప్రపత్తులతో నీవు స్థిరపరిచిన పదార్థాలన్నింటినీ రుచిగా శుచిగా పెరుమాళ్ళు ఆరగించినారమ్మా. శాకపాకాలన్నీ అమృతతుల్యాలు తల్లి, అమృతతుల్యాలు.
1: తమరి రుచులకు అభిరుచులకు తగినట్లుగా పదార్థాలు కుదిరినాయో లేదోనని చాలా ఆందోళన పడ్డాను స్వామి.
3: అదేమీ లేదమ్మా, అన్నం పెట్టిన వాళ్ళంతా అమ్మలే తల్లి.

0: అన్నం పెట్టిన వాళ్ళంతా అమ్మలే. నీ వంటలో వడ్డనలో నిరుపమానమైన మాతృహృదయం తొణకిసలాడుతున్నది. ఇంకా ఏ విచారమూ చేయకమ్మా.
1: ధన్యురాలిని స్వామి.
2: గురువర్య, పొద్దు వాటారుతున్నది. ఇంతవరకు వరదాచార్యుల వారు వేంచేయలేదు. మరి
0: అవును దాశరథి, ఇక మనం బయలుదేరే సమయం వచ్చింది.
1: అయ్యో, అప్పుడేనా స్వామి? ఈ రాత్రికి విశ్రమించి ఉదయాన బయలుదేరొచ్చు కదా.
0: లేదమ్మా, చాలా దూరం వెళ్ళవలసి ఉన్నది. వరదాచార్యులు వస్తే మేం మళ్ళీ వస్తామని చెప్పమ్మా.
1: అలాగే స్వామి.
2: ప్రాణేశుడి కోసం ఎదురు చూస్తూ త్యాగమతి కూడా భోజనం చేయలేదు స్వామి.
0: అయ్యయ్యో, అదేమిటి తల్లి? నీ భర్త ఏ పని మీదనో ఉన్నట్టున్నారు. నీవిలా అభోజనంగా ఉండకూడదమ్మా.
1: పర్వాలేదు స్వామి, వారు రాగానే శ్రీపాద తీర్థాన్ని సేవించి భోజనం చేస్తాం. కానీ మీరు
0: బయలుదేరక తప్పదు తల్లి. తరువాత మమ్మల్ని కలుసుకోమని నీ భర్తకు చెప్పమ్మా. ఆ స్వామివారి తీర్థప్రసాదాలను చుట్టుప్రక్కలున్న మీ శ్రేయోభిలాషులకు కూడా అందించడం మరిచిపోకు తల్లి. శుభమస్తు.
1: అలాగే స్వామి. దాసోహం.
0: సుఖీభవ. పతి ప్రణయ సౌభాగ్య సిద్ధిరస్తు. అభీష్టి సిద్ధిరస్తు. దాశరథి
2: స్వామి
0: పదండి.
3: జై శ్రీమన్నారాయణ.
4: జై శ్రీమన్నారాయణ.
5: జై శ్రీమన్నారాయణ.

0: भजयति राजन् भजयति
1: राजन्। जय श्रीमन्नारायण।
2: जय श्रीमन्नारायण।
3: త్యాగు త్యాగు, నిన్నేనే.
4: ఎవరు?
3: ఇలా నేల మీద పడుకున్నావేమిటి? చీకటి పడింది, దీపం కూడా పెట్టలేదు. త్యాగు!
4: ఏమండి?
3: లే, ఇటు కాని వేళ ఏమిటి నిద్ర?
4: వచ్చారా? అయ్యో, అప్పుడే చీకటి పడిపోయిందా? దీపం పెట్టాలి.
3: ఇదిగో నేను వెలిగించానులే. అయినా అదేమిటి, అలా నేల మీదనే మొద్దు నిద్ర? ఏం జరిగింది?
4: భగవద్ రామానుజ యతీంద్రులు శిష్య సమేతంగా వచ్చారండి.
3: ఎవరు? ఎంబెరు మానరే మన ఇంటికి వచ్చారా?
4: ఉదయమనగా వచ్చి ఇప్పటిదాకా మీకోసం ఎదురుచూసి ఇప్పుడే తిరుమల యాత్రకు బయలుదేరి వెళ్లారండి.
3: అయ్యయ్యో, గురుదేవులు వేం చేసినప్పుడు నేను లేకపోతేనే ఎంత దురదృష్టవంతుడిని.
4: ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైందండి?
3: అనుకున్నంత డబ్బు సమకూరలేదు. అవును, అంతమందికి తదియారాధన ఎలా చేయగలిగావు?
4: అదంతా తర్వాత చెప్తాను. ముందు స్నానం అనుష్ఠానం కానివ్వండి. పొద్దుట్నుండి ఏమీ తినలేదు, ఆకలి మండిపోతుంది.
3: సరే సరే, చిటికెలో అన్నీ ముగించుకొని వస్తా. నువ్వు లేచి అనుష్ఠానానికి ఏర్పాటు చెయ్యి.
4: సరేనండి.
3: త్యాగు, వడ్డించడం కాదు, ఇలారా నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కలిసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిద్దాం.
4: సరే, అలాగేనండి. ఇదిగో కూర్చుంటున్నాను.
3: త్యాగు, నువ్వెంత పుణ్యం చేసుకున్నావో, స్వామివారికి సేవ చేయగలిగావు. నేనే నిర్భాగ్యుడను. సాక్షాత్తు భగవానుడే ఇంటికి విచ్చేస్తే దర్శించుకోలేని పాపాత్ముడిని.
4: బాధపడకండి, స్వామివారు మళ్ళీ వస్తామన్నారు. ఈలోగా మిమ్మల్ని ఎక్కడో ఓ చోట వారిని కలియమన్నారు.
3: అంతటి వరమిచ్చారా నాకు? స్వామి ఎంత దయామయులు, ఈరోజు నాకే ప్రాప్తం లేకపాయే.
4: పోనీయండి, పదే పదే ఆ మాట ఎందుకు? స్వామివారు నీలోనే నీ భర్త ఉన్నారు అని నన్ను దీవించారండి. మరి నేను చేస్తే మీరు చేసినట్లే కదా, ఎందుకు ఆ విచారం?
3: అవును, నిజమే. ఉండు, భోజనం చేశాక నీకు పాదాభివందనం చేస్తాను. నీ పుణ్యంలో సగం చొప్పున నాకు వచ్చేస్తుంది.
4: చాలేద్దరు మీరు మీ చమత్కారం.
3: అది కాదు, ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనాం పరం తస్మతత్పదరం ప్రోక్తం తదీయారాధానం కు.

0: అని పెద్దలు సెలవిచ్చినట్టుగా ఎంతో మహోత్కరష్టమైన తదియారాధన సేవను ఇంత ఘనంగా ఎలా నిర్వహించావో చెప్పనేలేదు సుమా.
1: మీకు చెప్పకే, చెప్తాను.
0: చెప్పు చెప్పు. నీకు సహకరించిన ఆ మహానుభావులు ఎవరో చెప్పు, వారి కాళ్ళ మీద పడతాను.
1: అంటే ఎప్పుడు కాళ్ళ మీద పడడమేనా మీ పని?
0: అది కాదు, భాగవతోత్తముల సేవ ఊరికే లభిస్తుందా, దానికెంతో పుణ్యం చేసుకోవాలి.
1: పుణ్యమో పాపమో యజ్ఞేశుడే ఆదుకున్నాడు.
0: ఎవరు? ఆ రత్నాల వ్యాపారియా?
1: హా,
0: వాడు లాభం లేకుండా ఏ పని చేయడే?
1: లాభం కోరాడు.
0: ఏమిటది?
1: నన్నే.
0: నిన్న? అవును, ఎప్పటి నుంచో వాడికి నీ మీద కన్ను, ఇప్పుడు వాడికి దొరికావన్నమాట.
1: అనివార్యమైపోయిందండి.
0: అంటే?
1: కావలసినంత సామాగ్రి ఇచ్చాడు, రాత్రికి వస్తానని మాట ఇచ్చాను.
0: మంచి పనే చేశావు, బాగుంది. నీ పేరును సార్థకం చేసుకు.

0: ఊరికే లభిస్తుందా? దానికెంతో పుణ్యం చేసుకోవాలి.
1: పుణ్యమో పాపమో యజ్ఞేశుడే ఆదుకున్నాడు.
0: ఎవరు? ఆ రత్నాల వ్యాపారియా? వాడు లాభం లేకుండా ఏ పని చేయడే?
1: లాభం కోరాడు.
0: ఏమిటది?
1: నన్నే.
0: నిన్న? అవును, ఎప్పటి నుంచో వాడికి నీ మీద కన్ను. ఇప్పుడు వాడికి దొరికావన్నమాట.
1: అనివార్యమైపోయిందండి.
0: అంటే?
1: కావలసినంత సామాగ్రి ఇచ్చాడు. రాత్రికి వస్తానని మాట ఇచ్చాను.
0: మంచి పనే చేశావు, బాగుంది. నీ పేరును సార్థకం చేసుకుంటున్నావన్నమాట. మరి నేను రానా?
1: రండి, మీరు నాలో అర్ధభాగమే కదా, రండి.
0: సరే, త్వరగా చెయ్యి కడుక్కో, వెళ్దాం.
1: అలాగే స్వామివారి తీర్థప్రసాదాలు కూడా తీసుకురండి, యజ్ఞేశునికిద్దాం, ఆనందపడతాడు.

0: అబ్బాబాబాబా, చీకటి పడి చాలాసేపు అయింది, ఈ సుందరి ఇంకా రాదే. అవసరం తీరగానే ఆగిపోయిందా? మాట తప్పే మనిషి కాదే. భోజరాజు కథల్లోని ఆవు పులి కథలో ఆవులాగా సత్యదీక్షను పాటిస్తుందా? మరి ఇంతసేపు అయింది ఏందబ్బా? ఈ విరహ బాధను ఎలా తట్టుకునేది? బయట పున్నమ చంద్రుడు, లోపల వన్నెల మన్మధుడు వేధించుకు తింటున్నారు. ఇంకా రాదేవబ్బా. కొంప తీసి మొగుడికి చెప్పిందా? ఏ అయినా వాడు ఊళ్ళో లేడు కదా, లేకపోతే నలుగురు వస్తాదులను వెంట తీసుకొస్తుందేమో. అమ్మో, ఆవిడ తెలివి అలాంటిదే. చచ్చచ్చే, అలా ఉండదు. చూస్తూ చూస్తూ తనంతటగా తాను నలుగురికి చెప్పుకుని అల్లరి పాలవుతుందా? ఆహా, అలాంటి మనిషి కాదు. తప్పకుండా వస్తుంది, కాస్త ఆలస్యమైనా వస్తుంది, వచ్చి తీరుతుంది. అదిగో దూరంగా మసగ్గా కనిపిస్తుంది, ఆవిడేనా? ఆవిడే. అబ్బా, ఈరోజు నాకు విశేష పర్వదినం. నా జన్మ తరించిన శుభతరుణం, నా నిరీక్షణ ఫలించింది, నా నోములు పండాయి. ఈనాడు స్వర్గసుఖం అందుకో. అదేమిటి, వెంట ఇంకెవరో వస్తున్నట్టున్నారే. ఎవరై ఉంటారబ్బా? చూడబోతే వెంట వస్తున్న మనిషి ఆడమనిషిలా లేదే, మగాళ్ళగా కనిపిస్తున్నాడే. మొగుడు ఊరు నుంచి ఉడిపడ్డా ఏమిటి? చచ్చవరా దేవుడా, సవ్యంగా సాగిపోతుందనుకుంటే ఈ లంపటం ఏమిటి?
1: యజ్ఞేశ, ఆలస్యమైంది, రాననుకున్నావా ఏమిటి? అలా దిగాలు పడ్డావు.
0: అబ్బా, అదే లేదు. మరి వీరు?
1: ఓ వీరా, మా శ్రీవారే. మన విషయమంతా చెప్పాలే. ఓ, సహకరించినందుకు నిన్ను, మాట ఇచ్చినందుకు నన్ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
0: ఏమిటి చెప్పావా? మన విషయం చెప్పావా?
2: కంగారు పడకు యజ్ఞేశ, ఇందులో తప్పేమీ లేదు. అయినా ఎంతటి పుణ్యపురుషులండి మీరు. నాకు దక్కని గురుసేవా భాగ్యం పరోక్షంగా ఉన్న మీ చలువ వల్ల మా త్యాగమతికి దక్కింది. మహాపురుషులకు ఆతిథ్యం ఇవ్వడానికి సహకరించిన అదృష్టం మీకు దక్కింది.
0: అబ్బే, దాందేముందండి, ఈ సంపదంతా ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఒక పుణ్యకార్యానికి వినియోగపడడం కంటే భాగ్యమే ఉంటుంది, చెప్పండి.
2: అంతే అంతేనాయన, ధనము యవ్వనము కూడా మీసాలపై తేనెల్లాంటివి, ఎక్కువ కాలం ఉండవు, జారిపోతూనే ఉంటాయి. ఆపడం ఎవరితరమూ కాదు. కాకపోతే ఉన్న నాలుగు నాళ్ళైనా వాటిని సద్వినియోగపరచుకోవడమే మానవుని కర్తవ్యం. ఆ పని మీరు చక్కగా చేశారు.
0: ఎప్పటి నుండో రామానుజుల వారికి సేవ చేయాలని ఆశపడుతుండేవాణ్ణి, అది ఈ రూపంలో తీరిందేమో. ఇంతకీ మీరు పొరుగురు వెళ్ళారేమో, ఎప్పుడు వేయించేశారు?
2: ఏమడుగుతావులే, నా కర్మకాలి స్వాముల వారు శిష్య బృందంతో వెళ్ళిపోయాక వచ్చాను. కాస్త ఓ గంట ముందు రాకూడదు, నాకు ప్రాప్తం లేదనుకుంటాను. అంతేలేండి,
1: ఇప్పటికే చాలా పొద్దుపోయింది. యజ్ఞేశుడు ఆవలింతలు తీస్తున్నారు, వారికి తీర్థప్రసాదాలు ఇవ్వండి.
2: అవునాయన, మర్చిపోయాను, ఇదిగో.

0: ఈ తీర్థం తీసుకో. శ్రీమన్నారాయణ పాదోదకం సకల పాపహరణం పావనం శుభం. ఇదిగో స్వామివారి భుక్తశేషం, ప్రసాదంగా పుచ్చుకో. నాయనా యజ్ఞేశ, ఇక్కడితో నా పౌరహిత్యం పూర్తయింది. రత్నబిహారీ
1: స్వామి,
0: వివాహ బంధం అనేది 7 జన్మలది. నాలో సగం ఇదిగో ఈ త్యాగమతి, ఆమెలో సగం నేను. మా దేహాలే వేరు, ప్రాణం ఒక్కటే. నీవు వర్తకుడవు, నీ అప్పు తీర్చడానికి సాక్షిగా నేను వచ్చాను. ఇట్టి నా అర్ధాంగి త్యాగమతిని నీకప్పగిస్తున్నాను. అసత్య దోషం అంటని మా దొడ్డ ఇల్లాలు పరమ పూజ్య సుగుణాల కని ఈమె. నీవు చేసిన మేలుకు ఈ ప్రత్యుపకారం సరిపోదు, కానీ ఇంతకన్నా ఎక్కువ ఏమి సమర్పించుకోలేని పేదవాడిని. ప్రియసఖి త్యాగు, యజ్ఞేశుల వారిని సంతోషపెట్టి సూర్యోదయ వేళకు వచ్చేసేయి. యజ్ఞేశ
1: స్వామి,
0: సుఖీభవ సెలవు.
2: యజ్ఞేశ
1: అమ్మా,
2: ఇప్పటికైనా నా మీద నమ్మకం కుదిరింది కదా. మాట తప్పి నీ నుండి తప్పించుకున్నాననుకున్నావా? ఇచ్చిన మాట తప్పడం కాశీలో గోహత్య చేసిన పాపంతో సమానం. ఏదేమైనా యతిరాజుల వారికి, వారి శిష్యులకు నా జన్మలో తదీ ఆరాధన చేయగలనని అనుకోలేదు. ఆ పుణ్యమంతా నీదే. నాకింతటి పుణ్యాన్ని, స్వాముల వారి ఆశీస్సులను లభింపచేసిన నీ రుణం జన్మజన్మలకైనా తీరదు. ఇక నేను నీ ఆధీనం, మరి నీ ఇష్టం.
3: అమ్మా అమ్మా, నువ్వు దేవతవు తల్లి, నిజంగా త్యాగమతివే. స్వామివారి పాదతీర్థ సేవనంతో నా కళ్ళు తెరుచుకున్నాయి. మాతృవత్పరనారి అనే భారతీయ ధర్మాన్ని విస్మరించి మహాపాపం చేశాను. అమ్మా ఇదిగో నీకు పాదాభివందనం చేస్తున్నా తల్లి, నా పాపాన్ని తొలగించు తల్లి.
2: అయ్యయ్యో అయ్యయ్యో యజ్ఞేశ, ఏమిటిది? నా కాళ్ళు వదులు, నేనంత గొప్పదాన్నేమీ కాదు, మామూలు పేద ఇల్లాలినే. కాళ్ళు వదలవయ్యా ముందు.
3: లేదు తల్లి, లేదు, నువ్వు నన్ను మనసారా క్షమించేదాకా నీ పాదాలను వదలలేనమ్మా.
2: అయ్యో ఇందులో నీవు చేసిన పాపమేదీ లేదు, అంతా భగవంతుని లీల.
3: కావచ్చు, కానీ నీచ బుద్ధితో నీ శరీరాన్ని ఆశించాను. నీలో తల్లిని చూసుకోలేని అంధుణ్ణయ్యాను. ఒక పరమార్థం కోసం శీలాన్ని కూడా బలిపెట్టడానికి సిద్ధపడిన నీలోని త్యాగం యొక్క విలువను గ్రహించలేకపోయానమ్మా. నన్ను జనని, నన్ను క్షమించమ్మా.
2: అయ్యో ఏమండి, ఒకసారి వెనక్కి తిరగండి. ఈ యజ్ఞేశుడు నా పాదాలు వదలటం లేదండి.
0: ఇదేమిటి యజ్ఞేశ, కరములు అందుకోవయ్యా అంటే చరణాలు పట్టుకున్నావేం?
3: అయ్యా మహానుభావ, బుద్ధొచ్చిందయ్యా. నేనెంతో మహాప్రార్థన చేశానయ్యా, కన్నుగారని కామంతో వ్యవహరించాను, నా తప్పు తెలిసింది. మీ దంపతులు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి, అంతదాకా నాకు నిష్కృతి లేదు.
0: అర్థం చేసుకున్నావు కదా, ఇక లేవవయ్యా లే.
3: భార్య ఇంకొకరికి ఇచ్చిన మాటను అది ఎలాంటిదైనా స్వీకరించి నెరవేర్చగలిగే హృదయ సంస్కారాన్ని మీలో సంపూర్ణంగా దర్శించాను స్వామి. ఎంత గొప్ప ఆదర్శం మీది.
0: అదంతా ఇప్పుడు ఎందుకు గాని, ముందు లేచి నిలబడవయ్యా. విఘ్నేశయ్యా నిలబడు, లేవవయ్యా.
3: ఈ పాపాత్ముడిని క్షమించినట్లే కదా.
0: స్వాముల సేవ చేసి తరించిన పుణ్యాత్ముడవు, నీ పశ్చాత్తాపమే నిన్ను పాప విముక్తుడని చేసింది, చింతించకు.
2: కానీ యజ్ఞేశ
3: అమ్మా,
2: నీ దగ్గర నుండి సరుకులను ఉచితంగా తీసుకోవడం మాకు భావ్యం కాదు. దానికెంత సొమ్ము చెల్లించాలో చెబితే కలిగినంతలో ఇస్తాం.
3: అమ్మా నాకే సొమ్ము అక్కర్లేదమ్మా, నేనే ఈ మహాకార్యాన్ని నిర్వహించి తదీయారాధన ఫలాన్ని పొందానన్న సంతృప్తి చాలమ్మా నాకు.
0: అది కాదయ్యా, అంత పుణ్యఫలాన్ని నీకొక్కడికే దారపోస్తే ఎలా? మా జీవితాలు ఏం కావాలి?
3: అయితే ఒక విన్నపం
0: చెప్పు. చెప్పు.
3: రామానుజాచార్యులు వారి

0: శిష్యులలో మీరెలా చేరారో నన్ను కూడా ఓ శిష్యునిగా చేర్చండి. మీకు పుణ్యం ఉంటుంది, అది చాలు నాకు.
1: ఓ, దానిదేం భాగ్యం. రామానుజుల వారు ఈ అష్టసహస్ర గ్రామం నుండి నేరుగా తిరుమలకు వెళ్తున్నారు. రేపే మనం బయలుదేరి వారిని ఎక్కడో ఓ చోట కలుసుకొని మనవి చేద్దాం.
2: అవును, నేను కూడా వారిని దర్శించుకోలేకపోయాను. అందరి కోరిక నెరవేరుతుంది. పదండి.
0: ధన్యుడును స్వామి, ధన్యుడును.
3: జై శ్రీమన్నారాయణ.

0: మీరింతవరకు సతీ త్యాగమతి నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కేతోజు భానుప్రకాష్, శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, కుమారి ఎంబి హిమచంద్రిక, శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఈ ప్రసారంలో 6 గంటల 30 నిమిషాలకు సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం గురించి వినవచ్చు. అలాగే 90 ఏళ్ళ ఆకాశవాణి శ్రోత కవి శ్రీ తుమ్మరాడ శాస్త్రి గారి ఆకాశవాణితో వారి అనుబంధం గురించి కొన్ని విషయాలు వినవచ్చు. అలాగే 7 గంటల 15 నిమిషాలకు 90 ఏళ్ళ ఆకాశవాణి కార్యక్రమంలో కె సత్యనారాయణ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన అధికారి ఆకాశవాణితో వారి అనుబంధం కూడా మనం వినవచ్చు. 7 గంటల 15 నిమిషాలకు పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో లాభదాయకమైన చెరుకు సాగు సూచనలు, ఈ అంశం గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి డాక్టర్ ఆదిలక్ష్మి గారి ప్రసంగం, జానపద గీతం, వ్యవసాయ సమాచారం వినవచ్చు. ఇవి ప్రసారం కాబోయే కొన్ని ప్రసార విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 4:09 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 920 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయమలస్యం సమయం 5 గంటలు దాటి 7 సెకండ్లు అయింది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. యువవాణి యువజన కార్యక్రమం.

శ్రోతలందరికీ యువాణి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు యువాణి కార్యక్రమంలో ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. టాపిక్ ఏంటంటే మాట్లాడడం ఒక గొప్ప కళ, ఇది అక్షరాల నిజం. లోకంలో అందరూ మాట్లాడతారు, కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలిసిన వారే ఇతరుల మనసులను గెలుచుకుంటారనేది ఒప్పుకోక తప్పని నిజం. మన మాట తీరుని బట్టే మన వ్యక్తిత్వం, సంస్కారం బయటపడతాయి. అందుకే మనందరికీ తెలిసిన నానుడి, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని నానుడి మనందరికీ తెలిసిందే కదా. అయితే సంభాషణ చాతుర్యాన్ని మెరుగుపరచుకోవడానికి, అలాగే డెవలప్ చేసుకోవడానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలు ఏంటో తెలుసుకునే ముందు ఒక పాట విందాం.

మంచి పాట విన్నాం కదా. సంభాషణ చాతుర్యాన్ని ఎలా మెరుగుపరచుకోవాలి, ఎటువంటి చిట్కాలు ఆచరించాలి అనేది మనం తెలుసుకుంటున్నాం. దీంట్లో మొట్టమొదటిది ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినడం మొట్టమొదటి మెట్టు. ఎదుటివారు చెప్పేది పూర్తిగా శ్రద్ధగా వినాలి. అందుకే అంటారు మంచి శ్రోత మాత్రమే మంచి వక్త కాగలడని. అవతల వారి మాట ముగ్గయ్యకు ముందే మధ్యలో అడ్డుపడకూడదు. మాటల్లో స్పష్టత ఉండాలి, అలాగే సంస్కారం ఉండాలి. మాట్లాడేటప్పుడు స్పష్టమైన ఉచ్చారణ

ఉండాలి. అనవసరమైనటువంటి మాటలు, అధిక ప్రసంగాలు అనేది ఉండకూడదు. అప్పుడప్పుడు అవసరమైనప్పుడు థ్యాంక్ యూ, సారీ అన్న పదాలు కూడా వాడడంలో తప్పేమీ లేదు. మనం మాట్లాడే మాటలు ఇతరులకు ఇబ్బంది కలిగించరాదు. ఏ స్థలంలో ఉన్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం అనేది ముఖ్యంగా గమనించాలి. మనం మాట్లాడే విషయం పట్ల అవగాహనతో మాట్లాడితే ఏ ఇబ్బంది ఉండదు. ఆలోచించి మాట్లాడడం అనేది మరీ మంచిది. ఏది మాట్లాడినా ఒక క్షణం ముందు ఆలోచించి మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఈ కళను నిరంతరం సాధన ద్వారా ఎవరైనా నేర్చుకోవచ్చు. దీనివలన సమాజంలో గౌరవంతో పాటు మంచి స్నేహాలు మరియు వృత్తిపరమైనటువంటి విజయాలు అంది వస్తాయి. ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

మంచి పాట విన్నాం కదా. మాట్లాడడం ఒక గొప్ప కళ అనేది మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. మన నిజ జీవితంలో కూడా చాలా సంఘటనలు చూస్తూ ఉంటాం. ఉదాహరణకి ఇంజనీరింగ్ చదువుతున్న రిషితో పరిచయం పెంచుకోవడానికి ఎవరు కూడా అంత ఆసక్తి చూపించరు. దీనికి కారణం అతడు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఏది అనిపిస్తే అదే మాట్లాడేస్తాడు, కానీ దానికి ముందు కొంచెం కూడా ఆలోచించడు. అలాగే ఇంకొక సంఘటన, పీజీ చేస్తున్న ఒక అమ్మాయి పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎదుటివారు మర్యాదగా పలకరించినా ఆమె ఎప్పుడూ ప్రతికూలంగానే సమాధానం చెప్తూ ఉంటుంది. పైగా కావాలని అందరూ తనను దూరం పెడుతున్నారని బాధపడుతూ ఉంటుంది. అసలు ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకుంటే తరగతి గదిలోనే కాదు బయట ఇలాంటి ఇబ్బందులు ఉండవు. నిజానికి మన ఆలోచన విధానం ప్రవర్తన ఎలా ఉంటాయనేది మన మాటల ద్వారానే తెలుస్తుంది. అందుకే వీలైనంతవరకు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. భావోద్వేగాలను నియంత్రించుకోలేక ఆవేశంతో కోపంగా మాట్లాడడం, ఆ తర్వాత అలా ఎందుకు చేశానా అని మదనపడే సందర్భాలు మన జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మాట్లాడడం ఒక గొప్ప కళ. ఈ అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అయితే మనలో ఉండేటువంటి భావోద్వేగాలను

అదుపులో ఉంచుకొని నియంత్రించుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. అంటే ఒక మాట మాట్లాడేటప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ కరెక్టా కాదా అని ఆలోచించుకొని మాట్లాడితే మనకి చాలా వరకు ఇబ్బందులు రావు. అందుకే స్పందించడానికి ముందే కాస్త ఆలోచించగలిగితే ఆ తర్వాత తీరిగ్గా పశ్చాత్తాపడాల్సిన అవసరమే ఉండదు. సాధారణంగా మన అభిప్రాయాలు, ఆలోచనలు, ఇతర సమాచారం, అలాగే మన భావోద్వేగాలను ఇతరులకు తెలియచేయడానికి మాటల సాయం తీసుకుంటాం. ఇవి విషయాన్ని స్పష్టపరిచేలా ఉండాలే కానీ అగౌరవపరిచేలా, కించపరిచేలా ఉండకూడదు. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. జనతా గారి చిత్రం నుండి శంకర్ మహాదేవన్, రనీనా రెడ్డి పాడిన పాట.

మాట్లాడడం ఒక కళ అనే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి

మాట్లాడే నైపుణ్యం విద్యార్థులు ఉద్యోగార్థులు అన్న తేడా లేకుండా అందరికీ కూడా అవసరమే. అలాగే జీవితంలో ప్రతి సందర్భంలోనూ ఈ నేర్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మనం చెప్పాలనుకున్న విషయం సూటిగా, స్పష్టంగా, అర్థవంతంగా చెప్పాలి. అలాగే మనం చెప్పేటువంటి విషయం ఆత్మవిశ్వాసంతో చెప్పగలగాలి. అంటే మాట్లాడేటప్పుడు కాన్ఫిడెన్స్తో మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు తడబడడం కానీ, లేకపోతే ధైర్యంగా లేకపోవడం కానీ, ఇలాంటి లక్షణాలని మనం కంట్రోల్ చేసుకుంటే చక్కగా మాట్లాడవచ్చు. అలాగే వాయిస్ మాడ్యులేషన్, అంటే సందర్భాన్ని బట్టి మాటల్లోని వేగాన్ని, వాయిస్ స్థాయిని మార్చడం ద్వారా మాటలకు జీవం వస్తుంది. అలాగే బాడీ లాంగ్వేజ్ కూడా మాట్లాడేటప్పుడు చాలా చాలా చాలా ఇంపార్టెంట్. కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడడం మరియు ముఖంలో చిరునవ్వు ఉండటం వల్ల అవతల వారికి మనపై ఒక నమ్మకం కలుగుతుంది. చేతిలోంచి పుస్తకం లేదా ఏదైనా వస్తువు జారి కింద పడితే వెంటనే జాగ్రత్తగా తీసుకోవచ్చు. పొరపాటున జారి పడబోయిన దేని సాయంతోనైనా లేచి నిలబడవచ్చు, కానీ మాట జారితే మాత్రం వెనక్కి తీసుకోలేం కదా. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే ముందు ఆలోచించాలి. చివరిగా ఎప్పుడు మాట్లాడడం మొదలు పెట్టాలో, ఎప్పుడు ఆపాలో తెలియడమే అన్నిటికన్నా పెద్ద కళ. ఈ కళ నిరంతరం అభ్యాసం ద్వారా ఎవరైనా దీన్ని సాధించవచ్చు. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. అభినందన చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పండపాట.

ఈనాటి యువవాణి యువజన కార్యక్రమంలో మాట్లాడటం ఒక గొప్ప కళ అనే అంశంపై ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా. తిరిగి రేపటి ప్రసారంలో సాయంత్రం 5 గంటలకు యువవాణి యువజన కార్యక్రమంలో మరొక అంశంతో మీ ముందుంటాం. ఈనాటి యువవాణి యువజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఇదే ప్రసారంలో సాయంత్రం 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ స్కీమ్స్ గురించి కొన్ని వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలుంటాయి. అనంతరం 90 ఆకాశవాణి శ్రోత కవి శ్రీ తుమ్మరాడ శాస్త్రి గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 5:30 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 5:30 దగ్గర కావస్తుంది. మనం మా పదం మీ భావం కార్యక్రమంలో ఉన్నాం. మరి ఈనాటి మన మా పదం మీ భావం కార్యక్రమంలో అందం అనే పేరు ఇవ్వటం జరిగింది. మరి కార్యక్రమంలో మీరు శీర్షికన 6304767436 అనే వాట్సాప్ నెంబర్పై మీరు శీర్షిక లేదా కవిత రాసి పంపించవచ్చు. మరి కార్యక్రమం మీ అందరి కోసం గోదావరి చిత్రం నుంచి
1: అసలు ఏం బాగాలేనా? అంత లెవెల్ ఏంటో నీకు?

మరి మన కార్యక్రమంలో ఈరోజు మా పదం మీ భావం కార్యక్రమంలో అందం అనే పదంపై పంపించిన శీర్షికలు జి వెంకటలక్ష్మి పంపిస్తున్నారు. అక్కిరెడ్డిపాలెం విశాఖపట్నం జిల్లా విశాఖ డైరీ నుంచి. అందం అంటే అలంకారం కాదు, అది చూసి మంచి మనసు కూడా ఉండాలి. మాట్లాడే మాట మంచితనంలో ఉంటుంది. అందమైన ప్రకృతిని ఆస్వాదించే అసలైన అందం. పిల్లలు చూస్తే వారి అందాన్ని చూసి తల్లిదండ్రులు కూడా మురిసిపోతూ ఉంటారన్నమాట. ఆడదానికి అందం రూపానికి తప్ప మనిషి ప్రవర్తనలో నిజాయితీ మంచి మాట అందమైన ప్రపంచం. కళ్ళుకు కాటుక అందం, ఆకాశంలో వెన్నెల అంటే పున్నమి అందం, నిజంగా ప్రకృతే ఒక అందం అంటూ పంపిస్తున్నారు అక్కిరెడ్డిపాలెం నుంచి. మరి మా పదం మీ భావం కార్యక్రమానికి గాను తర్వాతగా మంగళపాలెం నుంచి కొండ యువశంకర్ పంపించడం జరుగుతుంది మెసేజ్. అందమా ఓ అందమా, అందని చందమామ కన్నా అందమైన నీ అందం నా కళ్ళకు కాళ్ళకు వేసింది బంధం. చూశాను తొలిసారి, మురిశాను ఒకసారి, తలచాను మరోసారి, నీ చూపుతో నా మనసు నీ రూపుతో నా హృదయాన్ని దోచేశావు అంటూ మంగళపల్లి నుంచి కొండ యువశంకర్ పంపిస్తున్నారు.

అందం అందం అందం, మనకు ప్రకృతి ప్రసాదించిన అందాలెన్నో ఉన్నాయి. అందులో కొన్ని సహజంగా మనకు కనిపించే ఆకృతుల్లో మంచి మంచి కొండ కొనలు, నడుమ జలపాతాలు కూడా. అటువైపు దూరంగా నింగిలోకి ఉవ్వెత్తున ఎగిసిపడే కడలి కెరటాలు, ఇంకొక వైపు జాలారుల మరపడవలు, వాటికి తెరచాపలు, వాటిపై లేత సూర్యకిరణాలు తాకడికి అబ్బా అబ్బబ్బా అంటూ ఏమీ అందం అంటూ డి హేమలత విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. మా కార్యక్రమం మీ అందరి కోసం తర్వాతగా మగధీర చిత్రం నుంచి

ఇంకొక వైపు జాలర్ల మరపడవలు, వాటికి తెరచాపలు, వాటిపై లేత సూర్యకిరణాలు తాకడికి అబ్బా అబ్బబ్బా అంటూ ఏమీ అందం అంటూ డి హేమలత విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. మా కార్యక్రమం మీ అందరి కోసం తర్వాతగా మగధీర చిత్రం నుంచి

కార్యక్రమంలో తర్వాతగా మన మాపదం మెయిభావం కార్యక్రమానికి గాను మునుగుపాక నుంచి ఆడారి నాగేశ్వరరావు మెసేజ్ పంపిస్తున్నారు. అందం అనేది మన మనసులో మంచి ఆలోచన, మంచి మాటల్లోనూ స్వచ్ఛమైన ప్రేమలో దయ, జాలి, మంచితనం మనిషిని అందంగా మారుస్తుంటాయి. సమాజంలో అందరికంటే అందంగా కనిపిస్తూ ఉంటారట అలాంటి వారు. మరి తరువాత, అందం కేవలం బాహ్య రూపానికి సంబంధించినది కాదు, అది మనిషి మంచి మనసులో, ఆలోచనలో మరియు స్వచ్ఛమైన వ్యక్తిత్వంలో కూడా ఉంటుంది. అందం అనేది భావనను వర్ణిస్తూ మనసును హత్తుకుని కొన్ని అద్భుతమైన ఉదాహరణలు అంటూ ఉంటారు. ఇక మనసే అందమైన అందం, చూసే చూపులోనే ఒక అందం. అందం అనేది అద్దంలో కనిపించే అందం కాదు, 10 మంది గుండెల్లో పదిలంగా దాచుకునే పవిత్రమైన వ్యక్తిత్వం. నవ్వే పెదవిలో మాత్రమే కాదు, బాధను దాచుకునే హృదయంలోనూ కూడా అందం ఉంటుందట. ఇక అందం అనేది అందానికి సొంతం కాదు, చూసే కంటిలో, ఆలోచించే మనసులో కూడా ఉంటుందట. ప్రవర్తనలో, సంభాషణలో మరియు మంచితనంలో కంటికి కనిపించిన ఎన్నో అందాలు దాగి ఉన్నాయంటూ జనకులు సత్యనారాయణమూర్తి, సలాది ప్రసన్నకుమార్, ఉమా సోమేశ్వర శివాలయం సుందరపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు. మరి కార్యక్రమంలో మీ అందరి కోసం సుప్రీం చిత్రం నుంచి

మరి మన కార్యక్రమంలో తర్వాతగా కంటికి కనిపించేది తాత్కాలిక అందం, మనసుకు నచ్చేదే శాశ్వత అందం అంటూ పీసెట్టి సుమలత వైఫ్ ఆఫ్ గంగాధర్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. అందం గ్రామం, అందమైన పంట వాటి పొలాలు, అందమైన పచ్చని పల్లె, అందమైన చాలా ఏరులు, అందమైన మా పల్లెటూరు, అందమైన పసిడి పంటలు, పల్లె పలకరింపులు అందంగా ఉంటుంది. అందానికి మా తెలుగుంటి ఆడపిల్లల దుస్తులు, వస్త్రదానం, లంగా ఓని అందంగా ఉంటాయి. ఆకాశవాణి రేడియో అంటూ రమణ సీతమ్మ నాగులపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు. మా పదం మీ భావం కార్యక్రమంలో తరువాతిగా అందం బాహ్య సౌందర్యమైనది, అంతర్గత సౌందర్యం చాలా గొప్పది. అందం చూపుని ఆకర్షిస్తే చూపు మనసుని ఆకర్షిస్తుంది. అందం అనేది దృష్టికోణంలో ఉంటుంది, భౌతికంగా కనిపించేది ఈ రూప లావణ్యం మాత్రమే. మనిషిని పట్టి కుదిపేది మనసులోని రూపాన్ని కదా. అందం ఒక అలంకారమే, వికృతమైన అందం ఉన్నా బతుకు శూన్యమే అంటూ మానాపురం రాజా చంద్రశేఖర్ బాబామెట్ట విజయనగరం నుంచి మెసేజ్ చేస్తున్నారు. ప్రతి మనిషికి ఆనందమే అందం, పసివాని చిరునవ్వే అందం, అసలు మానవత్వమే అనేది ప్రతివానికి అందం, ఆనందం అంటూ డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాష్య, సమీర, కార్తిక్, శ్రీ నిత్య హైదరాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిల్వ సమయం 6 గంటల దగ్గర కావస్తుంది. మనం ఈనాటి వాతావరణ కేంద్రం వారు విశాఖపట్నం నుంచి
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి ముందుగా ప్రకటన. విశాఖపట్నం ఆకాశవాణి కార్యక్రమాలపై మీ స్పందనను ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి 7416172999 ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయవచ్చు. అలానే మీ అభిప్రాయాలను మెయిల్ ద్వారా కూడా తెలియచేయవచ్చు. మెయిల్ చిరునామా aarpcvsp@gmail.com. ఈ మెయిల్ ఐడికి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయవచ్చు. అలాగే యథావిధిగా పోస్ట్ కార్డ్ ద్వారా మీ అభిప్రాయాలను పంపవలసిన చిరునామా టు ద స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సిరిపురం విశాఖపట్నం 530003. ఈ చిరునామాకు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయవచ్చు. చిరునామా మరొకసారి టు ద స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సిరిపురం విశాఖపట్నం 530003. ఈ చిరునామాకు కార్యక్రమాలపై మీ అభిప్రాయాన్ని తెలియచేయవచ్చు. ఇదే ప్రసారంలో సాయంత్రం 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ స్కీమ్స్ గురించి కొన్ని వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలు ఉంటాయి. తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణి శ్రోత కవి శ్రీ తుమ్మరాడ శాస్త్రి గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. అలాగే

ఈ ప్రసారంలో రాత్రి 7:15 90 ఏళ్ల ఆకాశవాణి. పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన అధికారి శ్రీ కె సత్యనారాయణ రెడ్డి గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. అనంతరం పల్లెసీములు వ్యవసాయదారుల కార్యక్రమంలో లాభదాయకమైన చెరుకు సాగు సూచనలు ఈ అంశాన్ని గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆదిలక్ష్మి గారి ప్రసంగం, అనంతరం జానపద గీతం, తర్వాత పంట ఉత్పత్తుల నిల్వ జాగ్రత్తలు, వ్యవసాయ సమాచారం ఉంటాయి. రాత్రి 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ రేడియోస్కోప్ ఉంటుంది ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం రాత్రి 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో పండిట్ హరిశంకర్ భట్టాచార్య గారి సితారవాదనం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇప్పుడు వాతావరణ వివరాలు. వాల్తేరు వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందచేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.2 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 79%. పౌరి విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 37.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 65%. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఒక దప్ప వర్షం కానీ మురుములతో కొన్ని జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేక హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు హెచ్చరిక ఈరోజు, రేపు, అలాగే 26వ తేదీలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయి. ఈ గాలుల వేగ విస్తృతి 60 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రేతర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లరాదని హెచ్చరిక తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి ఇంతటితో సమాప్తం.

0: Abdul Razak Mola came third, and Trinamool Congress candidate Jahangir Khan was pushed to the fourth position with over 7,700 votes. Election Commission has ordered a repoll in the Falta following allegations of large-scale malpractice during the polling for the West Bengal Assembly elections. The repolling was held on the 21st of this month. Union Education Minister Dharmendra Pradhan has given directions to depute a team of professors and technical experts from the Indian Institute of Technology Madras and IIT Kanpur to assist the Central Board of Secondary Education CBSE in ensuring a glitch-free re-evaluation process. This decision has been taken in view of the developments and concerns raised by students and parents regarding the CBSE post-result services portal. The Ministry of Education in a statement said that the expert team from the IITs will implement technological improvements of the system and will specifically examine portal stability and server performance. The team will also examine the overall IT infrastructure robustness and assist in taking corrective measures to ensure that login authentication, user access systems, payment gateways are accurate and in order. The government has advised all Indian citizens to avoid non-essential travel to the Democratic Republic of Congo, Uganda and South Sudan until further notice in view of the evolving Ebola outbreak situation. It also directed Indian citizens currently residing in or travelling to these countries to strictly follow public health guidance issued by local authorities and maintain heightened precautions. Ministry of Health and Family Welfare informed that India has not reported any case of Ebola disease. President Draupadi Murmu will present Padma Awards for the year 2026 at a civil investiture ceremony tomorrow. On this occasion, we are broadcasting 16 programs as part of our series People's Padma on Akashwani. In these episodes, we provide listeners insights into the work and life of Padma Awardees. These episodes are being broadcast today and tomorrow on 100.1 Akashwani Gold Channel. It can also be heard on our News on AIR app and News on AIR official YouTube channel. So stay tuned to Akashwani today and tomorrow. A four-member medical team from the All India Institute of Medical Sciences, AIIMS Delhi, today conducted the second autopsy of the former model turned actor Trisha Sharma in Bhopal. The postmortem lasted nearly 3 hours under tight security arrangements. After completion of legal formalities, the body was handed over to the family and the last rites were performed at the Bhadbhada Crematorium in Bhopal. Her family had requested the medical team to adopt a multidisciplinary forensic, pathological and radiological approach and independently examine concerns they claim were not adequately addressed during the first postmortem conducted in the city. The India Meteorological Department has issued a red color warning for heatwave to severe heatwave conditions over East Uttar Pradesh, East Madhya Pradesh and Vidarbha today. The weather agency also forecast heatwave conditions in isolated pockets over Uttar Pradesh, Madhya Pradesh, Vidarbha, Punjab, Haryana, Chandigarh and Delhi during the next 5 days. And with that, we end this news bulletin.
1: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
2: కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్? నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటటా సంగతి?
3: బిల్లట సంగతి.
2: ఏది నీ కాడి పిన్ని? ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో

0: రాష్టంలో ముందస్తు చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ప్రముఖ సినీ నటుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ కోరారు. వార్తల వివరాలు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తితో పాటు కేసులు, మరణాల నమోదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తున్న ప్రత్యేక మార్గదర్శకాల ఆధారంగా ఎబోలా వైరస్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా వచ్చే ప్రయాణికులు, పర్యాటకులకు ఎబోలా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. వైరస్ లక్షణాలు కలిగిన వారిని క్వారంటైన్ చేసి పక్కనున్న వారికి కూడా వైద్య పరీక్షలు చేస్తామని సత్యకుమార్ యాదవ్ తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం నుంచి తిరుమలకు కాలినడకన కేంద్ర మంత్రి ఈరోజు చేరుకున్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ కాలినడక దారిలో భక్తుల కోసం టీటీడీ చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: మనం నిరంతరం కూడా మన దేవాలయాలు కానీ, మన ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ, మన పండగలు కానీ, ఇవన్నీ కూడా వైభవంగా, విశేషంగా మన భావితరాలకి కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మళ్ళీ మన రాష్ట్రంలో ఒక ఆధ్యాత్మిక శక్తిని ముందుకు నడిపించడానికి ఎంతో కృషి చేస్తుంది.
0: పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తూర్పు నియోజకవర్గ పరిధిలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 87 లక్షల రూపాయల విలువైన చెక్కులను స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్తో కలిసి 63 మంది లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్కరూ అనారోగ్యంతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ప్రముఖ సినీ నటుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, దూరదర్శన్, నాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా పి. భరత్ భూషణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవాడలో ఈరోజు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగులకు మంచి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఆయా ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ తన జీవిత ప్రస్థానాన్ని తెలియజేస్తూ రచించిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకాన్ని ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆవిష్కరించారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హరిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల మధ్య నుంచి ఎదిగి గవర్నర్ పదవి వరకు చేరుకున్న దత్తాత్రేయ జీవిత ప్రయాణం యువతకు ఆదర్శప్రాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోమువీర్రాజు, రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు ఈరోజు ప్రశాంతంగా జరిగాయి. విశాఖపట్టణంలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్, సంయుక్త కలెక్టర్ జి. విద్యాధరి పరీక్షా కేంద్రాలను సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. అదేవిధంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ స్థానిక యూపీఎస్సీ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ జిల్లాలలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షం ఈరోజు పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

0: రాయలసీమలోని పలుచోట్ల గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. అదేవిధంగా రేపు కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 17 జిల్లాల్లో తీవ్ర వడగాలులతో వేడి వాతావరణం నెలకొని ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 44 డిగ్రీ సెల్సియస్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జనగణన గృహ జాబితా లెక్కింపు కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలోని దుర్గాపురం ప్రాంతంలో జనగణన కార్యక్రమాన్ని కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి సేకరిస్తున్న వివరాలు, నమోదు విధానం, ప్రజల స్పందన తదితర అంశాలను స్వయంగా పర్యవేక్షించారు. గృహాల వివరాలు నమోదు చేసే సమయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ప్రముఖ సినీ నటుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలేయ్.
2: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు.
3: దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
1: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
2: మరైతే సరైన నంబర్
1: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
2: మీరు నన్ను కాపాడారక్క.
1: పని నుండి కాదు,
2: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
1: సర్దుబాటు అయింది.
4: దేనికి?
1: చిన్ని ఫీజుకి.
4: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్గా పంపాను.
2: ఆర్బీఐ చెబుతుంది
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. భారత సంయుక్త రాజ్యామెరికా దేశౌ రణనీతిక సహభాగితాం సుదృఢీకరణాయ పునః పుష్టిం కృతవంతౌ. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర శీఘ్ర వ్యాపార సంధే ఆహ్వానం అకరోత్. సహైవ రాష్ట్రస్య కృతే ఊర్జా ఆపూర్తే వివిధీకరణే బలం అదదాత్. పశ్చిమ బంగాళరాజ్యే భారతీయ జనతా పార్టీతి దళస్య ప్రత్యాశీ దేబాంశు పాండా ఇత్యేషః ఫాల్టా విధానసభాక్షేత్రస్య పునర్నిర్వాచనే మహతి విజయం అవాప్నోత్. అమెరికీయ విదేశమంత్రి మార్కో రుబియో ఉక్తవాన్ యత్ భారతం సంయుక్తరాజ్య అమెరికాయా అత్యంత మహత్వపూర్ణేషు రణనీతిక సహభాగిషు అన్యతమ అస్తీతి. ప్రశాసనేన ఇబోలా సంక్రమణస్య ప్రకోపం దృష్ట్వా సర్వే భారతీయ నాగరికాః కాంగో యుగాండా తథా దక్షిణ సూడాన్ దేశేషు అనావశ్యక యాత్రాం న కర్తుం పరామర్శః ప్రదత్తః. పాకిస్తానస్య బలూచిస్తాన్ ప్రాంతస్య క్వెటానగరే రేలమార్గస్య సమీపే జాతే విస్ఫోటే 24 జనాః మృతాః. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం అద్య కోల్కతా నైట్ రైడర్స్ దళం దిల్లీ క్యాపిటల్స్ దళేన సహ కోల్కతా స్థితే ఈడెన్ గార్డెన్స్ క్రీడాంగణే ప్రతిస్పర్ధాం కరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. డాక్టర్ ఎస్ జయశంకర మార్కో రుబియో చోభౌ అద్య నవదిల్లీనగరె అనేక విషయేషు చర్చాం అకురుతాం. ఉభౌ భారతమెరికా సామరిక సహభాగితాం మహత్వపూర్ణాం అవదతాం. తాభ్యాం ఉక్తం

0: बलूचिस्तान प्रान्ते अद्य रेलमार्गे विस्फोटेन चतुर्विंशति जनाः मृताः, नैके च व्रणिताः। राजधान्याः क्वेटानगरस्य चमन फाटक रेलस्थानकस्य समीपे विस्फोटः अभवत्। विस्फोटे एकस्य रेलयानस्य आंशिकः क्षतिः अभवत्। अस्मिन् क्षेत्रे प्रायः 10 वाहनेषु क्षतिः अभवत्। घटनायाः अनन्तरं सम्पूर्णे क्वेटा प्रदेशे सर्वकारीय चिकित्सालयेषु आपत्कालस्य घोषणा कृतास्ति, यत्र चिकित्सकाः चिकित्सा कर्मचारिणश्च परिस्थितिं नियन्त्रयितुम् आहूताः। रेलवे अधिकारिणः उक्तवन्तः यत् विस्फोटानन्तरं पेशावर नगरं प्रति गम्यमानं जाफर एक्सप्रेस रेलयानं क्वेटा रेलस्थानके एव अवरोधितम्। गृहमन्त्रिणः प्रवक्ता बाबर यूसुफ जई इत्येषः अवदत् यत् नगरे विस्फोटानन्तरं सर्वाः सम्बद्ध संस्थाः अतीव सतर्कतायां स्थापिताः सन्ति। केन्द्रीय माध्यमिक शिक्षा परिषदा CBSE इत्यनेन अस्य मासस्य 21-22 दिनांकयोः तान्त्रिकी समाह्वानानां कारणात् केषुचित् प्रकरणेषु अनुचित शुल्क ग्रहणम् अभवत्। एकस्मिन् वक्तव्ये CBSE इत्यनेन उक्तं यत् मूल्यांकितानां उत्तरपुस्तिकानां स्कैन कृतानां प्रतिलिपीनाम् आवेदनावधौ एषा समस्या अभवत्। तेन अग्रे उक्तं यत् केषुचित् सन्दर्भेषु अतिरिक्तं शुल्कं गृहीतं, केषुचित् सन्दर्भेषु न्यूनतमेव गृहीतम्। भारत ऋतु विभागेन अद्य पूर्व उत्तरप्रदेशे, पूर्वी मध्यप्रदेशे, विदर्भे च तीव्रतर उष्णतरङ्गस्य कृते रक्तवर्णीया सञ्चेतना प्रदत्ता अस्ति। ऋतुविज्ञान विभागेन सूचितं यत् आगामि 5 दिनेषु उत्तरप्रदेशे, मध्यप्रदेशे, विदर्भे, पंजाबे, हरियाणायां, चण्डीगढे, दिल्ल्यां च पृथक् पृथक् स्थानेषु उष्णतरङ्गस्य स्थितिः भविष्यति। आगामिषु 3 दिनेषु एतेषु स्थानेषु तीव्र उष्णतरङ्गस्य स्थितिः भवितुमर्हति इति विभागेन पूर्वानुमितम्। भाजपेति दलस्य वरिष्ठः नेता तथा केन्द्रीय मन्त्री पीयूष गोयलः अद्य कांग्रेस दलस्य नेतुः राहुल गांधिनः उपरि देशे अराजकत्वं प्रवर्तयितुं गभीरं षड्यन्त्रस्य आरोपं कृतवान्। एकस्मिन् सामाजिकान्तर्जालीये पटले सः अवदत् यत् प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः विरुद्धं गांधिनः वक्तव्यं सर्वैः विपक्षिदलैः सह कांग्रेस दलस्य प्रमुखं षड्यन्त्रं सूचयति। अन्ते क्रीडावार्तायां, IPL क्रिकेट क्रीडायां अद्य प्रथमे द्वन्द्वे मुंबई इंडियंस राजस्थान रॉयल्स दलयोः मध्ये स्पर्धा प्रचलति। प्रथमं क्रीडता राजस्थान रॉयल्स दलेन 8 क्रीडकानां हानिपुरस्सरं 75 धावनांकाः विनिर्मिताः। अपरतः द्वितीये द्वन्द्वे कोलकाता नाइट राइडर्स दिल्ली कैपिटल्स दलयोः मध्ये स्पर्धा भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా ఫిట్నెస్ మంత్ర, దీనిలో ఆరోగ్యం గురించి కొన్ని మాటలు, కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది మనందరికీ తెలిసినటువంటి నానుడి. కేవలం వ్యాధులు లేకపోవడం మాత్రమే ఆరోగ్యం కాదు, శారీరకంగా, మానసికంగా మరియు సామాజికంగా పూర్తి ఆరోగ్యవంతంగా ఉండటమే అసలైన ఆరోగ్యం. మంచి ఆరోగ్యం ఉంటేనే మనిషి జీవితంలో ఏదైనా సాధించగలడు. కాబట్టి ఆరోగ్యం అనేది నిజమైన సంపద. అయితే ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎంత సంపద, మేడలు, మిద్దులు ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఆ జీవితం వ్యర్థం. డబ్బుతో సంతోషాన్ని కొనలేం, కానీ ఆరోగ్యకరమైన శరీరం నిరంతరం ఆనందాన్ని ఇస్తుంది. మన ఆరోగ్యాన్ని కాపాడుకునే కొన్ని మార్గాల గురించి మనం తెలుసుకుందాం. ఆరోగ్య సంరక్షణ మన జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. దీనికోసం కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. ఆ నియమాలు ఏంటంటే, బ్యాలెన్స్డ్ డైట్, సమతుల్య ఆహారం తీసుకోవాలి. మనం తీసుకున్నటువంటి ఆహారంలో కూడా ఆకుకూరలు,

కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు వంటి పౌష్టికాహారాన్ని ఉండేటట్లుగా చూసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం లేదా యోగా వాకింగ్ చేయడం వల్ల శరీరం దృఢంగా ఉంటుంది, మన ఆరోగ్యం కూడా మన పరిరక్షణలో ఉంటుంది. ప్రతిరోజు మనకు అవసరమైనటువంటి సరిపడినంత నీరు త్రాగాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ధ్యానం, యోగా చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. సరైన ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణతో కూడినటువంటి జీవన శైలితో ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు. ఆరోగ్యం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండటం ప్రతి ఒక్కరి యొక్క ప్రాథమిక బాధ్యతగా భావించాలి. అలాగే జంక్ ఫుడ్, ఆయిల్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం, అలాగే నిల్వ ఉంచిన ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండటం చాలా చాలా ముఖ్యం. ఇక్కడ మరొక విషయం గమనించాలి, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన ఇల్లు, మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అంటువ్యాధులను కూడా మనం నివారించవచ్చు. అయితే నేటి ఆధునిక కాలంలో సాంకేతికత పెరిగినప్పటికీ ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ తగ్గిందని చెప్పక తప్పదు. నిరంతరం ఒత్తిడి, కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చోవడం వలన చిన్న వయసులోనే అనేక వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి మంచి ఆరోగ్య శైలిని పాటిస్తూ ఆనందంగా జీవించవచ్చు. ఏ మంచి పని చేయాలన్నా, సాధించాలన్నా ముందుగా మంచి ఆరోగ్యం అనేది చాలా చాలా ముఖ్యం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. చిన్న చిన్న జీవనశైలి మార్పుల ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే దేశ అభివృద్ధికి పునాది. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

0: సాయం సమీరం కార్యక్రమం వింటున్నారు. సాయం సమీరం కార్యక్రమంలో తర్వాత అంశం వికాసం. వికాసం శీర్షికన కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అనేక పథకాల గురించి ప్రతిరోజు మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు వికాసం శీర్షికన ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ స్కీమ్, అంటే సమీకృత ప్రాసెసింగ్ అభివృద్ధి పథకం గురించి కొన్ని వివరాలు మాట్లాడుకుందాం. దీన్ని ఐపీడిఎస్ అంటారు. ఈ పథకం టెక్స్టైల్ వస్త్ర పరిశ్రమలో ప్రాసెసింగ్ రంగానికి మద్దతు ఇవ్వడానికి మరియు పర్యావరణ పరిరక్షణ కోసం ఉమ్మడి మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రవేశపెట్టబడిన పథకం. అయితే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటంటే, ఈ వస్త్ర పరిశ్రమలో వస్తున్నటువంటి కాలుష్య నియంత్రణ, అలాగే మరియు నీటి శుద్ధి కోసం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, అలాగే ప్రాసెసింగ్ క్లస్టర్స్ ద్వారా టెక్స్టైల్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఉమ్మడి సదుపాయాలను ఏర్పాటు చేయడం, అలాగే పెరుగుతున్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నాణ్యమైనటువంటి ప్రాసెసింగ్ అందించడం, భారతీయ టెక్స్టైల్ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడేలా తయారు చేయడం, ఇది ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు. అయితే పథకం యొక్క వివరాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ పథకం కింద ప్రాజెక్ట్ వ్యయంలో 50% నిధులు ప్రభుత్వ గ్రాంట్గా అందించబడతాయి. అలాగే ఇది 12వ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించబడిన పథకం. టెక్స్టైల్ పరిశ్రమలో పర్యావరణ సమస్యలను పరిష్కరించడం, ముఖ్యంగా వ్యర్థ జలాలను శుద్ధి కోసం మౌలిక సదుపాయాలను కల్పించడం, ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కొరకు టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ యొక్క వెబ్సైట్ ద్వారా మనం పొందవచ్చు. సాయం సమీరం కార్యక్రమంలో వికాసం శీర్షికన ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ స్కీమ్ గురించి కొన్ని వివరాలు విన్నాం కదా. ఇప్పుడు 90 ఏళ్ళ ఆకాశవాణి శ్రోత కవి శ్రీ తుమ్మరాడ శాస్త్రి గారి ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం తెలుసుకుందాం.
1: నమస్కారం. 90 వసంతాల రేడియో నా అనుభవాలు. 90 వసంతాల రేడియోలో 40 వసంతాల అనుభవం నాది. ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం మా నాన్నగారు 1972లలో రేడియోని 6 గంటల నుండి 9:30 వరకు అలా మ్రోగిస్తూనే ఉండేవారు. అతనితో పాటు నేను మా వాళ్ళంతా వింటూనే ఉండేవాళ్ళం. మరలా రాత్రి 11 గంటల వరకు హరికథ ముగిసే వరకు వింటూ ఉండేవాళ్ళం రేడియో విశాఖపట్నం. టీ అంటూ ప్రారంభం కాగానే ఆనందం. ఇంతలో వందే మాతర గానం ప్రారంభమయ్యేది. అవగానే మంగళవాద్యం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 5:59:06. కొద్దిసేపట్లో దేశభక్తి గీతం వింటారు అనే అనౌన్సర్ మాటలు. తరువాత ఆంగ్లంలో వార్తలు. అనంతరం రోజు వివరాలు చెప్తూ కార్యక్రమాలు ప్రారంభించి వెంకటేశ్వర శుభ్ర

ప్రభాతం వింటారు అనేవారు. సూక్తి ముక్తావళి 6:30 తరువాత వ్యవసాయదారుల కార్యక్రమం, వ్యవసాయ సూచనలు, తరువాత ప్రాంతీయ వార్తలు, సంస్కృతం వార్తలు, జాతీయ వార్తలు, మధ్యలో 5 దేశభక్తి గీతం లేదా లలిత గీతం వినేవాళ్ళం. డాక్టర్ సలహాలు, ధర్మ సందేహాలు, విద్య, ఎన్నో భావగీతాలు మా హృదయాల్ని ఈ పాటలతో ఈ మాటలతో కదిలించేవారు. 7:45 సినీ భక్తి గీతాలు వేసేవారు. ఆ భక్తి పారవశ్యంలో మా ఇంట్లో ఉండే మా అమ్మమ్మ నాన్నమ్మల దగ్గర నుంచి పిల్లల వరకు అందరూ పులకించిపోతూ ఆ పాటలతో పాటు పాటలు పాడుకుంటూ పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. 8 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు, అనంతరం 8:30 నుండి 9 వరకు కర్ణాటక సంగీతం అని గాత్ర సంగీతం, వాద్య సంగీతం వినిపించేవారు. అవి విన్న తరువాత సినీ గీతాలు వినేవాళ్ళం. ఈ సినీ గీతాలు వినేటప్పుడు ఒక చమత్కారం, అక్కడ అనౌన్సర్ సినిమా పాట రాసిన వారి పేరు

వింటూ ఉండేవాళ్లు. 8 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు, అనంతరం 8:30 నుండి 9 వరకు కర్ణాటక సంగీతం అని గాత్ర సంగీతం, వాద్య సంగీతం వినిపించేవారు. అవి విన్న తరువాత సినీ గీతాలు వినేవాళ్ళం. ఈ సినీ గీతాలు వినేటప్పుడు ఒక చమత్కారం, అక్కడ అనౌన్సర్ సినిమా పాట రాసిన వారి పేరు, అలాగే సంగీతం సమకూర్చిన వారి పేరు చెప్పగానే మాలో మేము పోటీ పడి ఆ సినిమా పేరునో, ఆ సినిమా హీరోనో, ఆ సినిమా హీరోయిన్నో కనుక్కొని చెప్పడం అనేటువంటి పోటీలు పెట్టుకుని రేడియోని వింటూ ఉండేవాళ్ళం. 11:00 నుంచి 12:00 వరకు ఆదివారం సంక్షిప్త శబ్ద చిత్రం అని ఇచ్చేవారు. తరువాత 12:00 ఆంగ్ల వార్తలు, 12:30 జాతీయ ప్రాంతీయ భాషా వార్తలు వింటూ ఉండేవాళ్ళం. కార్మికుల కార్యక్రమం, కార్మికుల జాగ్రత్తలు, హక్కులు, పనులు, విధులు ఇప్పటికి కూడా విశాఖపట్నం రేడియోలో వింటూ ఉంటాం. మరలా ప్రాంతీయ వార్తలు తెలుగులో అయిపోయిన వెంటనే స్త్రీల కార్యక్రమం, అనంతరం 2:00 ఆంగ్లంలో మళ్ళా వార్తలు. సైనిక సోదరుల కోసం హిందీ పాటలు, హిందీ మాటల కార్యక్రమాలు, సముద్రంలో ప్రయాణం చేసే మత్స్యకారులకు వాతావరణ సూచనలను అంతరం అందిస్తూ అందరికీ దగ్గర కావాలి, టీవీలే కాదు రేడియో కూడా అవసరమే అంటూ మన్ కీ బాత్ అందించిన మన ప్రధానమంత్రి గారి సహాయంతో ఈ ఆల్ ఇండియా రేడియో ఇంకా ముందుకు సాగాలి. రైతుల కార్యక్రమం, వ్యవసాయ పద్ధతులు, శాస్త్రవేత్తలు ఇచ్చేటువంటి ఎన్నో సలహాలు వివరాలు ఎంతో బాగుండేవి. ఎంప్లాయ్మెంట్ వార్తలు, పౌరాణిక నాటకాలు, ఏకపాత్రాభినయాలు అంటూ హరిశ్చంద్ర పద్యాలు వినిపిస్తూ ఉంటే చెవుల దగ్గర పెట్టుకుని మురిసిపోతూ ఉండేవాళ్ళం. ఇవి కాకుండా సాంఘిక నాటకాలు, నాటికలు ఇవి కూడా ఎంతో ఆలోచింపచేసేవి. క్రికెట్, వన్డే క్రికెట్ అవనియండి, టెస్ట్ క్రికెట్ అవనియండి, 9:00 నుంచి 5:00 వరకు స్టేషన్ లో వార్తలు తప్ప ఇంకో కార్యక్రమం ఏది రాకుండా ఇంగ్లీష్ లో, హిందీలో, మనకి తెలియని భాషలో వాళ్ళు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నా అది మనకి తెలిసినట్టే ఆనందించేటువంటి ఆ రోజులు ఒక్కసారి మళ్ళా వస్తాయా రావు. ప్రత్యక్ష ప్రసారాల్లో ముఖ్యమైనది భద్రాచల, సీతారామ కళ్యాణ వ్యాఖ్యానం, వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల వ్యాఖ్యానాలు, వెంకటేశ్వర స్వామి యొక్క వివాహ వైభవాలు, అతని వాహన సేవలు అద్భుతంగా వర్ణిస్తూ ఉంటే ఎక్కడో మారుమూలల్లో ఉంటూ కూడా ఆ తిరుమలలో ఆ స్వామి బ్రహ్మోత్సవాలలోనే ఉన్నట్టుగా అనుభూతినిచ్చేటువంటి వ్యాఖ్యానాలు అప్పుడు ఇప్పుడు మరిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మా నాన్నగారు మంచంపై పడుక్కుని గుండెల మీద రేడియో పెట్టుకుని కింద మేము కూర్చుంటే 9:35 సరిగ్గా హరికథ పెట్టేవారు. అది ఎవరో ఒక స్త్రీ చక్కగా ఆలపిస్తూ పాడుతూ ఉంటే నాన్నగారు ఈ వినిపించే ఆవిడ ఎవరండి అంటే ఇందిరా బాలరా చాలా చక్కగా చెప్తుంది, వినండి హరికథ ఎంత బాగుంటుందో అని మా నాన్నగారు మాకు చెప్తూ ఉంటే చెవులు అప్పగించి మరి వింటూ ఉండేవాళ్ళం. ఆ హరికథల్ని, నాటకాలని, వీటినన్నిటినీ విని ఎన్ని విషయాలను ఎంత సహృదయంగా నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ రేడియో మార్పులు చెందుతూ నూతనత్వాన్ని సంతరించుకుంటూ ఎఫ్ఎంలుగా, సెల్ ఫోన్లో, ఫ్రీ డిష్ల్లో 24 ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఎక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నా వినేటట్టుగా నిబద్ధతతో నిత్యమైనటువంటి సత్యమైనటువంటి వార్తలని అందిస్తూ నాటికలు, నాటకాలు, కథలు, కథానికలు, రూపకాలు, శబ్ద కావ్యాలు చెవుల ద్వారా చూసి ఆస్వాదింపచేసే దివ్యమైన విషయాలు ఎన్నిటినో ప్రసారం చేస్తూ సత్యమైనటువంటి వార్తల్ని అప్పటికప్పుడే ప్రసారం చేస్తూ ఉండేటువంటి సాధనం రేడియో 90 పూర్తి చేసుకుని మన ముందుకు వచ్చింది. ఇంకా వెళ్తూనే ఉంటుంది, శత వత్సరాలను కూడా పూర్తి చేసుకుంటుంది. అందులో 1990 నుండి శూక్తి ముక్తావళి చింతనలలో పాల్గొంటూ నా హిందీ కవితల్ని, హిందీ వ్యాసాలని వినిపిస్తూ నేడు కూడా అందులో ఒక భాగమే అన్న ఆనందాన్ని, తృప్తిని నాకు కలిగించినటువంటి విశాఖపట్నం రేడియో వారికి కృతజ్ఞతాభివందనలను తెలియచేసుకుంటూ 90 ఈ కార్యక్రమాల సెలయేరు ఆగకుండా ఇలాగే ప్రవహిస్తూ ఉండాలని కోరుకుంటూ నమస్కారం.

మీరింతవరకు 90 ఏళ్ళ ఆకాశవాణి శ్రోత కవి శ్రీ తుమ్మరాడ శాస్త్రి గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేశారు. సాయం సమీరం కార్యక్రమంలో తర్వాత అంశం ప్రేరణ. హీరోకి ఇంకొన్ని రోజులే బతికే అవకాశం ఉందని తెలుస్తుంది. అయినా ఏడుస్తూ కూర్చోకుండా ఆ కొద్ది రోజుల్లోనే అతడు గబగబా ఎన్నో మంచి పనులు చేసేస్తాడు. మనం సినిమాల్లో ఇలాంటి చాలా ఉత్కంఠంగా చూస్తూ ఉంటాం కదా. అలాంటి పరిస్థితుల్లో మనమే ఉంటే ఏం చేసేవాళ్ళం అన్న ఆలోచన సహజంగా రాదు. ఎంతకాలం ఉంటామన్నది ఎవరికీ తెలియకపోయినా డాక్టర్లు డెడ్లైన్ పెట్టలేదు కాబట్టి 100 ఏళ్ళు గ్యారంటీ అనుకుంటాం. దేని విలువైనా లేనప్పుడే తెలుస్తుంది అన్నది మనందరికీ ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వస్తూనే ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. హెలెన్ కెలర్ చిన్నతనంలోనే చూపు వినికిడి కోల్పోయారు. అయినా అపారమైన ఆత్మవిశ్వాసానికి ప్రతీక. పట్టుదలతో చదివి పట్టభద్రులయ్యారు. ప్రపంచ శాంతి కోసం ఎన్నో రచనలు చేసి స్ఫూర్తిదాయక మహిళగా నిలిచారు. హెలెన్ కెలరు ఒకరోజు చెట్ల మధ్య గంట సేపు నడక పూర్తి చేసుకుని వచ్చినటువంటి తన స్నేహితురాల్ని ఏం చూసావు అని అడిగితే ఆమె అన్నారట, ప్రత్యేకంగా ఏమీ లేదు అని సమాధానమిచ్చిందంటే ఆ మిత్రురాలు. అదేలా, కళ్ళు లేని నేను స్పర్శతోనే వందలాది విషయాలను గమనిస్తానే. విరిసి విరిగిన మొగ్గలు, మృదువైన రేకులు, ఆకుల మీద చల్లని మంచు బిందువులు, దృఢంగా ఉన్న చెట్ల బెరడు, గాలికి ఊగే కొమ్మలు ఎన్నెన్నో తెలుస్తాయి అని హెలెన్ కెలర్ సమాధానమిచ్చారట. ఆలోచించే మెదడు, అవకరం లేని శరీరం, శుభ్రంగా పనిచేస్తున్న జ్ఞానేంద్రియాలు, కోటానుకోట్లు ప్రజలకు పుట్టుకతో వచ్చిన సంపద. ఆ సంపద లేకపోయినా కొందరు ప్రపంచ విజేతలుగా మారడాన్ని ఈ మధ్య మనం కళ్ళారా చూసాం. పారా ఒలింపిక్స్లో మెడల్స్ విజేతలుగా నిలిచారు. అలాగే విజువల్లీ ఛాలెంజ్డ్ మహిళా క్రికెట్ ప్రపంచ విజేతలు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇలా ప్రతిభ చూపిన క్రీడాకారులంతా విధి వక్రించి పుట్టుకతోనో లేదా ప్రమాదం వలనో వైకల్యం బారిన పడిన వాళ్ళే. అన్నీ ఉన్నవాళ్ళు తమకి ఇంకేదో కావాలని జీవితం మీద ఫిర్యాదులు చేస్తుంటే వీరు మాత్రం కసిగా సాధన చేశారు. ఇతర అవయవాలన్నింటినీ కూడదీసుకొని లేనిదాని లోటును భర్తీ చేసుకున్నారు. ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో గెలుపు శిఖరాలను అధిరోహించారు. మనందరికీ స్ఫూర్తిదాతలయ్యారు. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. స్టైల్ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట.

0: మంచి పాట విన్నాం కదా. సాయం సమీరం కార్యక్రమంలో చివరి అంశం వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అనగా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, ఆలోచనలు, నైపుణ్యాలు మరియు భావోద్వేగాల సమ్మేళనం. ఇది సమాజంలో మనిషికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును, గౌరవాన్ని ఇస్తుంది. మంచి వ్యక్తిత్వ నిర్మాణం జీవితంలో విజయం సాధించడానికి అత్యంత కీలకమైనటువంటి అంశం. ఒక మనిషిని మరొకరి నుంచి వేరు చేసే ప్రత్యేక లక్షణాల సమాహారమే వ్యక్తిత్వం. కేవలం అందమైన రూపం లేదా అధిక ధనం వల్ల మనిషికి విలువ రాదు. అతని ప్రవర్తన, మాట తీరు, నడవడికల ద్వారానే సమాజంలో అతని గుర్తింపు వస్తుంది. అయితే వ్యక్తిత్వంలో ముఖ్య లక్షణాలు ఏంటంటే ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఏదైనా పనిని చేయగలిగినటువంటి నమ్మకం, అపజయాలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కొని నిలబడేటువంటి తత్వం కలిగి ఉండాలి. నిజాయితీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం, ఉండాలి కూడా. సమాజంలో బతకడానికి మంచితనం, నిజాయితీ అనేవి పునాది రాళ్ళు. ఇతరులకు సహాయం చేసే గుణం వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతుంది. అలాగే క్లిష్ట పరిస్థితుల్లో కూడా సహనం కోల్పోకుండా ఓర్పుతో వ్యవహరించడమే ఉత్తమ వ్యక్తిత్వ లక్షణం. అలాగే భారతీయ సాహిత్యం వ్యక్తిత్వ వికాసానికి అపారమైన మార్గదర్శకత్వాన్ని అందించింది. వ్యక్తిత్వం అనేది పుట్టుకతోనే వచ్చేది కాదు. పరిసరాలు, కుటుంబం, గురువులు మరియు చదివేటువంటి పుస్తకాలు, స్నేహితులు, ఇవన్నీ కూడా వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుతాయి. మంచి అలవాట్లు, సమయపాలన, నిరంతర అభ్యాసం ద్వారా మంచి వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. జ్యోతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.
1: సిరిమల్లె పూవల్లె నవ్వు

మీరు ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమం వివరాలు. ఈ ప్రసారంలో 7:15 90 ఏళ్ళ ఆకాశవాణి పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యానాధికారి శ్రీ కె సత్యనారాయణ రెడ్డి గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. అనంతరం పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో లాభదాయకమైన చెరుకు సాగు సూచనలు ఈ అంశాన్ని గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆదిలక్ష్మి గారి ప్రసంగం, జానపద గీతం, పంట ఉత్పత్తుల నిల్వ జాగ్రత్తలు, వ్యవసాయ సమాచారం ఉంటాయి. 7:45 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు, 8:15 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 జాతీయ వార్తలు తెలుగులో, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ రేడియోస్కోప్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో పండిట్ హరిశంకర్ భట్టాచార్య గారి సితారవాదనం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఇక రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు. 6:00 దేశభక్తి గీతం రచన శ్రీ దువ్వూరి రామిరెడ్డి, సంగీతం శ్రీ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో భావయామి ఈశ్వరం ప్రసారమవుతుంది. 6:30 చింతన వ్యాఖ్యాత పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూటికుప్పలు సూర్యారావు గారు. 6:35 పొలం పనులు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో వరల్డ్ ఫుట్బాల్ డే సందర్భంగా ఆ వివరాలు. తర్వాత రాజ్ బిహారీ బోస్ గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా. అనంతరం అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధుడు కల్లూరు సుబ్బారావు గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు. తర్వాత 90 ఏళ్ళ ఆకాశవాణి శ్రోత కవి శ్రీ అక్కినపల్లి రాధాప్రసాదరావు గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం తెలియజేస్తారు. తర్వాత తెగింపు గలవుళ్ళు శ్రీ అట్టాడు అప్పలనాయుడు గారి కథానికి ప్రసారమవుతుంది. అనంతరం పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలగు అంశాలు ఉంటాయి. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఎం మనోహర్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ రాళ్లపాటి భీమారావు బృందంచే నాదస్వరం ప్రసారమవుతుంది. 9:00 పాటల పల్లకి, 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 10:30 90 ఏళ్ళ ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం శౌర్య స్ఫూర్తి సంగీత రూపకం ప్రసారమవుతుంది. రచనా నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ.

0: శర్మ, వ్యాఖ్యానం శ్రీ ఏవి రామారావు మరియు శ్రీమతి కె కుమారి. 11:30 ఎన్సీఆర్టీ వారి ప్రయాతి కార్యక్రమం, 12:40 కార్మికుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి, 1:30 మహిళావాణి ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. 2:31 జానపద రంజని కార్యక్రమంలో రామాయణంలో లక్ష్మణ మూర్చ తప్పెడుగులు ప్రసారమవుతాయి. నిర్వహణ శ్రీ పి అప్పలనాయుడు బృందం, పాల్గొన్నవారు శ్రీ పి రమేష్, శ్రీ కె కోటేష్, శ్రీ పి ఆదిబాబు, శ్రీ ఎన్ పైడితల్లి, శ్రీ జి సోములు, పి రాము మరియు శ్రీ వై సింహాచలం. ఇక 5:00 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు పాల్గొనే కార్యక్రమం పౌర పురస్కార ప్రధానోత్సవం 1 ప్రత్యక్ష ప్రసారమవుతుంది రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీ నుంచి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన గురించి కొన్ని వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం. అనంతరం 90 ఆకాశవాణి శ్రోత శ్రీ నల్లమల్లి వెంకటరెడ్డి గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. 7:15 వ్యవసాయ పాఠశాల అంశం వ్యవసాయంపై ఎల్నినో ప్రభావం, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం రత్నం గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్, 8:00 స్వర్మాలిక, 8:15 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, రాత్రి 9:30 ఆంగ్ల ప్రసంగం కార్యక్రమంలో యువర్ మనీ అండ్ యువర్ బ్రెయిన్ హౌ పీపుల్ బిహేవ్ ఇన్ డెసిషన్ మేకింగ్ ఈ అంశాన్ని గురించి డాక్టర్ కె సత్యనారాయణ గారి ఆంగ్ల ప్రసంగం, అనంతరం సినిమా పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు విన్నారు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొడి విడతను భారత్ ఈరోజు పంపించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. వాంకటేశ్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ 20 8 నష్టానికి 205 లక్ష్యాన్ని నిర్దేశించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. వాణిజ్యం, ఇంధనం, మానవ వనరుల మార్పిడి, ప్రాంతీయ భద్రత వంటి కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ జయశంకర్, రెండు దేశాల మధ్య త్వరితగతిన వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే ఇంధన వాణిజ్యం విస్తరణను స్వాగతిస్తూ భారత్కు విభిన్న ఇంధన వనరులు అత్యంత అవసరమని తెలిపారు. ఇరాన్ అంశంపై మాట్లాడుతూ గ్లోబల్ ఇంధన ధరలు తక్కువగా ఉండడం, అంతర్జాతీయ వాణిజ్యానికి ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగడం భారత్ అమెరికా రెండింటికి ముఖ్యమన్నారు.
2: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously, ensuring the accessibility and affordability of energy for them is our prime objective. Secretary and I therefore welcome the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
1: అమెరికా విదేశాంగ మంత్రి రూబియో మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమని, ప్రపంచంలో భారత్ అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వాముల్లో ఒకటని పేర్కొన్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనడానికి రూబియో 4 పర్యటనలో భాగంగా నిన్న భారత్కు చేరుకున్నారు. ఈ సదస్సు 26 జరుగుతుంది.

ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియాలో ఈ విషయం వెల్లడిస్తూ, ఎబోలా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆఫ్రికాకు సహాయంగా భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అలాగే ఆఫ్రికన్ యూనియన్తో సహకారం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ సహాయం ద్వారా ఆఫ్రికా దేశాలతో భారత్ కొనసాగిస్తున్న ప్రజారోగ్య సహకారం మరోసారి స్పష్టమైంది. ఎబోలా ఒక తీవ్రమైన ప్రాణాంతక వైరల్ వ్యాధి. దీని వ్యాప్తిని అరికట్టేందుకు అత్యవసర ప్రజారోగ్య చర్యలు, అంతర్జాతీయ స్థాయి సమన్వయం ఎంతో అవసరం. పశ్చిమ బెంగాల్లోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్లో బీజేపీ అభ్యర్థి దేబాన్షు పండా ఘన విజయం సాధించారు. ఆయన 109,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిపిఐ అభ్యర్థి శంభునాథ్ కుర్మి 40,600కు పైగా ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ రజాక్ మొల్లా 3వ స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఫల్తా నియోజకవర్గంలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకుని సువేందు అధికారి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో మొట్టమొదటిసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియ ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఐఐటి మద్రాసుకు చెందిన ప్రొఫెసర్లు, సాంకేతిక నిపుణుల బృందాన్ని సిబిఎస్ఈకి సహాయంగా పంపించాలని నిర్ణయించారు. సిబిఎస్ఈ పోస్ట్ రిజల్ట్ సేవల పోర్టల్పై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వ్యక్తం చేసిన ఆందోళనలు, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం సాంకేతిక వ్యవస్థల్లో మెరుగుదల చేపట్టి ముఖ్యంగా పోర్టల్ స్థిరత్వం, సర్వర్ పనితీరును పరిశీలిస్తుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ఆకాశవాణి తమ ప్రత్యేక కార్యక్రమాల శ్రేణిలో భాగంగా మొత్తం 16 ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది. ఈ ఎపిసోడ్లలో పద్మ పురస్కార గ్రహీతల జీవితం, సేవలు, సాధనలు, వారి కృషిపై ప్రత్యేక సమాచారం అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:10 ఆకాశవాణి గోల్డ్ ఛానళ్లలో, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రసారమవుతుంది. విస్తృత ప్రజా సంప్రదింపుల కోసం విబిజీరామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. దీనిపై ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలను లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ చట్టం 20 సంవత్సరాల నాటి పాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వస్తోంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం దీని ముఖ్య లక్ష్యం. మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. ఈ కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతి అందించే నిబంధనను కూడా ఈ చట్టం కలిగి ఉంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం, కాపాడడం పట్ల ప్రభుత్వం నిబద్ధతతో ఉందని తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం కాలినడక మార్గంలో టీటీడీ చేసిన ఏర్పాట్లను మంత్రి అభినందించారు. తిరుమలలో కల్పించిన సదుపాయాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఈ సౌకర్యాలు ఎన్డీఏ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.

0: అన్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ను ఎంచుకుంది. ఇక కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఈరోజు రాత్రి జరిగే మరొక మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఈరోజు రైల్వే ట్రాక్ లక్ష్యంగా జరిగిన ఒక శక్తివంతమైన పేలుడులో కనీసం 30 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని నగరం క్వెటాలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక రైలు పాక్షికంగా దెబ్బతినగా ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న 10 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఘోర ఘటన అనంతరం క్వెటా అంతటా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించడానికి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి వైద్యులు, వైద్య సిబ్బందిని అత్యవసరంగా రప్పించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. 90 ఏళ్ళ ఆకాశవాణి. పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన అధికారి శ్రీ కె సత్యనారాయణ రెడ్డి గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు.
3: నమస్కారం అండి, నా పేరు సత్యనారాయణ రెడ్డి. మాది ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతం. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు, అంటే సుమారు నాకు ఒక 15 సంవత్సరాలు 10th క్లాసు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, ఈ టీవీలు పెద్దగా లేవు. టీవీ లేనప్పుడు మనకి ఈ రేడియోనే ప్రధానమైనటువంటి సాధనం. ఏదైనా తెలుసుకోవాలన్నా, లేకపోతే నాలెడ్జ్ సంపాదించాలన్నా, ఏం చేయాలన్నా కూడా రేడియోనే ప్రధాన సాధనం. ఎంతగా అంటే, ప్రస్తుతం మనం జేబులో సెల్ ఫోన్ పెట్టుకొని ఎలాగైతే తిరుగుతున్నామో, ఆ రోజుల్లో కొంచెం అవేర్నెస్ ఉన్నవాళ్ళు పాకెట్ రేడియో జేబులో పెట్టుకొని తిరిగే అంతగా, అంటే ఒక స్టేటస్ లాగా ఉండేదన్నమాట అప్పట్లో. ఎందుకంటే ఆ రేడియో ఉంటే తప్ప మనకి ఏదైనా వ్యవసాయదారులకు ఇచ్చేటువంటి పల్లె సీమల కార్యక్రమాల ద్వారా కానీ, లేకపోతే మత్స్యకారులకు ఇచ్చేటువంటి పల్లెకారులకు ఇచ్చేటువంటి సమాచారం కానీ, లేకపోతే తుఫాన్ సమాచారాలు కావచ్చు, క్రికెట్ కామెంటరీ కావచ్చు, పాటలు కావచ్చు, ఏదైనా సరే మనకి ఎప్పటికప్పుడే వినాలి అంటే మనకి రేడియోనే ప్రధాన సాధనం. అందులో పాకెట్ రేడియో ఉంటే ఎక్కడైనా కూర్చొని వింటామంటే, మేము వయసులో పెద్దవాళ్ళు ఇనే క్రమంలో మేము చూసినప్పుడు అది చూసి అదేదో పెద్ద గొప్ప విషయంలాగా ఆ రోజుల్లో ఫీల్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే మనకి అప్పుడు తెలియదు కాబట్టి, గ్రామాల్లో రేడియో ఉంటే స్టేటస్ సింబల్ కాబట్టి, అంత ప్రాచుర్యం పొందినటువంటి రేడియో ఆ రోజుల్లో, అదే మనిషికి జీవనాధారం, అదే మనిషికి నాలెడ్జ్ని అందించింది. నాలెడ్జ్ అంటే ఎంతగా అందించిందంటే, ఈవెన్ సివిల్స్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ, లేకపోతే కొన్ని ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ, ఆ రేడియోలో వచ్చేటువంటి బీబీసీ న్యూస్ కానీ, లేదా కొన్ని ఇతర సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి న్యూస్లు కానీ,

0: ఆ న్యూస్ వినే చాలా వరకు నాలెడ్జ్ సంపాదించి ఈవెన్ ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కూడా రాసి ఇంటర్వ్యూల్లో సక్సెస్ అయ్యారంటే దీంట్లో అతిశయోక్తి కాదు. ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా బీబీసీ న్యూస్ వింటూ ఉంటారు, కాకపోతే ఇప్పుడు ఏంటంటే టీవీలు వింటున్నారు, ఆ రోజుల్లో రేడియోలో వినేవాళ్ళు. ఇలా రేడియో అనేది ఒకప్పుడు ప్రతి మనిషిలో కూడా పూర్తిగా భాగమైంది. అంటే ఎంతగా అంటే ఒక సరదా సన్నివేశాలు చెప్పాలంటే కొన్ని అటైన్మెంట్లు వస్తూ ఉంటాయి మేము చిన్నతనంలో. ఏమిటి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటే ఇందులో ఆలోచించడానికి ఏముందయ్యా, మా ఇంటి కప్పులు ఏది వేద్దాం ఆలోచిస్తున్నామంటే ఇందులో ఆలోచించడానికి ఏముంది, మంచి ఆస్బెస్టస్ సిమెంట్ రేసుకులు చెప్తుంటే అప్పుడు మాకు మైండ్లో పడిపోయింది అన్నమాట. అలాగే ఏమిటి ఆలోచిస్తున్నావు, చేనుకి ఏమేయాలంటే రైతుకు రొక్కం చేనుకు సేవ అనేటువంటి కొటేషన్స్ క్యాప్షన్స్ తోటి కొని చెప్పేవాళ్ళు. సో ఇట్లా కొంచెం రేడియో అనేది మంచి పాటలు వస్తూ ఉండేవి, సినిమా పాటలు కానీ అది ఒక్కోసారి సిలోన్ రేడియో మన ఇండియన్ రేడియో క్లాష్ అయినప్పుడు వచ్చేటువంటి జోక్స్ కానీ. సో రేడియో అనేది మనిషిలో భాగంగా తయారైంది, చాలా బ్రహ్మాండంగా ఉండుండేది. అది ఒక ఆ రోజుల్లో స్టేటస్ సింబల్, ఈ రోజుల్లో జేబులో సెల్ ఫోన్ ఉంది, ఎఫ్ఎం వచ్చి కారుల్లో ఇలాంటి వినోదం బ్రహ్మాండంగా అందిస్తున్నారు. నాకు తెలిసినంతవరకు ఇప్పుడు సిటీలో తిరిగి ఎఫ్ఎం ఉన్నటువంటి ప్రాంతాల్లో పెన్ డ్రైవ్లు పెట్టి పాటలు వేసుకునే కార్యక్రమం కాకుండా మ్యాక్సిమం ఎఫ్ఎం మీదనే రన్ చేస్తున్నారు. కాబట్టి ఆ రోజుల్లో రూరల్ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందినటువంటి రేడియో ఈరోజు ఎఫ్ఎం ద్వారా చాలా వరకు ఆ లోటును తీరుస్తుంది. ఈ ఎఫ్ఎం ద్వారా గతంలో ఉన్నటువంటి కార్యక్రమాలు కానీ, గతంలో ఉన్నటువంటి పల్లె సీమలు కానీ, లేకపోతే వ్యవసాయ కార్యక్రమాలు కానీ, పల్లె కార్యక్రమాలు కానీ, తుఫాను అన్నీ వస్తున్నాయి. వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టాలి, లేకపోతే జనాన్ని ఏ విధంగా ఆకట్టుకోవాలనేది కాలానికి అనుగుణంగా ప్లాన్ చేసి కనుక తీసుకెళ్తే డెఫినెట్గా ఇప్పుడు కూడా ఎఫ్ఎం మంచిగా క్లిక్ అవుతుంది అనేటువంటిది నా అభిప్రాయము. ఎనీవే ఆ రోజుల్లో న్యూస్ చదివేటప్పుడు దుగ్గిరాల పూర్ణయ్య గారి వాయిస్ మరింటే ఆయన చెప్పేటువంటి విధానానికి మేము పిల్లలం అప్పుడు, నాకు ఐ మీన్ నాకు నాకు 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఉండేటువంటిది. అంటే ఆయన ఆకాశ ఇవ్వండి వార్తలు చదువుతున్న దుగ్గిరాల పూర్ణయ్య గారు అనేసరికి నవ్వుకునేవాళ్ళు అన్నమాట. సో అంతగా ఆ రోజుల్లో ఆకట్టుకున్నారు రేడియోని, రేడియో ప్రోగ్రామ్ని ప్రజల్లో ఇనుమడింప చేస్తారని చెప్పేసి కూడా నమ్ముతున్నాం. ఈ 90 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకున్నటువంటి ఆల్ ఇండియా రేడియో సిబ్బంది అందరికి కూడా పబ్లిక్ తరఫు నుంచి మా తరఫు నుంచి ధన్యవాదాలు, నమస్కారాలు.
1: మీరింతవరకు 90 ఏళ్ళ ఆకాశవాణి పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యానాధికారి శ్రీ కె సత్యనారాయణ రెడ్డి గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేశారు. ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: పల్లెసీములు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పల్లెసీములు వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా లాభదాయకమైన చెరుకు సాగుకు సూచనలు ఈ అంశాన్ని గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆదిలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
6: నమస్కారం. చెరుకు పండించడము, తర్వాత పోస్ట్ హార్వెస్ట్ అండ్ వాల్యూ ఎడిషన్, ఇవి రెండు కీలకమైన అంశాలు. అయితే చెరుకు పండించడము ఇప్పుడు మనం చూస్తున్నాము, కొన్ని ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏరియా కానీ ప్రొడక్షన్ కానీ ప్రొడక్టివిటీ కొంత తగ్గినప్పటికీ ఏరియా ప్రొడక్షన్ అయితే చాలా వరకు తగ్గింది. గత 10 సంవత్సరాల క్రితం సుమారుగా 200,000 హెక్టార్లలో కల్టివేట్ చేసే చెరుకు ఇప్పుడు దాదాపుగా 20,000 నుంచి 30,000 హెక్టార్లకి వచ్చేసింది. అలానే తదనుగుణంగానే దిగుబడి కూడా చాలా వరకు తగ్గింది. దీనికి కారణాలు ఏంటి అని మనం చూసుకుంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ బాగా పెరిగిపోవడం, కూలీలు సరిగ్గా దొరకపోవడం, మెషినరీ ప్రాపర్గా అందుబాటులో లేకపోవడం, అలానే షుగర్ మిల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోవడం. షుగర్ మిల్ క్లోజ్ అయ్యేసరికి రైతు పండించింది ఎవరికి ఇవ్వాలా ఎక్కడ ఇవ్వాలా తెలియని సందిగ్ధం. ఈ కారణాలతోని

అంటే ఈ క్రైసిస్ ఉంది కాబట్టి గవర్నమెంట్ సహాయ సహకారాలు అందాలి, అది కూడా కొంతవరకు లేకపోవడం, ఈ కారణాలతో చెరుకు ఏరియా కానీ దిగుబడి కానీ తగ్గడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చెరుకు వేసే రైతు చెరుకుని ఫ్యాక్టరీకి ఇవ్వకపోతే ఆల్టర్నేట్ ఏంటి, బెల్లం చేసుకోవడం, లేదా ఇప్పుడు మనకి ఈ జ్యూస్ స్టాల్స్ మనం ఎక్కువగా చూస్తున్నాం. అంతకుముందు జ్యూస్ స్టాల్స్ మనం అక్కడక్కడ చూసేవాళ్ళం, అవి కూడా ఓపెన్ క్రషర్స్లో ఉండేవి. కానీ ఇప్పుడు మనం జ్యూస్ స్టాల్స్ ఒక అడుగడుక్కి కూడా చూస్తున్నాము. అదే కాకుండా ఆల్మోస్ట్ సంవత్సరం పొడుగునా కూడా ఈ జ్యూస్ అమ్మడం కూడా చూస్తున్నాం. రైతుకి ఇప్పుడు జ్యూస్ అంటే చెరుకుగా అమ్ముకుంటే టన్నుకి 3,000 సుమారుగా వస్తే, జ్యూస్కి అమ్ముకుంటే కనుక ఆ డిమాండ్ని బట్టి 7,000 నుంచి 10,000 వరకు టన్నుకి వస్తుంది. అదేంటి, పీల్ చేసి కొంచెం క్లీన్ చేసి ఇవ్వడము, దాన్ని బేస్ చేసుకొని వస్తుంది. కాబట్టి చెరుకు పండించే రైతులు అంటే ఫ్యాక్టరీనే దృష్టిలో పెట్టుకొని కాకుండా ఇలా బెల్లానికి కానీ లేదంటే రసానికి కానీ చెరుకుని అమ్ముకునేటట్లు రకాలను ఎంచుకుంటే గనక రైతులకు కూడా వేసినందుకు నష్టం రాకుండా ఉంటుంది. ఇటీవల నేను అనకాపల్లి ఆ ఏడియా గారు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, వేసినంత వరకు ఏమీ నష్టం లేకుండా షుగర్ జ్యూస్కి కూడా వెళ్ళిపోతుందండి, వేసింది వేస్తున్నట్టు అని చెప్పారు. అంటే ఎలాగో తగ్గింది కాబట్టి నష్టం లేకుండా వెళ్ళడం జరుగుతుంది. అయితే పూర్వం రకాలు ఏవి, ఈ 87A 298 విశ్వామిత్ర అనే రకము, లేదా 4609 07, అలానే 72 19, ఇలా పాత రకాలని వేసుకుంటూ ఉండేవాళ్ళు. అలానే 4860 32 పాత రకాలని వేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ పాత రకాలు అవి ఏంటంటే ఎక్కువగా ఫ్యాక్టరీకి కానీ లేదా బెల్లానికి కానీ అనువైనవి. వాటి స్థానంలో ఇటీవల కాలంలో విడుదలైన మేము అంటే వాటిని ఇప్పుడు 87A 298 విశ్వామిత్ర అనే రకం ఉంది, దాని అది 20 ఏళ్ల క్రితం ఎప్పుడు విడుదల చేయడం జరిగింది. దాని స్థానంలో 2009A 107 వశిష్ట అనే రకాన్ని ఇచ్చాం. ఇది 87A 298 నుంచి తయారు చేసిన రకము. అయితే దిగుబడి దీనికంటే కూడా అప్పుడు విశ్వామిత్ర కంటే కూడా దిగుబడి ఎక్కువగా ఉంటుంది. దాంట్లో ఉన్న డిఫెక్ట్ ఏంటంటే కాటుకు తెగులను కొద్దిగా తట్టుకోలేదు, అది విశ్వామిత్ర అనే రకము. ఇది కాటుకు తెగులను కూడా బాగా తట్టుకుంటుంది. దానిలానే ఒక బెల్లానికి కానీ జ్యూస్కి కానీ షుగర్ ఫ్యాక్టరీకి కానీ వేయడానికి చాలా అనువైన రకం. అలానే 2006A 223 అనేది ఒకటి ఇటీవల కాలంలో రిలీజ్ కాలేదు కానీ ఇచ్చాము. ఇది 2003V 46 అనే ఒక భరణి అనే రకం, ఎర్రగా ఉంటుంది. ఆ రకం చాలా ఏరియాలో, ఇప్పుడు మనకి సంకిలి షుగర్ ఫ్యాక్టరీ ఏరియా కానీ లేదంటే తెలంగాణలో అక్కడ చాలా ఏరియాలో ఉంది. అది కొంచెము ఈ యెల్లో లీఫ్ డిసీజ్ ఎక్కువగా రావడము, కొంచెం రెడ్ రాట్ కూడా రావడం వల్ల కొంచెం అది కనుమనుగా అవుతుంది. దాని స్థానంలో ఈ 2006A 223 అనే రకము 10 నెలల పంట కాలము ఈ రకాన్ని ఇవ్వడం జరిగింది. ఇది కూడా జ్యూస్కి బెల్లానికి కూడా చాలా బాగుంటుంది. అలానే మధ్యకట్టక రకం ఒకటి 2009A 252 అనే ఒక రకము. ఈ రకము బెల్లానికి చాలా బాగుంటుంది, మంచి కలర్ వస్తుందని మా దగ్గర చెప్పడం జరిగింది. కాబట్టి బెల్లం చేసుకునే రైతులు 2009A 252 అనే రకాన్ని కూడా వేసుకోవచ్చు. అలానే 2017A 319 అనే ఒక రకం ఇవ్వడం జరిగింది. అదైతే ఆ రకము అటు జ్యూస్కి బాగానే ఉంటుంది, బెల్లానికి బాగుంటుంది, రటూను మామూలుగా ప్లాంట్ క్రాప్ కంటే కూడా రటూను చాలా బాగా దిగుబడి వస్తుంది. అయితే ఇప్పుడు చెరుకు తగ్గుతుంది, ఏంటి దీనికి మన దగ్గర ఆ డిమాండ్ లేదా ఏంటి అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, మనకి తలసరి మన ఒక మనిషి ఒక సంవత్సరానికి మనకి కావలసిన పంచదార ఒక మనిషికి చూసుకున్నట్లయితే పర్ హెడ్ 20 కేజీలు కావాలి. ఏది మనం రోజు తాగే కాఫీలు, టీలు, జ్యూస్లు, కూల్ డ్రింక్స్, స్వీట్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఒక 20 కేజీలు ఒక సంవత్సరానికి ఒక మనిషి కన్జ్యూమ్ చేస్తాడు. ఆ బేసిస్లో చూసుకుంటే మనకి ఉన్న పాపులేషన్, ఇండియాలో మనకు ఉన్న పాపులేషన్కి మనకి సుమారుగా 150,000 హెక్టార్లని మనము చెరుకు సాగు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ మనము ఈ క్రైసిస్లో మనం సాగు చేయకుండా ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నాం. అలానే ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం ఇథనాల్,

0: ఇథనాల్ బ్లెండింగ్ ఇంతకుముందు ఒక 10% ఇథనాల్ బ్లెండింగ్ చెప్పారు, ఇప్పుడు 20% ఇథనాల్ బ్లెండింగ్ వరకు ఫ్యూయల్లో అని గవర్నమెంట్ అనుమతించింది. అయితే ఇప్పుడు మనము ఈ 10% నుంచి 20% బ్లెండింగ్ వచ్చినప్పుడు మనము ఇప్పుడు ప్రొడ్యూస్ చేసే దాంట్లో 12% ఇథనాల్ బ్లెండింగ్లో ఉన్నాం. కానీ మనం గవర్నమెంట్ ఇచ్చిన లిమిట్స్ మనం మీట్ అవ్వాలంటే కనుక మనము 20% ఇథనాల్ ప్రొడక్షన్ చేసి బ్లెండింగ్కి మనము ఇవ్వగలగాలి అంటే కనుక దానికి కూడా మనము 110,000 నుంచి 115,000 హెక్టార్లలోని సాగు చేయగలగాలి. అలా మన షుగరు రిక్వైర్మెంట్కి మన ఇథనాల్ రిక్వైర్మెంట్కి ఈ రెండిటికి కూడా మనము 260,000 హెక్టార్లలోని మనము చెరుకు సాగు చేస్తేనే మన డిమాండ్ మనం మీట్ అవ్గలుగుతాం. కానీ 30,000 హెక్టార్లు మనం సాగు చేస్తున్నాం కాబట్టి చాలా డిమాండ్ అయితే ఉంది. మనం తక్కువ ఖర్చుతో చెరుకు సాగు చేయాలి అంటే అట్లీస్ట్ మన దగ్గర ఉన్న కొన్ని టెక్నిక్స్ అన్నా మనం ఫాలో అయితే గనక చాలా బాగుంటుంది. అయితే ఫస్ట్ది ఏంటి, మనం మంచి రకాన్ని ఎన్నుకోవడము, రెసిస్టెన్స్ ఉన్న రకాన్ని ఎన్నుకోవడము, మంచి దిగుబడి ఇచ్చేది అలానే మంచి జ్యూస్ క్వాలిటీ ఉన్న రకాన్ని ఎన్నుకోవడం, అది కూడా ఇటీవల కాలంలో విడుదలైన రకాలను ఎన్నుకుంటే గనక మంచి దిగుబడి అలానే ఈ పెస్ట్ డిసీజుల మీద ఖర్చు పెట్టే ఖర్చును కూడా మనము తగ్గించగలుగుతాము. ముఖ్యంగా ఈ రెడ్ రాట్ను తట్టుకునేవి లేదా ESP కొంచెం తక్కువగా వచ్చేది, పీకపురుగు తక్కువగా వచ్చే రకాలు, ఇలాంటి రకాలని మనం ఎన్నుకొని సాగు చేయడం ఒకటి. తర్వాత చెరుకు చెత్త కప్పాలి అని చెప్తున్నాం, చెరుకు చెత్త బర్న్ చేయకుండా కాల్ చేయకుండా చెరుకు చెత్త కప్పాలని చెప్తున్నాం. అలా కప్పడం వల్ల మనకి మాయిశ్చర్, నేలలో మాయిశ్చర్ కన్జర్వ్ అవుతుంది, తేమ ఉంటుంది, అలానే కొద్దిగా కలుపు ప్రాబ్లము తగ్గుతుంది, పీకపురుగు అవి కూడా తక్కువ ఉధృతి ఉంటుంది కాబట్టి నేల సారం కూడా పెరుగుతుంది. కాబట్టి చెరుకు చెత్త కప్పడం ఒకటి మనం ఫాలో అవ్వాలి. అలానే మెకనైజేషను ఉన్నాయి, మెషిన్స్ అయితే ఉన్నాయి, హార్వెస్టర్ లేకపోవచ్చు కానీ మనకి ప్లాంటింగ్ నుంచి హార్వెస్టింగ్ వరకు కూడా మెషిన్స్ అయితే ఉన్నాయి. ఈ మెషిన్స్ షుగర్ కేన్లో వాడేవి కొంచెం కాస్ట్లీ కాబట్టి ఏదన్నా కస్టమ్ హైరింగ్ సెంటర్స్ నుంచి రైతులకు అందుబాటులోకి వస్తే కనుక కొంతవరకు రైతులకి సహాయం అందించినట్లు అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు మెకనైజేషన్ ఫాలో అవ్వడము. తర్వాత డ్రిప్ ఇరిగేషను, మైక్రో ఇరిగేషన్ అని చెప్తున్నాము, మైక్రో ఇరిగేషన్ కూడా చాలా వరకు సబ్సిడీలు ఇస్తున్నారు. ఏది SCA అంటే 100%, ఇంకా కొన్ని కమతాలను బేస్ చేసుకుని 90%, 75%, ఇలా డ్రిప్ ఇరిగేషన్కి చాలా వరకు సబ్సిడీలు ఇస్తున్నారు కాబట్టి నీటిని కూడా ఆదా చేసుకోవచ్చు. 25-35%, 25-35% నీటిని కూడా ఆదా చేసుకోవచ్చు కాబట్టి రైతులు డ్రిప్ ఇరిగేషన్కి వెళ్ళడం. అలానే ఫర్టిలైజర్స్ని కూడా డ్రిప్ ఇరిగేషన్లో అందించవచ్చు కాబట్టి ఫర్టిగేషన్ దాంట్లో కూడా మనకి 20% ఫర్టిలైజర్స్ ఆదా అవుతాయి కాబట్టి ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వడము. ఇప్పుడు ఇంకా ఒక అడుగు ముందుకేసి సెన్సార్ బేస్డ్ ఆటోమేటిక్ ఇంట్లో నుంచే మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇరిగేషన్ని నీడ్ బేస్డ్గా అనే టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తుంది. అది కూడా ఇప్పుడు మైక్రో ఇరిగేషన్ వాళ్ళు ఇస్తున్నారు. ఇది షుగర్ కేన్కే కాదు, దేనికైనా డ్రిప్ ఇరిగేషన్ పెట్టే వాటికి ఇది వాడుకుంటే చాలా బాగుంటుంది. అలానే దూరం అంటే అంతకుముందు రైతులు 3 అడుగులు దూరం వేసేవాళ్ళు, ఇప్పుడు రైతు 5 అడుగులు దూరం వేసుకుంటే కనుక అటు మెకనైజేషన్కి బాగుంటుంది. అలానే ఇంటర్ క్రాప్ వేసుకుంటే ఇంటర్ క్రాప్ వల్ల రైతుకి ఆదాయం కూడా వస్తుంది కాబట్టి వీలైనంత వరకు వైడర్ స్పేసింగ్లో వేసుకొని ఎక్కువగా ఆదాయం పొందే మార్గాలను చూసుకోవాలి. ఇంకొకటి ఏంటి, సీడ్లింగ్ టెక్నాలజీ అంటే మనకి విత్తనంగా కేన్ వాడినప్పుడు 4 టన్నులు పడుతుంది, రేటు కూడా ఎక్కువ అవుతుంది, 12,000 పైన అయిపోతుంది. అలా కాకుండా సింగిల్ నోడ్ సీడ్లింగ్స్ వాడితే కనుక 1 టన్నే సరిపోతుంది కాబట్టి సింగిల్ నోడ్ సీడ్లింగ్స్ వాడితే కొంత టైం ఆదా అవుతుంది. అలానే సింగిల్ నోడ్ సీడ్లింగ్స్కి వెళ్ళడము, ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయ్యి చెరుకు సాగు చేస్తే కనుక కొంత ఖర్చుని తగ్గించుకొని ఆదాయం పెంచుకోవడానికి అవకాశము ఉంటుంది.
1: మీరు ఇంతవరకు లాభదాయకమైన చెరుకు సాగు సూచనలు ఈ అంశాన్ని గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆదిలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. ఇప్పుడు పంట ఉత్పత్తుల నిల్వ జాగ్రత్తలు ఈ అంశాన్ని గురించి వ్యవసాయ సమాచారం వింటారు.
1: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో పంట ఉత్పత్తుల నిల్వ ఇంకా వాటి జాగ్రత్తల గురించి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకుందాం. మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 50,000 కోట్ల రూపాయల విలువైన, అంటే 12 నుండి 16 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలని శాస్త్రీయ కోత అనంతర ప్రక్రియల్ని పాటించకపోవడం వల్ల నష్టపోతున్నాం. అయితే వరి, గోధుమ, మొక్కజొన్న, జొన్నలు, పప్పులు, అలాగే నూనె గింజలు మొదలైన ఆహార ధాన్యాలని ఉత్పత్తి మొదలుకొని వాటిని వినియోగించేంత వరకు వివిధ స్థాయిల్లో వివిధ పరిమాణాల్లో స్వల్ప లేదంటే దీర్ఘకాలం పాటు నిల్వ చేసినప్పుడు వివిధ కారణాల చేత నష్టపరచబడుతున్నాయి. అలాగే కీటకాలు, శిలీంధ్రాలు త్వరగా అభివృద్ధి చెందడానికి తేమ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. కాబట్టి వర్షపాతం, ఉష్ణోగ్రత, అలాగే గాలిలో తేమ, గింజల్లో ఉన్న తేమ మొదలైన అంశాల ద్వారా కూడా ధాన్యం నిల్వని ప్రభావితం చేస్తాయి. అలాగే నిల్వ చేసుకోవడంలో కూడా వివిధ నష్ట నివారణ చర్యల గురించి అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. అయితే పంట కోత అనంతరం ఆహార ధాన్యాలని నిల్వ చేసుకున్న తర్వాతే విక్రయించుకోవడానికి వీలవుతుంది.

ఇప్పుడు ధాన్యాగారాల్లో ఆహార ధాన్యాల నిల్వ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. గిడ్డంగుల నిర్మాణం శాస్త్రీయత ఆధారంగా నిర్దేశిత ప్రమాణాలకి లోబడి చేపడుతూ ఉండాలి. గిడ్డంగుల పునాది నేల మట్టానికి 1 మీటర్ ఎత్తుగా ఉండేలా నిర్మాణం చేసుకోవాలి. అలాగే కీటకాలకి వైర్ మెషలు, వెంటిలేటర్లు, వర్షపు మురుగునీటి పారుదల వ్యవస్థని ఏర్పాటు చేసుకుంటూ తడి చేరని విధంగా గిడ్డంగుల గచ్చు నిర్మాణం, ఎలుకల్ని అలాగే పక్షుల్ని నియంత్రించడం, ధాన్యపు బస్తాల్ని తరలించడానికి వీలుగా రైలు, రోడ్డు రవాణా సౌకర్యం, అలాగే ధాన్యం తడిచినట్టయితే ఆరుదల కోసం ఆరబెట్టుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు, అలాగే ఉష్ణాన్ని నిరోధించడానికి గల పైకప్పు, గోడలకి అలాగే గచ్చుకి ఎటువంటి పగుళ్ళు కానీ సందులు కానీ లేకుండా చూసుకోవాలి. అలాగే గిడ్డంగుల లోపలికి గాలి ధారాళంగా ప్రసరించే విధంగా ఎదురెదురు ద్వారాలు మొదలైన సౌకర్యాలు శాస్త్రీయంగా నిర్మించే గిడ్డంగుల్లో ఉండాలి. ఈ విధంగా ధాన్యాగారాల్ని శాస్త్రీయత ఆధారంగా నిర్దేశిత ప్రమాణాలకి లోబడి నిర్మించుకున్నట్టయితే వరి, మొక్కజొన్న, చిరుధాన్యాల్ని గింజల లోపల నుండి తినే కీటకాలైనటువంటి ముక్కుపురుగు, నుసిపురుగు, అలాగే అపరాల్ని ఆశించే పుచ్చుపురుగు, వేరుశనగ పుచ్చుపురుగు, ప్రాసెస్ చేయబడిన పదార్థాలు, ఇంకా సుగంధ ద్రవ్యాలు, పసుపు, కారం, సాంబార్ పొడి ఇటువంటి పదార్థాలని ఆశించే పొగాకు పురుగులు, అలాగే గింజ బయట ఉండి తినే కీటకాలైనటువంటి బియ్యం తట్టు పురుగు, ఇండియన్ మీల్ మాత్, ఆల్మండ్ మాత్, ఎర్ర పెంకు పురుగులు వీటి వల్ల కలిగే నష్టాలని అరికట్టుకోవచ్చు. ఇప్పుడు రైతు స్థాయిలో గృహ నిల్వ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. రైతులు వారి ఆహార అవసరాల కోసం, తర్వాత సీజన్కి కావలసిన విత్తనాల కోసం, లేదంటే గిట్టుబాటు ధర వచ్చేంత వరకు వేచి ఉన్నప్పుడు వివిధ స్థాయిల్లో వివిధ పరిమాణాల్లో నిల్వ చేసుకుంటారు. పంట కోసిన అనంతరం ధాన్యాన్ని ఎండలో బాగా ఆరబెట్టి, వరిలో అయితే 11 నుండి 12%, అలాగే అపరాల్లో అయితే 10%, ఇంకా నూనె గింజల్లో అయితే 7 నుండి 8% దాకా తేమ ఉండేటట్లు నిల్వ ఉంచితే పురుగు పట్టకుండా 6 నుండి 12 నెలల వరకు కాపాడుకోవడానికి వీలవుతుంది. వృక్ష సంబంధిత పదార్థాలైన వేపాకు, వేప నూనె, వేప గింజల పొడి, సీతాఫలం గింజల పొడి, అలాగే వసకొమ్ముల పొడి 2%, ధాన్యంలో కలిపి 6 నెలల వరకు పురుగుల ద్వారా నష్టం కలగకుండా కాపాడుకోవడానికి వీలవుతుంది. నిల్వ ధాన్యంలో ఉత్తేజపరచబడిన బంకమన్ను, అంటే యాక్టివేటెడ్ క్లే అంటారు, సముద్రపు నాచుపొడి, ఇసుక, వరి పొట్టు, లేదంటే పిడకలు కాల్చగా వచ్చిన బూడిద ఇటువంటివి కలుపుకొని చాలా వరకు పురుగు పట్టకుండా జాగ్రత్త పడడానికి వీలవుతుంది. అలాగే అపరాల నిల్వలో ప్రధాన సమస్య పుచ్చుపురుగు. అపరాల గింజల మీద 3 సెంటీమీటర్ల ఇసుక పొరని ఉంచడం అనేది అపరాలకి పుచ్చుపురుగు ఆశించకుండా ఉండేందుకు చక్కటి ఉపాయం. డబ్బాల్లో లేదంటే పాలిథిన్ సంచుల్లో ఉంచిన అపరాల గింజల మీద జల్లించిన నది ఇసుకను వేసి డబ్బా ప్రక్కల వెంబడి నెమ్మదిగా తట్టినట్టయితే గింజల మధ్య ఉన్న ఖాళీ పూరింపబడుతుంది. అలాగే పుచ్చపురుగుల కదలికలకి అంతరాయం కూడా ఏర్పడుతుంది. అటుపైన 3 సెంటీమీటర్ల ఇసుక పొర ఉపరితలం మీద ఉండేలా ఏర్పాటు చేసుకుంటూ బయట నుండి వచ్చే పుచ్చపురుగులు నిల్వ చేసిన అపరాల్ని ఆశించలేవు. కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల 9 నుండి 12 నెలల వరకు గింజల మొలక శాతం కూడా దెబ్బతినకుండా రక్షించుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు చిరుధాన్యాలను ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే వాటిని ప్రాథమిక ప్రాసెసింగ్ చేయకుండా, అంటే పొట్టు తీయకుండా నిల్వ ఉంచితేనే మంచిది. అలాగే జొన్న, సజ్జ, రాగి, కొర్ర, సామ, ఊద, వరిగ, ఇంకా అరికలు వీటిని పొట్టు తీయకుండా నిల్వ ఉంచినప్పుడు జొన్న, సజ్జలకి ఆశించినంతగా మిగిలిన ధాన్యాలకి కీటకాలు ఆశించవు. కాబట్టి పొట్టు తీసిన వెంటనే పిండి పురుగు, తట్టు పురుగులు త్వరగా ఆశించడం వల్ల శిలీంధ్రాలు చేరి వాటి నాణ్యతని దెబ్బతీస్తాయి. చిరుధాన్యాల బియ్యం యొక్క నిల్వ కాలాలని పెంచడానికి వాక్యూమ్ ప్యాకేజింగ్, అలాగే మిశ్రమ వాయు సహిత ప్యాకేజింగ్, ఇంకా గాలి చొరబడని సంచులు, ఇంకా పాత్రల్లో కూడా నిల్వ చేసుకోవాలి. ఇప్పుడు గోదాముల్లో నిల్వ ఎలా చేసుకోవాలంటే ముందుగా శుభ్రం చేసి గోదాముల పైకప్పు, గోడలు, అలాగే నేలల్లో పగుళ్ళు, రంధ్రాలు లేకుండా సిమెంటుతో బాగా పూడ్చుకోవాలి. తర్వాత నేల

మీద గోడలకి పైకప్పుకి, అలాగే గోని సంచులపై మలాథియన్ 50 EC 10 మిల్లీలీటర్లు లేదంటే డెల్టా మెత్రిన్ 2.5 WP 40 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి 100 చదరపు మీటర్ల విస్తీర్ణానికి 3 లీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి. ధాన్యపు బస్తాలకి తేమ చేరకుండా ఉండడానికి చెక్క దిమ్మల మీద వాటిని అమర్చుకోవాలి. గోదాముల్లో ప్రక్క గోడలకి పైకప్పుకి తగలకుండా బస్తాలని అమర్చాలి. స్టాక్ చుట్టూ 2 అడుగుల స్థలం వదిలినట్టయితే అప్పుడప్పుడు ధాన్యాన్ని గమనించడానికి, ఇంకా మందులు పిచికారీకి వీలవుతుంది. ధాన్యంలో పురుగు ఆశించినట్టయితే గాదెల్లో కానీ, పాత్రల్లో కానీ, అలాగే గోదాముల్లో కానీ

0: అమర్చుకోవాలి. గోదాముల్లో ప్రక్క గోడలకి పైకప్పుకి తగలకుండా బస్తాల్ని అమర్చాలి. స్టాక్ చుట్టూ 2 అడుగుల స్థలం వదిలినట్టయితే అప్పుడప్పుడు ధాన్యాన్ని గమనించడానికి, ఇంకా మందులు పిచికారీకి వీలవుతుంది. ధాన్యంలో పురుగు ఆశించినట్టయితే గాదెల్లో కానీ, పాత్రల్లో కానీ, అలాగే గోదాముల్లో కానీ అల్యూమినియం ఫాస్ఫైడ్ బిళ్ళల ద్వారా ఊదరబెట్టి పురుగులను నివారించుకోవడానికి వీలవుతుంది. దీనికి అన్ని దశల్లోని కీటకాలని నశింపచేయే శక్తి ఎక్కువగా ఉంటుంది. కవర్తో కప్పినట్టయితే మెట్రిక్ టన్ను ధాన్యానికి 3 టాబ్లెట్లు వాడుకుంటే సరిపోతుంది. షెడ్ ఫ్యూమిగేషన్ కోసం 120 టాబ్లెట్లు వాడుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 7 రోజుల పాటు ఊదరబెట్టిన తర్వాత నెమ్మదిగా పట్టాలు తీసివేసి 2 రోజుల పాటు ఏరేషన్ చేసుకోవాలి. ఊదరబెట్టడం కేవలం సుశిక్షితులైన పర్యవేక్షణలో మాత్రమే చేసుకోవాలని రైతు సోదరులకి శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
1: మీరింతవరకు పంట ఉత్పత్తుల నిల్వ జాగ్రత్తలు అంశాన్ని గురించి వ్యవసాయ సమాచారం విన్నారు. ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా పాడి పంటల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన అంశం వింటారు. విజయవాడ కేంద్రం నుంచి

0: 90 వసంతాల ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని వింటారు.
1: ఆకాశవాణి 90 వసంతాల ప్రస్థానంలో ప్రసారం చేస్తోన్న ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నెల్లూరు ఆకాశవాణి అందిస్తోన్న ప్రముఖ శ్రోతల అభిప్రాయాల మాలిక వింటారు.
2: ఆకాశాన్ని తాకే తరంగాల ద్వారా మన హృదయాలను కలిపే అద్భుత మాధ్యమం రేడియో. కోట్లాది భారతీయుల జీవితాల్లో చెరగని ముద్ర వేసిన సంస్థ ఆకాశవాణి. భారతదేశంలో మొదటి రేడియో ప్రసారాలు 1927 సంవత్సరంలో బొంబాయి, కలకత్తా నగరాల్లో ప్రారంభమయ్యాయి. 1936 సంవత్సరంలో ఆల్ ఇండియా రేడియోగా అధికారిక రూపం దాల్చింది ఆకాశవాణి. ఆ తర్వాత 1957 సంవత్సరంలో దీనికి ఆకాశవాణి అనే పేరును పెట్టారు. ఆకాశం నుంచి వినిపించే వాణి అనే అర్థం ఉన్న ఈ పదం భారతీయ సంస్కృతికి ఎంతో దగ్గరగా ఉంటుంది. మన దేశ స్వాతంత్ర పోరాట కాలంలో దేశ నాయకుల సందేశాలు ప్రజలకు చేరేందుకు రేడియో ప్రధాన సాధనంగా మారింది. స్వాతంత్రం వచ్చిన రాత్రి మన భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసిద్ధ ప్రసంగం ట్రైస్ట్ విత్ డెస్టినీ రేడియో ద్వారా దేశమంతా వినింది. ఆ సమయంలో దేశ ఐక్యత, జాతీయ భావన పెంపొందించడంలో ఆకాశవాణి చేసిన సేవలు అపారమైనవి. వందే మాతరంతో మొదలై ఆదిదేవుడైన సూర్యభగవానుని స్తుతిస్తూ పల్లె పల్లెల్లో విద్యుత్ లేకపోయినా చిన్న చిన్న బ్యాటరీల రేడియోల ద్వారా ప్రజలు రేడియోలో ఈ కార్యక్రమాలను ఎంతో శ్రద్ధతో వినేవారు.
3: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు విజయప్రకాష్. నేను నెల్లూరులో కేఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. నేను గత 35 సంవత్సరాలుగా ఆకాశవాణి శ్రోతలని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. రేడియో దాదాపుగా 35 సంవత్సరాలుగా నా జీవితంలో ఒక భాగమైపోయింది. రేడియో వినకుండా ఒక్కరోజు కూడా నాకు గడవదు. రేడియోలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమం వినడం నాకు అలవాటైపోయింది. చివరకు కార్మికుల కార్యక్రమం, పాడి పంట వంటి కార్యక్రమాలు కూడా తప్పకుండా నేను వింటూ ఉంటాను. ప్రతి కార్యక్రమాన్ని విని ఆస్వాదిస్తూ ఉంటాను. రేడియో ద్వారా నేను ఎంతో విజ్ఞానాన్ని, వినోదాన్ని పొందాను, పొందుతున్నాను కూడా. మహిళల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం, ఇలా అన్ని వర్గాల వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయడం నాకు చాలా ఆనందం ఇస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రేడియో కార్యక్రమాల్లో జనరంజకమైన కార్యక్రమాలు

0: ప్రసారం చేస్తున్నారు. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలను వివిధ కార్యక్రమాలతో అలరిస్తూ విజ్ఞానాన్ని వినోదాన్ని పంచుతున్న మా ఆకాశవాణికి 90 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఆకాశవాణితో నా అనుభవాలు. నా పేరు బత్తిని గోవిందస్వామి, సీనియర్ జర్నలిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. నా చిన్నతనం నుండి ఆకాశవాణి వింటున్నాను. ఆకాశవాణి అంటే నాకు ఒక స్నేహితుడితో సమానం, ఎందుకంటే మా చిన్నతనంలో రేడియోనే ప్రసార సాధనంగా మాకు ఎంతో ఉపయోగపడేది. రేడియోలో వచ్చే వార్తలు, కథనాలు, సినిమా పాటలు వింటుంటే ఎంతో మైమర్పించేది. నెల్లూరులో ప్రారంభించిన సింహపురి ఎఫ్ఎం కేంద్రం మమ్మలను, మా మనసులను ఎంతో రంజింపజేస్తుంది. ముఖ్యంగా ఉదయం 6:45 వచ్చే వార్తలు ప్రధానంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా వింటుంటాను. నెల్లూరు జిల్లాలో జరిగే ప్రధాన సంఘటనలతో వార్తా మాలిక, ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా చాలా జనరంజకంగా ఉంటాయి. ముఖ్యంగా నెల్లూరుకు వచ్చే తుఫాన్లు ప్రజలకు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేసి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఎంతో సహకరిస్తుంది. ధన్యవాదాలు.
2: అందరికీ నమస్కారం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఆకాశవాణితో నా అనుభవాలు. నా పేరు లొల్లా శంకర్, నెల్లూరులో సీనియర్ మ్యాథమెటిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఆకాశవాణితో నా అనుభవాలు చెప్పే సందర్భం నాకు వచ్చినందుకు, అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆకాశవాణిని గురించి చెప్పాలంటే, ఆకాశవాణి టెలివిజన్ ఇంటర్నెట్ రాకముందే ప్రజలకు సమాచారాన్ని చేరవేసింది. భిన్నత్వంలో ఏకత్వం, అది ఆకాశవాణి నినాదం. ఎందుకంటే భారతదేశంలో అనేక భాషల్లో ప్రసారాలు చేసింది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు అందరినీ కలిపిందండి ఆకాశవాణి. ప్రాంతీయ సంస్కృతిని కాపాడుతూ జాతీయ ఐక్యతను కూడా పెంపొందించింది. భాషలు వేరు, కానీ భావం మాత్రం ఒకటే. అదే ఆకాశవాణి మహిమ. ఆ రోజుల్లో విద్యాసేవలు, విద్యార్థులకు విద్యా కార్యక్రమాలు ఇచ్చేది. అంటే స్కూల్స్ జరిగే టైంలో చక్కగా రేడియో పాఠాలని వాళ్ళు అందించేవాళ్ళు. సహజమైన పద్ధతిలో నిజంగా ఒక ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధిస్తున్నట్టుగానే చాలా సహజంగా విద్యార్థులుగా వేసిన వాళ్ళు కూడా చాలా సహజంగా ఆ కార్యక్రమాలని బాగా రక్తి కట్టించారండి. ఈ రోజుల్లో డిజిటల్ మీడియా వచ్చినప్పుడు కూడా ఆకాశవాణి తనను తాను అప్డేట్ చేసుకుని ఎఫ్ఎం రూపంలో, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ రూపంలో, ఈ రోజున కార్లలో వెళ్లే వాళ్ళందరూ కూడా ఎఫ్ఎంలో తన ప్రసారాలని, అలాగే మన ఆల్ ఇండియా రేడియో యాప్ ద్వారా ఇండియాలో ఉన్న మన అన్ని రకాల స్టేషన్స్ ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా క్రిస్టల్ క్లియర్ క్వాలిటీ తోటి మనం వినగలుగుతున్నాం యాప్ ద్వారా. కాబట్టి ఆకాశవాణి తన కొత్త రూపంలో కూడా మనకి ఎంతో సేవ చేస్తుంది. 90 సంవత్సరాలుగా భారత ప్రజల మనసులని కలిపిన మధుర స్వరం మన ఆకాశవాణి అండి. 90 వసంతాల కార్యక్రమాల సందర్భంగా నా అనుభవాలు మీతో పాలు పంచుకునే అవకాశం నాకు ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి, నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి.
3: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు వసంతకుమారి మారెళ్ళ, నేను రిటైర్డ్ తెలుగు టీచర్ని. ఆకాశవాణి గురించి మాట్లాడటానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఆకాశవాణి అనే పేరు వినగానే నా మనసులోని జ్ఞాపకాల దొంతరలు కదిలినట్లయింది. ఆకాశవాణి అనేది నాటి తరానికి, నేటి నాటి తరాలకు ఒక అందమైన మధురమైన జ్ఞాపకం. ఆ పేరు విన్నప్పుడు నా బాల్య స్నేహితుల్ని కలిసినంతగా ఆనందంగా ఉంటున్నాను. తూర్పున సూర్యుడు ఉదయించినప్పుడు వెలుగు కిరణాలు ప్రసరించడం మొదలవుతూనే ఆకాశవాణిలో జ్ఞాన కిరణాలు ప్రసారం అయ్యేవి. ఆ వందే మాతరంతో మొదలు రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నా అవి చాలా ఉపయుక్తంగా ఉండేవి. ఆబాలగోపాలాన్ని అలరించేవి. అన్ని వయసుల వారికి కావలసినటువంటి జ్ఞానాన్ని, ఆనందాన్ని, విజ్ఞానాన్ని అందించేవి. ఒక విధంగా చెప్పాలంటే ఆకాశవాణి అనేది ఒక మంచి గురువు, ఒక మంచి మిత్రుడు, ఒక విజ్ఞాన ఖని అని కూడా చెప్పచ్చు. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సాయంత్రం పూట చిన్నక్క పెద్దయ్య అంటూ వారిద్దరి మధ్య జరిగేటటువంటి సంభాషణ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి చీడపీడలు, తెగుళ్ళు, వాటి నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటి గురించి

0: మాట్లాడుతూ ఉంటే అటు పెద్దవాళ్లే కాదు చిన్నవాళ్ళే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా వినేవాళ్ళు. వాళ్ళ యొక్క సంభాషణ అంత బాగా చక్కగా ఉండేది. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ఉపయుక్తమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా ఆ ఆకాశవాణిలో ప్రసారం అయ్యేవి. శ్రీపాద కృష్ణమూర్తి గారు రచించినటువంటి మాకు ఉన్నాయి స్వగతాలు అనుభవాలు జ్ఞాపకాలు రచనల్లో ఆకాశవాణిని కూడా చేర్చి ఉంటే ఎన్నో మనకి ఈరోజు ఆకాశవాణి ద్వారా ఎన్నో రకాలైనటువంటి విషయాలు అనుభవాలు కూడా అందరికీ తెలిసి ఉండేవేమో అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంలో నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.
1: ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ గౌస్ భాష. నేను నెల్లూరు జిల్లా జన విజ్ఞాన వేదిక అధ్యక్షుణ్ణి. ఆకాశవాణి విజ్ఞానాత్మకంగా వినోదాత్మకంగా ఎన్నో కార్యక్రమాలను సుమారు 90 సంవత్సరాల ముందు ప్రసారం చేయటం ప్రారంభించింది. ఆకాశవాణిలో ఉదయాన్నే భక్తి రంజన్ అనే కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. దేవుని ప్రార్థనతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సంగీత కార్యక్రమాలు, నాటకాలు, కార్మికుల కార్యక్రమాలు మొదలైనవి ప్రముఖమైనవి. సంగీత కార్యక్రమాల్లో సినీ సంగీతము, జానపద గేయాలు, క్లాసికల్ సంగీతము ఉండేవి. నాటకాల్లో నాడు ఉన్నటువంటి రచయితలు రాసిన వివిధ నవలల ఆధారంగా, చిన్న చిన్న కథల ఆధారంగా నాటకాలను రూపొందించి సమాజానికి ఉపయోగపడే విధంగా నాడు రేడియోలో ప్రసారం చేసేవాళ్ళు. కార్మికుల కొరకు కార్మికుల కార్యక్రమము, రైతుల కొరకు పాడి పంటలు అనే కార్యక్రమము ప్రసారమయ్యేది. వివిధ భారతి అనేటటువంటి కార్యక్రమం, వినోదాత్మకమైన కార్యక్రమం సుమారు 24 భాషల్లో ప్రసారమయ్యేది. దీనిలో ప్రధానమైనవి బోలే బిసరే, జైమాల, హవామహల్ అనే కామెడీ కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. పిల్లల కొరకు బాలానందం, దీనిలో కథలు, పాటలు, ఆటలు మొదలైన కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. వీటిలో ప్రధానమై ది మెజీషియన్, చందు, మిస్టర్ కమెడియన్ అనేవి ప్రధానమైనవి. పెద్దల కొరకు క్రికెట్, హాకీ కార్యక్రమాలు కామెంటరీలు ప్రసారమయ్యాయి. దీని కొరకు రేడియోలు పట్టుకొని చెవుల దగ్గర పెట్టుకుని నాడు జనాలు తిరిగేవాళ్ళు. జనరంజన అనే ఒక కార్యక్రమము శ్రీశ్రీ గారు రచించినటువంటి అనేక కవితలు, పాటలు, రచనలు ఎంతో వినోదాత్మకంగా ప్రసారమయ్యాయి. అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమము అమోస్ ఎన్ ఆండి మరియు క్రైమ్ డ్రామా షాడో అనే కార్యక్రమం సుమారు 30 సంవత్సరాల పాటు ప్రజాదరణ పొందినటువంటి కార్యక్రమం. స్వాతంత్ర సమరంలో కూడా ఆకాశవాణి పాత్ర ప్రముఖమైనది. చివరి దశకంలో స్వాతంత్ర సమరంలో దేశంలో జరిగేటటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆకాశవాణిలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం వార్తల రూపంలో ప్రసారం చేసేవి. వీటిని గ్రామ పంచాయతీల మైకుల ద్వారా పొద్దున్న సాయంత్రం వినిపించేవారు. ఈ విధంగా సుమారు 1936లో ప్రారంభమై నేటికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంత గొప్ప వినోదాత్మక విజ్ఞానాత్మక కార్యక్రమాలని ప్రసారం చేసినటువంటి ఈ ఆకాశవాణికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఆకాశవాణితో నా అనుబంధాలు. నా పేరు డాక్టర్ కొండేటి మాధవి. నేను ప్రస్తుతం నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. నాకు ఆకాశవాణితో చాలా చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తితో చాలా కార్యక్రమాలను వినేదాన్ని. ముఖ్యంగా ఆకాశవాణి యొక్క బినాక గీతమాలిక నా చాలా ఇష్టమైన కార్యక్రమం. అది వినందే నేను స్కూల్కి కూడా వెళ్ళేదాన్ని కాదు, కరెక్ట్గా 8 ఇంటికి అలాగా మొదలయ్యేది. ఒక అరగంట సేపు ఆ బినాక గీతమాలిక వింటేనే నా మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేది. అది నాకు ఎన్ని పరీక్షలు ఉన్నా కూడా ఆ కార్యక్రమాన్ని మిస్ అయ్యేదాన్ని కాదు. ఇది నాకున్న చాలా ఆనందమైన అనుభవం ఆకాశవాణితో. ఇప్పుడు నేను ఆకాశవాణిలో డాక్టర్గా నేను ఇప్పుడు చేస్తున్న వృత్తితో నేను అనీమియా అంటే రక్తహీనత మీద, తర్వాత థైరాయిడ్ సమస్యల మీద, తర్వాత షుగర్ డయాబెటీస్ మీద అండ్ వేసవికాలంలో వచ్చే కొన్ని రుగ్మతలకు వాటికి అన్నిటికీ కూడా నేను

0: ఆకాశవాణి వారి నాకిచ్చిన అవకాశంతో ప్రజలకు డాక్టర్ గారి సలహాలు సూచనలు పాల్గొన్నాను. ఇంకా ముందు ముందు వారు ఎంతో మంచి కార్యక్రమాలు చేయాలని, ప్రజలకు చాలా చేరువగా ఉంటుంది, అందరూ ఈ కార్యక్రమాలని ఆస్వాదించి ఆనందించాలని ఆకాశవాణికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాల ప్రస్థానంలో ప్రసారం చేస్తోన్న ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ శ్రోతల అభిప్రాయాల మాలిక విన్నారు. సేకరణ ఎస్విఏ ప్రసన్నలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. భారత్ అమెరికా దేశాల మధ్య లోతైన విస్తృతమైన సహకారం ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ కొత్త చట్టం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఎబోలా వ్యాధికి సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుపై విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్కు చేరుకుంది. వార్తల వివరాలు. భారత్ అమెరికా దేశాల మధ్య లోతైన విస్తృతమైన సహకారం ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలో ఆ దేశ బృందం భారత్కు రానుందని చెప్పారు. వాణిజ్యం, ఇంధనం, రవాణా, ప్రాంతీయ భద్రత వంటి కీలక సహకార రంగాలపైన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో విస్తృత చర్చలను న్యూఢిల్లీలో ఈరోజు జరిపారు. ఇరు దేశాల సంబంధాలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయని పాత్రికేయులతో జైశంకర్ పేర్కొంటూ,
1: In terms of the political understanding between India and the United States, we have a strategic partnership which emanates from a convergence of national interests in many areas. And in our meeting at the embassy, we took up developments pertaining to West Asia, Middle East, to the Indian subcontinent and to East Asia.
0: అనంతరం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ, ప్రపంచంలో అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వాములలో భారత్ ఒకటని అభివర్ణించారు. భారత్ అమెరికా రెండు ఉగ్రవాద బాధిత దేశాలేనని పేర్కొంటూ, ఉగ్రవాదంపై పోరులో భారత్తో కలిసి నడుస్తామని తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ కొత్త చట్టం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విబీజీ రామ్జీ ముసాయిదాను ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. ముసాయిదా నిబంధనలపై ప్రజలు, నిపుణుల నుంచి అభిప్రాయాలను జూన్ 21వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. కొత్త విధానం ప్రకారం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర నిధులు కేటాయింపులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలు, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ముసాయిదాలో పేర్కొంది. 11వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం జనాభా తలసరి ఆదాయాన్ని ఆధారంగా తీసుకుని నిధులను పంపిణీ చేయనుంది. ఇందులో తలసరి ఆదాయం తక్కువగా ఉన్న రాష్ట్రాలకు 42.5% అత్యధిక

0: ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. అలాగే ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకంలో వేతన భారం మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించగా, కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 60% కేంద్రం, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. రెండో ఏడాది నుంచి రాష్ట్రాల పనితీరు ఆధారంగానే అదనపు నిధులు కేటాయింపు ఉండనుంది. ఈ మార్పులతో గ్రామీణ ఉపాధి పథకాల అమలులో పారదర్శకత, బాధ్యత పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను రేపు ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణిలో ప్రజల పద్మ సిరీస్లో భాగంగా 16 కార్యక్రమాలను ప్రసారం చేస్తారు. ఈ ఎపిసోడులలో పద్మ పురస్కార గ్రహీతల వృత్తి జీవితం గురించి శ్రోతలకు తెలియజేస్తారు. ఈ ఎపిసోడులు ఈరోజు, రేపు 100.1 ఆకాశవాణి గోల్డ్లో ప్రసారం అవుతాయని నిర్వాహకులు తెలిపారు. భారతదేశంలో ఎబోలా వ్యాధికి సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎబోలా వ్యాప్తికి సంబంధించిన మారుతున్న పరిస్థితుల దృష్ట్యా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్లకు అత్యవసరం కాని ప్రయాణాలను నివారించాలని దేశ ప్రజలకు సూచించింది. ప్రస్తుతం ఈ దేశాలలో నివసిస్తున్న లేదా అక్కడ ప్రయాణిస్తున్న భారతీయ ప్రజలు స్థానిక అధికారులు జారీ చేసే ప్రజారోగ్య మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలో బుండి బుగ్యో రకం ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు నిర్ధారణ అయింది. దీని తీవ్రతను పరిగణలోకి తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఈ పరిస్థితిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్యకరమైన సమాజంతో మాత్రమే సంపన్నమైన దేశ నిర్మాణం సాధ్యపడుతుందని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మున్సుఖ్ మాండవీయ అన్నారు. కామన్వెల్త్ దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించిన సైకిల్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని యువతను ఉద్దేశించి కేంద్ర మంత్రి ఈరోజు ప్రసంగించారు. కాలుష్యానికి సైక్లింగ్ సరైన పరిష్కారమని చెప్పారు. సైక్లింగ్ ద్వారా ఇంధనాన్ని కూడా ఆదా చేయవచ్చునని మన్సుఖ్ మాండవీయ పేర్కొంటూ,
1: సండే ఓన్ సైకిల్ కి 75వ ఎడిషన్ హే ఆర్ ఆజ్ కామన్వెల్త్ డే భీ హే 2030 में गुजरात कॉमनवेल्थ होस्ट करने जा रहा है. देश को आगे बढ़ाना है, मोदी जी के विकसित भारत के स्वप्न को साकार करना है तो देश के नागरिक को फिट रहना आवश्यक है. ये संदेश है कि हम सब देश के नागरिक साइकिलिंग को अपनाए, फिट रहे और विकसित भारत के स्वप्न के साथ जुड़े.
0: आफ्रिकन यूनियन लो विस्तरिस्तुन्न एबोला व्याधिनी ఎదుర్కొనేందుకు మొదటి విడతగా అక్కడి ప్రజలకు అవసరమైన అత్యవసర వైద్య సామగ్రిని భారతదేశం ఈరోజు పంపింది. ఆ వివరాలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. ఆఫ్రికన్ యూనియన్లో విస్తరిస్తున్న ఎబోలా వ్యాధిని నియంత్రించే క్రమంలో ఆఫ్రికన్ యూనియన్కి సహాయంగా ఈ వైద్య సామగ్రిని పంపినట్లు చెప్పారు. ఆఫ్రికన్ యూనియన్తో సమన్వయం చేసుకుంటూ ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం కట్టుబడి ఉందని జైశంకర్ స్పష్టం చేశారు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుపై 30 తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్కు చేరుకుంది. మరోవైపు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన కోల్కతా తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. దేశంలోని తూర్పు, ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాలలో తీవ్రమైన వడగాలుల ప్రభావం నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు ఎరుపు రంగు ప్రమాద హెచ్చరికలను భారత వాతావరణ విభాగం IMD ఈరోజు జారీ చేసింది. అదేవిధంగా రాబోయే 5 రోజులలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ, పంజాబ్, హర్యానా

0: హర్యానా, చండీగఢ్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో వడగాలుల పరిస్థితులు ఉంటాయని కూడా ఐఎండి అంచనా వేసింది. రాబోయే 3 రోజుల్లో ఈ ప్రాంతాలలో సైతం తీవ్రమైన వడగాలుల పరిస్థితులు ఏర్పడవచ్చునని పేర్కొంది. ఆ వివరాలను ఐఎండి శాస్త్రవేత్త శ్రీవాత్సవ తెలియజేస్తూ,
1: If you talk about the advance of southern monsoon, then conditions are favorable for further advance of southern monsoon into some more parts of southwest and southeast Arabian Sea, Comorin area, southwest, southeast and east central Bay of Bengal and remaining parts of Andaman Sea during next 2 to 3 days. If it was synoptic conditions, the western disturbance as a cyclonic circulation was seen over Jammu at lower tropospheric level. There's also a cyclonic circulation over southern parts of Bihar in lower tropospheric level. A north-south trough runs from south Bihar to north coastal Andhra Pradesh.
0: పశ్చిమ బెంగాల్లోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దేబాంశు పాండా ఘన విజయం సాధించారు. ఆయనకు 109,000 పైగా ఓట్ల మెజారిటీ లభించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అభ్యర్థి శంభునాథ్ కుర్మి 40,600 పైగా ఓట్లతో 2వ స్థానంలో నిలిచారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ అమెరికా దేశాల మధ్య లోతైన విస్తృతమైన సహకారం ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ కొత్త చట్టం 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఎబోలా వ్యాధికి సంబంధించి 1 కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుపై విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్స్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. పరదేశీ చిత్రం నుండి ఎంఎం కీరవాణి, సుజాత మోహన్ ఆలపించిన పాట.

సిహెచ్ కృష్ణమాచార్యులు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో భావయామి ఈశ్వరం ప్రసారమవుతుంది. 6:30 చింతన వ్యాఖ్యాత పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూటుకుప్పల సూర్యారావు గారు. 6:30 పొలం పనులు. 7:15 ఉదయ సమీరలో కార్యక్రమంలో వరల్డ్ ఫుట్బాల్ డే సందర్భంగా ఆ వివరాలు. అనంతరం రాజ్ బిహారీ బోస్ గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా. అనంతరం అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధుడు కల్లూరు సుబ్బారావు గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా. 90 ఆకాశవాణి శ్రోత కవి శ్రీ అక్కినపల్లి రాధాప్రసాదరావు గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. అనంతరం తెగింపు గలవుళ్ళు శ్రీ అట్టాడు అప్పలనాయుడు గారి కథానికి ప్రసారమవుతుంది. అనంతరం పుష్పాంజలి, సమాచారవాణి మొదలగు అంశాలుంటాయి. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఎం మనోహర్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ రాళ్లపాటి భీమారావు బృందంచే నాదస్వరం ప్రసారమవుతుంది. 9:00 పాటల పల్లకి, 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 10:30 90 ఆకాశవాణి అలనాటి మీటి కార్యక్రమం శౌర్య స్ఫూర్తి సంగీత రూపం ప్రసారమవుతుంది. రచన నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, వ్యాఖ్యానం శ్రీ ఏవి రామారావు, శ్రీమతి కె కుమారి. 11:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిక కార్యక్రమం. 12:40 కార్మికుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 1:30 మహిళావాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:31 జానపద రంజని కార్యక్రమంలో రామాయణము లక్ష్మణ మూర్చ తప్పిడుగులు ప్రసారమవుతాయి. నిర్వహణ శ్రీ పి అప్పలనాయుడు బృందం. పాల్గొన్నవారు శ్రీ పి రమేష్, శ్రీ కె కోటేష్, శ్రీ పి ఆదిబాబు, శ్రీ ఎన్ పైడితల్లి, శ్రీ జి సోములు, శ్రీ పి రాము, శ్రీ వై సింహాచలం. 5:00 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు పాల్గొనే కార్యక్రమం. పౌర పురస్కారాల ప్రధానోత్సవం 1 ప్రత్యక్ష ప్రసారం రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన గురించి వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలుంటాయి. అనంతరం 90 ఆకాశవాణి శ్రోత శ్రీ నల్లిమిల్లి వెంకటరెడ్డి గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం తెలియజేస్తారు. 7:15 వ్యవసాయ పాఠశాల అంశం వ్యవసాయంపై ఎల్నినో ప్రభావం అంశాన్ని గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లామ్ డాక్టర్ ఎం రత్నం గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి. 8:00 స్వరమాలిక. 8:15 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 జాతీయ వార్తలు. రాత్రి 9:30 ఆంగ్ల ప్రసంగం కార్యక్రమంలో యువర్ మనీ అండ్ యువర్ బ్రెయిన్ హౌ పీపుల్ బిహేవ్ ఇన్ డెసిషన్ మేకింగ్ ఈ అంశాన్ని గురించి డాక్టర్ కె సత్యనారాయణ గారి ఆంగ్ల ప్రసంగం. అనంతరం తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు విన్నారు. ఇప్పుడు వాతావరణం. వాల్తేలు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.5°C, కనిష్ట ఉష్ణోగ్రత 30.2°C. పౌరి విమానాశ్రయం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36.8°C, కనిష్ట ఉష్ణోగ్రత 30.8°C. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఒక దప వర్షం కానీ ఉరుములతో కొన్ని జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 11:14 దాటి 8 సెకండ్లు అయింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ 363.6 మీటర్లు అనగా 967 కిలోహెర్ట్స్పై ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 రేపటి మీడియం వేవ్ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.